శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అన్లాక్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 18వ రోజు, 2026వ సంవత్సరం జూలై నెల 9వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 3 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధా సమర్పణ శ్రీ గోవర్ధనం వెంకట రంగనాథ్.
1: సాధు సంగమం, సజ్జనులతో సహవాసం జీవితంలో గొప్ప మార్పులకు కారణమవుతుంది. సజ్జనులతో 2 నిమిషాలు మాట్లాడినా సరే ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి. వారు మాటలతో చెడ్డవారిని మంచి మార్గం వైపు పయనింపచేస్తారు అనే సందేశాన్ని అందించే చక్కటి పద్యాన్ని ఆలకించండి. సత్య సూక్తి ఘటించు ధీజడి మమాంచు గౌరవమసంగుజనులకు కలుషమడచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్ధ సాధనంబు. సజ్జనులతో సాంగత్యం బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది, నిజం మాట్లాడేలా చేస్తుంది, గౌరవాన్ని పెంపొందిస్తుంది, దోషాలను పోగొడుతుంది, మనస్సును నిర్మలం చేస్తుంది, కీర్తిని దశదిక్కులా వ్యాపింపచేస్తుంది. సత్సాంగత్యము మిక్కిలి ప్రయోజనకరము. పూర్వం రత్నాకరుడు అనే బందిపోటు దొంగ ఉండేవాడు. అతడు అడవిదారుల్లో కాచి బాటసారులను చంపి వారి వద్ద ధనం దోచుకొని వాటితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు నారదాది ఋషులు అడవి మార్గంలో వెళుతుండగా వారిని రత్నాకరుడు అడ్డగించాడు. వారు, "మేము ఋషులము, మా వద్ద కమండలం, బ్రహ్మదండ మొదలైనవి తప్ప ఏముంటాయి?" అని అడిగారు. అయినా సరే వారి

0: వారిపై దాడి చేయబోయాడు. వారు ఇలా అన్నారు, బాటసారులు దోచుకోవడం దోషం, వారిని చంపడం మహాపాపం కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగారు. దానికి రత్నాకరుడు, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను ఈ పని చేస్తున్నాను అన్నాడు. అప్పుడు, నువ్వు ఇన్ని రోజులు దోచి దొంగిలించి ఇస్తున్న సంపద నీ కుటుంబ సభ్యులు తీసుకుంటున్నారు కదా, అలాగే ఈ పనులు చేయడం వల్ల కలిగే పాపాన్ని కూడా వారు పంచుకుంటారా అని అడిగారు. రత్నాకరుడు, తప్పనిసరిగా పంచుకుంటారు అని అన్నాడు. సంపద తీసుకున్నవారు పాపం పంచుకోరా అని తిరిగి ప్రశ్నించాడు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళి నీ కుటుంబ సభ్యులను అడిగిరా, మేము ఇక్కడే ఉంటామని నారదాదులు రత్నాకరుడిని పంపించారు. రత్నాకరుడు ఇంటికి వెళ్ళి భార్యాపిల్లలను అడిగాడు. వారు ముక్తకంఠంతో, కుటుంబాన్ని పోషించడం నీ బాధ్యత, నువ్వు ఎలా చేసినా మాకు సంబంధం లేదు, నీ పాపంలో మాకు భాగం లేదు అన్నారు. రత్నాకరుడు చాలా బాధపడ్డాడు. నారదుని వద్దకు వచ్చి వల వల ఏడ్చాడు, తనకు పాపం పోయే మార్గం చెప్పమన్నాడు. నారదుడు రత్నాకరునికి మరా అనే మంత్రాన్ని ఉపదేశించాడు. రత్నాకరుడు ఏకాగ్రతతో మరా మరా అంటూ సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. అతనికి బాహ్యస్మృతి పోయింది. చుట్టూ పొట్టలు ఏర్పడ్డాయి. పొట్టలో నుంచి మరా మరా అనే శబ్దం వినిపిస్తోంది. రత్నాకరుడు మహర్షి అయ్యాడు. సంస్కృతంలో వల్మీకము అనగా పుట్ట. వల్మీకము నుంచి వచ్చాడు గనుక వాల్మీకి మహర్షిగా ప్రసిద్ధి చెందాడు. రామకథను లోకానికి అందించాడు. నారదుడు వంటి ఋషులతో కొద్ది సమయం జరిపిన సంభాషణతో దొంగయ్యని రత్నాకరుల్లో గొప్ప మార్పు వచ్చింది. ఒక గొప్ప మహర్షిగా మారాడు. కాబట్టి సజ్జన సాంగత్యాన్ని మించిన మంచి మార్గం మరొకటి లేదు. సజ్జన సాంగత్యం మానవ జీవితాన్ని ఉత్తమ మార్గంలో పయనింపచేస్తుంది. జ్ఞానోదయం అవుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అందుకే శంకరాచార్యులు వారు భజగోవిందంలో ఇలా అన్నారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే మంచివారి సాంగత్యం వలన నిర్మోహమైన స్థితి, తద్వారా నిశ్చలమైన మనస్సు లభించి అంతిమంగా మోక్షం ప్రాప్తిస్తుంది. కావున సజ్జన సాంగత్యము చాలా గొప్పది.
1: మీరు ఇంతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ గోవర్ధనం వెంకట రంగనాథ్.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో రాఘవేంద్ర స్వామి గీతాలు విన్నారు. ఇప్పుడు సన్నతి గీతాలు వింటారు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో రాఘవేంద్ర స్వామి గీతాలు, సన్నిధి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈ సమయంలో ఆముదం పంటలో వేసుకోవాల్సినటువంటి రకాలేంటో గుంటూరు లామ్ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు రైతులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. సూట్ రకాల్లో హరిత, జ్వాల, డిసిఎస్ 107, ప్రగతి ఈ రకాలన్నీ అందుబాటులో ఉన్నాయి. శంకర్ రకాల్లో డిసిహెచ్ 177, డిసిహెచ్ 519, పిసిహెచ్ 111, పిసిహెచ్ 222, జీసీహెచ్ 8, ఐసీహెచ్ 66, ఐసీహెచ్ 5 ఈ రకాలన్నీ కూడా రైతులకి అందుబాటులో ఉన్నాయి. ముందుగా సూట్ రకాలు మనం చూసుకున్నట్లయితే హరిత అనే రకం 2002లో విడుదలైనటువంటి రకం. దీని పంటకాలం 130 నుండి 150 రోజులు ఉంటుంది. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఇది ఎకరాకు 5.5 నుండి 6.5 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఈ రకం పంటకు వచ్చే ఎండు తెగులను, నీటి ఎద్దడిని బాగా తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే కరువును కూడా ఇది బాగా తట్టుకునే రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక జ్వాల అనే రకం 2007 సంవత్సరంలో విడుదల చేయబడింది. దీని పంటకాలం 90 నుండి 180 రోజులుగా ఉంటుంది. వర్షాధార పరిస్థితుల్లో ఇది ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది ఎండు తెగులతో పాటు కొంతవరకు బూజు తెగులను, నేలలోని ఉపధనాన్ని అంటే క్షారత్వాన్ని కూడా తట్టుకునేటటువంటి రకంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇక ఇంకో రకం డిసిఎస్ 107. ఈ రకం 2011 సంవత్సరంలో విడుదలైంది. దీని పంటకాల వ్యవధి 100 నుండి 150 రోజులుగా ఉంటుంది. వర్షాధారంగా దీని ద్వారా ఎకరాకు 5 నుంచి 5.5 క్వింటాళ్ళ వరకు దిగుబడి తీసుకోవచ్చు. ఈ రకంలో 100 గింజల బరువు ఎక్కువగా ఉండటమే కాకుండా ఇది ఎండు తెగులను కూడా బాగా తట్టుకుంటుంది. ఇక ప్రగతి అనే రకం 2015 సంవత్సరంలో విడుదల చేయబడినటువంటి రకం. ఇది 120 నుండి 140 రోజుల్లో పంట చేతికొస్తుంది. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఇది ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం ఎండు తెగులను తట్టుకుంటుంది. అంతేకాకుండా చాలా తొందరగా కోతకొచ్చేటటువంటి రకంగా ఈ ప్రగతి అనే రకాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక శంకర రకాల విషయానికి వస్తే డిసిహెచ్ 117. ఈ రకం 2000 సంవత్సరంలో విడుదలైనటువంటి రకం. దీని పంటకాలం 90 నుండి 180 రోజులుగా ఉంటుంది. వర్షాధార పరిస్థితుల్లో ఇది ఎకరాకు 6 నుంచి 7.5 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. ఈ రకం తీవ్రమైన బెట్ట పరిస్థితులను అంటే కరువు పరిస్థితులను, ఇంకా ఎండు తెగులను కూడా బాగా తట్టుకుంటుంది. ఇంకొకటి డిసిహెచ్ 516. ఈ రకం 2006 సంవత్సరంలో విడుదల చేయబడినటువంటి రకం. ఇది 90 నుండి 180 రోజుల్లో పంట చేతికొస్తుంది. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరాకు 6 నుంచి 7.5 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. ఈ రకానికి ఎండు తెగులు తట్టుకునే గుణం ఉంటుంది. ఇంకా ఇంకొక రకం పిసిహెచ్ 111. ఈ శంకర రకం 2012 సంవత్సరంలో విడుదల చేయబడింది. దీని కాల వ్యవధి 90 నుండి 180 రోజులుగా ఉంటుంది. వర్షాధారంగా దీని ద్వారా ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ళ వరకు దిగుబడి తీసుకోవచ్చు. ఈ రకం కూడా ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇక ఇంకొక రకం పిసిహెచ్ 222. ఈ రకం 2012 సంవత్సరంలో విడుదల చేయబడింది. దీని పంటకాలం 90 నుండి 170 రోజులుగా ఉంటుంది. వర్షాధార పరిస్థితుల్లో ఇది ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది. ఇది కూడా ఎండు తెగులను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఇక జీసీహెచ్ 8 అనే రకం 2018 సంవత్సరంలో విడుదల చేయబడింది. దీని పంటకాలం 95 నుండి 180 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. ఈ రకం ఎండు తెగులను, వేరుకుళ్ళు తెగులను, ఇంకా పచ్చదోమను సమర్థవంతంగా తట్టుకుంటుంది. 2019 సంవత్సరంలో విడుదల చేయబడినటువంటి రకం ఐసీహెచ్ 66. ఈ శంకర రకం 90 నుండి 180 రోజుల్లో పంట చేతికొస్తుంది. వర్షాధార పరిస్థితుల్లో సాగు చేసినప్పుడు ఇది ఎకరాకు 7 నుంచి 9 క్వింటాళ్ళ వరకు అంటే ఎక్కువ దిగుబడినిచ్చేటటువంటి రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఎండు తెగులను, బెట్ట పరిస్థితులను కూడా బాగా తట్టుకుంటుంది. ఇక 2022 సంవత్సరంలో విడుదలైనటువంటి రకం ఐసీహెచ్ 5. ఇది 90 నుండి 180 రోజుల్లో పంట చేతికొస్తుంది. వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరాకు 7 నుంచి 9 క్వింటాళ్ళ వరకు అంటే ఎక్కువ దిగుబడినిచ్చే రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ రకానికి ఎండు తెగులను, వేరుకుళ్ళు తెగులను తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. రైతులు ఐసీహెచ్ 66, ఐసీహెచ్ 5 వంటి సంకరజాతి రకాలను, జ్యోతి, జ్వాల, డిసిఎస్ 107 వంటి సూటి రకాలను అఖిల భారత నూనె గింజల పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుండి పొందవచ్చు.
ఇక ఐసీహెచ్ 111, ఐసీహెచ్ 222 అనే హైబ్రిడ్ రకాలను, వీటితో పాటు క్రాంతి, హరిత, కిరణ్, ప్రగతి వంటి సూటి రకాలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ నుండి పొందవచ్చు. ఇక మెట్ట వ్యవసాయంలో ఈ సమయంలో చేసుకోవాల్సిన పొలం పనులు ఏంటంటే, ఆయా ప్రాంతాల్లో కురిసే వర్షము, భూమిలో నిల్వ ఉండే తేమను బట్టి పంటకాలం. వర్షాధార ఎర్ర నేలల్లో 90 నుండి 150 రోజులు, నల్లరేగడి నేలల్లో అయితే 150 నుండి 180 రోజులు ఉంటుంది. భూమి వాలుగా ఉంటే కాంటూరు సేద్యం, అంటే వాలుకు అడ్డంగా దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం, అంతర్కృషి చేయడం ఇలాంటివి చేసుకోవటం వల్ల నీటి వరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకేటట్లు చేసుకోవచ్చు. వర్షాధార భూముల్లో అనువైనటువంటి పంటలు వేసిన తర్వాత పడిన వర్షపు నీరు సమానంగా ఇంకేందుకు నాగలితో భూమి వాలును బట్టి పంట విత్తిన 25 నుండి 30 రోజులప్పుడు పొలంలో సుమారు 1 నుండి 3 మీటర్లకు 1 చొప్పున తేమ సంరక్షణ సాళ్లను లోతుగా తీసుకోవాలి. ఈ తేమ సంరక్షణ సాళ్లు సాధారణ వర్షం కురిసినప్పుడు వర్షపు నీటిని అడ్డగించి భూమిలోకి ఇంకేటట్లు చేసి పంటకు ఎక్కువ కాలం తేమను అందజేస్తాయి. ఎక్కువ వర్షం కురిసినప్పుడు నీటి ప్రవాహం వల్ల మట్టి కొట్టుకొని పోకుండా మురుగునీటి కాలువల్లాగా కూడా పనిచేస్తాయి. నల్లరేగడి నేలల్లో వెడల్పాటి బోదులు కాలువలుగా నేలను తయారు చేసి వెడల్పాటి బోదుల పైన విత్తుకోవాలి. కాలువలు ఎక్కువ నీటిని బయటకు పంపడానికి ఉపయోగపడతాయి. లోతైన నల్లరే

రేగడి నేలలకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఇంకా 3 మీటర్ల వెడల్పుతో 20 సెంటీమీటర్ల ఎత్తుగల వెడల్పాటి బోదెలు వేసి విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. బోదెల పక్కన ఏర్పాటు చేసిన కాలువలు తక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు ఇంకడానికి, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు బయటకు పోవటానికి ఉపయోగపడతాయి. వేరుశనగలో అంతర పంటగా కందిని వేసేటప్పుడు కందితో పాటు వరవడిని అరికట్టే పంటలైనటువంటి ఉలవ, అలసంద కలిపి విత్తితే వరవడి అరికట్టుకోవటమే కాకుండా ఎక్కువ నికర ఆదాయాన్ని పొందవచ్చు. వర్షాధార ఎర్ర నేలల్లో ముఖ్యంగా వేరుశనగ, కంది, ఆముదం, జొన్న, సజ్జ పంటలను, ఇంకా నల్లరేగడి నేలల్లో అయితే ప్రత్తి, కంది, ఆముదం పంటలను జూన్, జూలై మాసాల్లో విత్తుకోవచ్చు. వేరుశనగలో భూసార పరీక్షలను అనుసరించి ఎరువులను వేసుకోవాలి. వీలైనంత వరకు సూటి ఎరువులను చాలా వరకు కరగని స్థితిలో భూమిలో నిల్వ ఉంది. 12.5 కిలోల చొప్పున 1 హెక్టార్కు వేసుకున్నట్లయితే మంచి దిగుబడిని సాధించవచ్చు. అంతమే వేరు చేసి విత్తుతున్నారు. ఇలా చేయటం వల్ల సాగు ఖర్చు పెరుగుతుంది. అలా కాకుండా వేరుశనగలో కాయల నుండి వచ్చే చిన్న సన్న కాబట్టి విత్తే సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తాలి అంటే అనంత ఆటోమేటిక్ వేరుశనగ విత్తు పరికరంతో సరిపడా తేమ ఉన్నప్పుడు అంతర పంటలుగా వేరుశనగ, దీంతోపాటు కంది 8:1 నిష్పత్తిలో కానీ, 11:1 నిష్పత్తిలో కానీ, 15:1 నిష్పత్తిలో కానీ విత్తుకోవటం వల్ల ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 6:45 మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో పొగాకు కంపెనీల ప్రతినిధులు, ట్రేడర్లు, అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని పొగాకు కంపెనీలకు హితవు పలికారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కిలో 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకు కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు కెనడా విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్లో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికున్న అవకాశాలను ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల బీసీసీలు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాదులో మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాల ఆర్థికాభివృద్దితో పాటు పట్టణ

0: ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రాష్ట్ర పురపాలక శాఖ ఆధ్వర్యంలో అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న వ్యాపార భాగస్వాముల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పట్టణ పేద కుటుంబానికి కనీసం ఒక సుస్థిర జీవనోపాధి వ్యాపారాన్ని అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న 12 ప్రముఖ బ్రాండ్లు, ఫ్రాంచైజీ భాగస్వామ్య సంస్థలు, స్వయం సహాయక సంఘాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం తమ వ్యాపార నమూనాలను ప్రదర్శించాయి. అనంతరం మెప్మా మిషన్ డైరెక్టర్ భాగస్వామ్య సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో డిజిటల్ కార్పొరేషన్కు పంపించాలని మంత్రి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నరసాపురం శ్రీకాళహస్తిలోని హస్తకళాకారులకు అధికారులు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యారోగ్య శాఖ సహకారంతో శస్త్రచికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి సమస్యలు ఉన్న 21 మందికి కళ్ళజోళ్లు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయించారు. అక్కడ వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వినతులను స్వీకరించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు భూమి హక్కులు కల్పిస్తూ పారదర్శకమైన, సరళీకృతమైన రెవెన్యూ పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొంటూ,
1: మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా మాకు వచ్చిన సమస్యలు, గ్రీవెన్సెస్ ఏదైనా ఉన్నా కూడా అది రెవెన్యూ సమస్య. మేము గ్రామసభలు పెట్టాము, రెవెన్యూ సదస్సులు పెట్టాము, దాదాపుగా 700,000 పైచీలకు మా గ్రీవెన్స్ వచ్చినాయి. అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. రీసర్వే అయితే గతంలో అయినటువంటి గ్రామ అన్నింటిలో కూడా మళ్ళీ రీసర్వే చేసి ఎక్కడ సమస్యలు అన్ని కూడా పరిష్కారం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద సమస్యలు అన్ని కూడా కనుక్కొని చేస్తాను. అలాగే కలెక్టర్లు, మా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించి అక్కడ సమస్యలు ఐడెంటిఫై చేసి ఏది చేయగలమో
0: మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం బనగానపల్లె చేరుకుని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన మరో 3 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయనుందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన వినతులు వచ్చాయని, భూ సమస్యలతో కొందరు వచ్చారని చెప్పారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ, చేనేత, జౌలీ శాఖల మంత్రి ఎస్ సవిత చెప్పారు. సంక్షేమ గురు

0: కులాలు హాస్టళ్లలో అమలవుతున్న 10% డైట్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచటం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని నిన్న విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. డైట్ ఛార్జీల పెంపుతో సాస్కీ నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. బీసీ కురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎన్ వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములో దిగువట్రోప ఆవరణంలో నైరుతి దిశగాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలను కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన నిన్న రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచాజ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిరాష్ట్ర యాత్రాయాః ద్వితీయే చరణే ఆస్ట్రేలియా దేశస్య మెల్బోర్న్ నగరం సంప్రాప్తవాన్. హ్యః తస్య ఆగమన సమయే ఆస్ట్రేలియా దేశస్య నగరావాసన మంత్రి క్లేర్ ఓ నీల్ ఇత్యేషా ప్రధానమంత్రిణః మోదినః స్నేహపూర్వకం స్వాగతం అకరోత్. ప్రధానమంత్రి అవదత్ యత్ ఇయం యాత్రా భారతాస్ట్రేలియా సమగ్ర సామరిక సహభాగితాయాః ఊర్జాం వర్ధిష్యతి ఇతి. సామాజిక సంచారపటలే ఏకస్మిన్ సందేశే శ్రీమోదీ అవదత్ యత్ అసౌ ఆస్ట్రేలియా దేశస్య సమకక్షేణ ఎంథనీ ఎల్బనీస్ ఇత్యనేన సహ సంవాదం ఆచరిష్యతి. అసౌ ఏదదపి కథితవాన్ యత్ భారతాస్ట్రేలియా సహభాగిత్వస్య మహత్వపూర్ణ స్తంభేన భారతీయ ప్రవాసినా సహ సంవాదాయ అవసరః అపి ప్రాప్స్యామీతి. యాత్రావధౌ శ్రీమోదీ తృతీయే భారతాస్ట్రేలియా వార్షిక సమ్మేళనే భాగం గ్రహీష్యతి. అసౌ భారతాస్ట్రేలియా ముఖ్య కార్యకార్యాధికారీ మంచే అపి భాగం గ్రహీష్యతి, యత్ర సః ఉభయ దేశయోః ప్రముఖానాం వ్యాపార నేతృణాం సమాగమమపి సంబోధయిష్యతి. భారత్ మయన్మార్ దేశౌ ద్వైపాక్షిక సురక్షా సహకారితా విషయే చర్చాం కృతవంతౌ. ద్వైపాక్షిక సంవాద వ్యవస్థాయాః అంతర్గతే ప్రగతిం చ సమీక్షితవంతౌ. భారత్ మయన్మార్ దేశయోః మధ్యే త్రయోవింశతితమం ద్విదివసీయ రాష్ట్రీయ స్తరీయ సమ్మేళనం అద్య హ్యః నవదిల్ల్యాం సంపన్నం. గృహమంత్రాలయః అవదత్ యత్ భయోత్పాదనం విద్రోహః మాదకద్రవ్యాణాం క్రయవిక్రయణం శస్త్రాణాం క్రయవిక్రయణం మానవ వ్యాపారం వన్యజీవానాం క్రయవిక్రయణం క్రయణం ఇత్యాదినాం సంఘటితానాం అపరాధ ప్రకారాణాం నివారణార్థం సహకారితా విషయే ఉభయపక్షౌ చర్చాం కృతవంతౌ. భారత రూస్ దేశాభ్యాం హ్యః సంయుక్త రాష్ట్ర బ్రిక్స్ యురేషియన్ సమూహ షంఘాయి సహయోగ సంఘటనాని సమేత్య బహుపాక్షిక మంచేషు ఆతంకవాదరోధీ సహయోగం ఇతోపి సుదృఢీకరణస్య ప్రతిబద్ధత పునరుద్ఘాటితా.

భారత రూస్ ఆతంకవాద నిరోధక సంయుక్త కార్య సమూహస్య చతుర్దశోపవేశనం హ్యః నవదిల్ల్యాం ఆయోజితమాసీత్. ద్వౌ దేశౌ సీమాపారే ఆతంకవాదం సమేత్య ఆతంకవాదస్య సర్వేషాం రూపాణాం అభివ్యక్తినాంచ నిందాం కృతవంతౌ. భారతీయాంతరిక్ష అనుసంధాన సంఘటనం మధ్యప్రదేశస్య శ్యోపురనగరస్య ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇత్యస్య డ్రాప్ జోన్ ఇత్యత్ర గగనయాన ఉపక్రమస్య కృతే మహత్వపూర్ణం ఏకీకృతం IMAT ఇది పరీక్షా సఫలతయా ఆయోజిత. భారతర్తు విజ్ఞాన విభాగేన ఉక్తం యత్ ఆగామిషు త్రిషు దినేషు నైరుత్య ప్రావృషే ఉత్తర అరబసాగర రాజస్థాన్ గుజరాత్ హరియాణా పంజాబ్ ఇత్యేతేషాం శేష భాగేషు అగ్రే గంతుం స్థితి అనుకూల అస్తి. అద్య అరుణాచల ప్రదేశ అసమ మేఘాలయ బిహార పూర్వ రాజస్థాన మధ్యప్రదేశ ఉప హిమాలయీయ పశ్చిమ బంగాల్ సిక్కిం పశ్చిమోత్తర ప్రదేశానాం కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్టి భవిష్యతి ఇతి ఋతువిభాగేన పూర్వానుమానితం. జమ్మూ కశ్మీర ప్రశాసనేన హ్యః శ్రీ అమరనాథజీ యాత్రాముద్దేశ్య ఏకా నవీనా నిర్దేశికా ప్రసారితా, యస్యాం సర్వహి తీర్థయాత్రిభిః పంజీకరణ ప్రక్రియాయాః అథ సురక్షా మార్గదర్శికానాం నిష్ఠాపూర్వకం దృఢతాపూర్వకంచ పాలనం కర్తుం సమాదిష్టం. ఆకాశవాణ్యా జమ్మూ వార్తాహరై విజ్ఞాపితం యత్ సర్వోచ్చ న్యాయాలయస్య నిర్దేశానుసారం నిర్ధారిత యాత్రణాం ప్రతిదినస్య సంఖ్యా సీమా సంప్రత్యోపి పూర్ణతో ప్రవృత్తా వర్తతే. శ్రద్ధాలవః పరామృష్టాః యత్ యాత్రా ప్రారంభాత్ ఏవ పూర్వమేవ అగ్రిమ పంజీకరణం కరణీయం, అథ అనుమతిపత్రే ఉల్లిఖితే దినాంకే ఏవ యాత్రా ఆరంభణీయా. ప్రశాసనేన స్పష్టీకృతం యత్ అనుపదమేవ పంజీకరణస్య సువిధా అత్యంతం సీమిత సంఖ్యాసు ఏవ ఉపలబ్ధా అస్తి ఇతి వార్తాః. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయంలో ఈరోజు కవి శ్రీ కందుకూరి రుద్రకవి, రచన శ్రీ ఎస్వి రవిప్రసాద్, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:30 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డైలీ అప్డేట్స్ వింటారు. 7:35 భయం కథానిక వింటారు, రచన జి లక్ష్మి. అనంతరం లలిత గీతాలు వింటారు. 8:35 చిత్రగీతాలు, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో యు శ్రీనివాస్ గారి మ్యాండలిన్ వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి, 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం, 11:30 చిత్రగీతాలు, 12:10 లాహిరి లాహిరిలో, 12:40 జానపద కళారూపంలో దక్షిణ గోగ్రహణం తోలుబొమ్మలాట వింటారు. సమర్పణ వనపర్తి చిన్న ఆంజనేయులు బృందం. 1:10 చిత్రగీతాలు, 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు, గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశం మీద డాక్టర్ కె ప్రభాదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు విశేషాలు వింటారు. 2:30 చిత్రగీతాలు, 3:00 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:30 టీన్ టైం, 4:00 సందేస్ టు సోల్జర్స్, 5:00 చిత్రగీతాలు, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో తేనెటీగల పెంపకం, తేనె సేకరణలో ఉపాధి పొందుతున్న ఎంఎస్ రాజుగారితో పరిచయ కార్యక్రమం వింటారు. 6:50

0: కాలకు వ్యవసాయ సూచనలు, 7:15 చిత్రగీతాలు వింటారు, 7:30 ఫీఫా వరల్డ్ కప్ డైలీ అప్డేట్స్ వింటారు, 7:32 చిత్రగీతాలు వింటారు, 7:45 వికసిత భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ, 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో మామిడి శెట్టి శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు వింటారు, 8:15 చిత్రగీతాలు వింటారు, 8:40 దేశభక్తి గీతం వింటారు, 8:45 విజయవాడ ఏ కేంద్రం ప్రసారాలు వింటారు, 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన 23వ జాతీయ స్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ, కీలక సాంకేతికతలు, విద్య, ప్రజా సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ ఆస్ట్రేలియా సీఈఓల వేదికలో పాల్గొనడంతో పాటు మెల్బోర్న్లో ప్రవాస భారతీయులు నిర్వహించే కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆహ్వానం మేరకు 3 రోజుల పర్యటన కోసం మోదీ నిన్న సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు. మెల్బోర్న్లో తనకు లభించిన ఘనస్వాగతానికి మోదీ భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. చరణి సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు భారత్ మాతాకీ జై, మోదీ మోదీ నినాదాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ఇండియా ఆర్కెస్ట్రా మా తుజే సలాం పాటను ఆలపించడాన్ని ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ నగేష్ సింగ్ మాట్లాడుతూ గత దశాబ్దంలో ప్రధానమంత్రికి ఇది 3వ ఆస్ట్రేలియా పర్యటనని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫజల్ బీమా యోజన, రికార్డు స్థాయి వ్యవసాయ రుణాలు, ఎరువులపై 13 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. దేశ జాతీయ భద్రత, స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారాలకు ఆహార భద్రతే పునాదని మంత్రి తెలిపారు. సరిహద్దు

0: పడ్లు రక్షణ, సాంకేతికత, ఆహార భద్రత, ఆరోగ్య రంగాలపై దృష్టి సారిస్తూ రెండు దేశాల మధ్య సహకారంపై సమీక్షించామని, భవిష్యత్తులో భారత్ కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని జైశంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంపై న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటు ఉన్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178 తగ్గిందని తెలిపారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా జూలైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని తెలిపారు.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है, उनकी बुआई को प्राथमिकता दें.
0: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితులు కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. జూలై నెలలో వర్షాలు మరింత కురిస్తే అవకాశం ఉందని, తద్వారా ఖరీఫ్ విత్తే పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహార భద్రతపై వివిధ రాష్ట్రాల మంత్రులతో న్యూఢిల్లీలో చర్చించారు. కేరళ ఆహార మంత్రి అనూప్ జాకోబ్తో జరిగిన భేటీలో ధాన్యం సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతంపై చర్చించారు. అలాగే కర్ణాటక ఆహార మంత్రి కెహెచ్ మునియప్తో సమావేశమై పాత మద్దతు ధర పథకం నిధులపై చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం ప్రహ్లాద్ జోషిని కలిసింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులకు మేలు చేసేలా సేకరణ లక్ష్యం పెంచాలని వారు కోరారు. ఈ ప్రతిపాదన నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులను మంత్రి జోషి ఆదేశించారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పనులు దాదాపు 80% పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రయాణికులు ఢిల్లీ నుంచి ముంబైలో నారిమన్ పాయింట్, జవహర్లాల్ నెహ్రూ పోర్టుకు కేవలం 12 గంటల్లో చేరుకోవచ్చన్నారు. బూందీలో లబన్ ఇంటర్చేంజ్ నుంచి కోట వరకు 90 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని తనిఖీ చేసిన తర్వాత కోటాలో దారాటండల సమీపంలో జరిగిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ, మేము ఏం హామీ ఇస్తామో దాన్ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో ముగిసిన 23వ జాతీయస్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదం, మత్తు పదార్థాల అక్రమ రవాణా, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు వంటి అంతర్జాతీయ నేరాలు అరికట్టేందుకు పరస్పర సహకారంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం, భద్రతలు కాపాడడం ఎంతో కీలకమని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. తమ భూభాగాన్ని భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించనివ్వబోమని మయన్మార్ హామీ ఇచ్చింది. అలాగే కళాధాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, భారత్, మయన్మార్, థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్ నైబర్హుడ్ పోస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ స్పష్టం చేసింది. భారత బృందానికి హోం కార్యదర్శి గోవింద మోహన్, మయన్మార్ బృందానికి ఆ దేశ హోంశాఖ డిప్యూటీ మంత్రి మేజర్ జనరల్ మిన్ తు నాయకత్వం వహించారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు పొగాకు కంపెనీలు వెంటనే కనీస మద్దతు ధర సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొగాకు ధర కిలోకు 200 రూపాయల కంటే తగ్గకూడదని స్పష్టం చేస్తూ వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని కంపెనీలు కోరారు. పొగాకు బోర్డు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కర్ణాటకలో కొనుగోలు సాధారణంగా జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఆలస్యం కావడంపై ప్రశ్నించారు. సేకరణ హామీలు నిలబెట్టుకోని కంపెనీలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు కొనుగోళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు రైతు ప్రయోజనాలు కాపాడేందుకు కొబ్బరి, తోతపూరి, మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా వారికి మంచి ధర లభించేలా చూసేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల మద్దతు పథకం ద్వారా కనీస మద్దతు ధర రాష్ట్రంలో

0: 87,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు కొబ్బరిని సేకరిస్తారు. దీని మొత్తం విలువ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాలకు 1,000 రూపాయల కంటే ఎక్కువ ధరతో 96,000 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి పండ్లు సేకరించనున్నారు. ఈ నిర్ణయాలు తమిళనాడు రైతులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ వారి ఆదాయం పెంచేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ తెలిపింది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై దాడి అనంతరం ఆ దేశంపై మరోసారి వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్టుగా అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ దాడులు సీజ్ ఫైర్ ముగింపుకు సంకేతమని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఇరాన్ దక్షిణ తీర ప్రాంత నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టుగా అక్కడి మీడియా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: వన్ 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 66వ శ్లోకం.

సర్వ సమస్తమైన ధర్మాన్ ధర్మాధర్మరూపాలైన కర్మలను పరిత్యజ్య సన్యసించి ఏకం అద్వితీయుడనైన మాం నన్ను శరణం వ్రజ అభేదబుద్ధితో శరణు పొందుము. అహం అద్వితీయుడనైన నేను త్వా సర్వకర్మ పరిత్యాగం చేసిన నిన్ను

పాపేభ్యః సమస్త పుణ్యపాప రూపాలైన బంధనాల నుంచి మోక్షయిష్యామి, విముక్తి కలిగించగలను. మా శుచః, దుఃఖించకుము.

అర్జున, ధర్మాధర్మ రూపాలైన సమస్త కర్మలను పరిత్యజించి అద్వితీయుడనైన నన్ను స్వాత్మరూపంతో శరణు పొందుము. అలా చేస్తే నిన్ను నేను సంసార బంధాలను కలిగించే పాపపుణ్యాల నుంచి విడిపించగలను, కనుక నువ్వు దుఃఖించకు. భగవద్గీతోపదేశం యొక్క పూర్వరంగాన్ని పరిశీలిస్తే అర్జునుడిలో గల రజస్తమో గుణాల యొక్క ఉద్రేకం వల్ల అతడిని శోకమోహాలు ఆవహించాయి. వీటిల్లో మోహం కారణరూపం, శోకం కార్యరూపం. కార్యకారణాలలో కారణం నిగూఢంగా ఉంటుంది, కార్యం ప్రత్యక్షంగా ఉంటుంది. అందుకే తన యొక్క బోధలో చిట్ట చివరి వాక్యాన్ని మా శుచః, నీ మోహాన్ని పోగొట్టాను కనుక ఇక శోకించకు అని ముగిస్తున్నాడు. అందుకే ఇది చరమ వాక్యం, ఇది చరమ శ్లోకం. కనుక ఈ భగవద్గీతా గ్రంథం యొక్క అసలైన లక్ష్యం సర్వదేశాలలోనూ సర్వకాలాలలోనూ ఉండే మానవజాతి యొక్క శోకాన్ని తొలగించడమేనని అర్థమవుతోంది. దుఃఖం మొదలంటా తొలగిపోవాలంటే దానికి గల ముఖ్యాతి ముఖ్యమైన ఉపాయం జ్ఞానం. కనుక ఆ జ్ఞానబోధతోనే భగవద్గీతోపదేశం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ చరమశ్లోకం కూడా జ్ఞానోపదేశాన్నే మనకు అందిస్తోంది. కనుక సాధకులందరూ ఈ శ్లోకాన్ని విశేష శ్రద్ధతో భావన చేయాలి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెలుగు కవుల సాహిత్య పరిచయం కార్యక్రమంలో ఈరోజు కవి కందుకూరి రుద్రకవి గురించి తెలుసుకుందాం. రచన శ్రీ ఎస్వి రవిప్రసాద్, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: కందుకూరి రుద్రకవి శ్రీకృష్ణదేవరాయల భువన విజయంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకడని ప్రచారంలో ఉన్నా అది నిర్ధారణ కాలేదు. కందుకూరి రుద్రకవి జననకాలం క్రీస్తు శకం 1505 ప్రాంతం కావచ్చని సాహితీవేత్తల అభిప్రాయం. కాబట్టి శ్రీకృష్ణదేవరాయల ప్రాభవ కాలం చివరి నాటికి, అంటే 1524 నాటికి కందుకూరి రుద్రకవి 20 ఏళ్లవాడే అయి ఉంటాడు. ఆ వయసులో ఆస్థాన కవి కావటం సాధ్యం కాదు. అందువల్ల రుద్రకవి అష్టదిగ్గజ కవుల్లో ఒకడు కాడు అనే విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. కందుకూరి రుద్రకవి రచనలు నిరంకుశోపాఖ్యానం,

0: సుగ్రీవ విజయం, జనార్దనాష్టకం అనేవి మాత్రమే ముద్రితమై లభిస్తున్నాయి. ఇంకా రుద్రకవి సరస జన మనోరంజనం, బలవదరీ శతకం, జనార్దనాష్టక స్తోత్రం అనే రచనలు కూడా చేసినట్లు తెలుస్తున్నది. కందుకూరి రుద్రకవి గోల్కొండ నవాబు ఇబ్రహీం కులీ కుతుబ్ షా సమకాలికుడు. కులీ కుతుబ్ షా కందుకూరి రుద్రకవికి కందుకూరు సమీపంలోని పాలేరు నది ఒడ్డున ఉన్న రెండు చింతల గ్రామాన్ని, ప్రస్తుతం జరుగుమిల్లి మండలంలోని చింతలపాలెం, జాగీరుగా ఇచ్చినట్లు క్రీస్తు శకం 1558లో చెక్కించిన శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. రుద్రకవి వంశీయులు ఈ గ్రామాన్ని తరతరాలుగా అగ్రహారంగా అనుభవించి కవిగారు వంశీయులుగా పేరు పొందారని, రుద్రకవి కూడా ఈ గ్రామంలో నివసించి ఉండవచ్చని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తెలియజేశారు. రుద్రకవి రచనల్ని గూర్చి డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు విశేష పరిశోధన గావించి బృహత్ గ్రంథాన్ని వెలువరించారు. రుద్రకవి ఆసుకవిత్వంలో దిట్ట అని శ్రీకృష్ణదేవరాయల దర్శనం రుద్రకవికి లభించకపోవటంతో వారికి క్షవరం చేసే కొండోజీ వల్ల దర్శనం లభించిందని, ఎంగిలి ముచ్చు గులాములు సంగతిగా కులము జరుప జనుదెంచిరయా, ఇంగితమెరిగిన ఘనుడు ఈ కొండోజీ అని ఆసువుగా పద్యాన్ని చెప్పినట్లు తెలుస్తున్నది. రుద్రకవి రచనల్లో సుగ్రీవ విజయం మొదటిది. ఇది యక్షగానం. దీన్ని రుద్రకవి కందుకూరి జనార్దన కవికి అంకితం ఇచ్చాడు. తెలుగులో లభించిన మొదటి యక్షగానం సుగ్రీవ విజయానికి ప్రాముఖ్యం ఉన్నది. సుగ్రీవ విజయానికి సంబంధించి ఒక విషయం ప్రచారంలో ఉంది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా అన్న జంషీద్ కులీ కుతుబ్ షా వల్ల రాజ్యం వదలి విజయనగరంలో రామరాయల దగ్గర తలదాచుకొని ఆ తరువాత గోల్కొండపై దాడి చేసి రాజ్యాధికారం పొందినట్లు తెలుస్తున్నది. ఈ విషయం సుగ్రీవుని కథతో పోలి ఉండటంతో రుద్రకవి రచించిన సుగ్రీవ విజయం యక్షగానాన్ని గోల్కొండలో ప్రదర్శించి ఉండవచ్చు అనే ఊహ ప్రచారంలో ఉంది. సుగ్రీవ విజయంలో రామలక్ష్మణులు సీతాన్వేషణ కావిస్తూ ఋష్యమోఖ పర్వతాన్ని సమీపించటం మొదలు వాలితో కావించిన యుద్ధంలో విజయాన్ని సాధించి కిష్కిందకు వెళ్లటం వరకు గల రామాయణ కథ ఉంది. ఇది పాటగానే ఉంది. సుగ్రీవ విజయంలో పద్యాలు, వచనాలు, అర్ధచంద్రికలు, త్రిపుటలు, ద్విపదలు, జంపెలు, కురుచజంప, ఆటతాళాలు, ఏకతాళం, ధవళం, ఏల, మంగళం అనేవి ఉన్నాయి. ఇందులో త్రిపుటలు 9 ఉన్నాయి. త్రిపుటలోని 2 పాదాల సంపుటి ఆధునిక సాహిత్యంలోని ముత్యాల సరానికి మూలంలాగా ఉంది. అయ్యా, మేరలు రాజసుతులో ఎతులో తెలియగరాదు, సంధియమయ్యే మునివేషములు రూపచిహ్నములు కలుగన్. ఇందులోని కలుగున్ తరువాత 4 మాత్రలు ఉంటే సరిగా ముత్యాల సరమే అవుతుంది. జనార్దనాష్టకం అనే రచన కందుకూరిలోని జనార్దనస్వామిపై చెప్పిన అష్టకం. ఇందులో కందుకూరి జనార్దన అనేది మకుటం. తెలుగులో అష్టక రచన చేసిన మొదటి కవిగా రుద్రకవి ప్రసిద్ధుడయ్యాడు. ఇందులోని 8 పద్యాలు అష్టవిధ నాయికల్ని వర్ణిస్తాయి. అందమైన, మధురమైన, శృంగార రసవంతమైన పద్యాలు కవి ప్రతిభకు అద్దం పడతాయి. మత్తకోకిల పద్యాల ధోరణిలో సాగే ఈ పద్యాలు గానానికి కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ జనార్దనాష్టకంలోని పద్యాలకు రాగాలు కూర్చి పూర్వం దేవదాసీలు నృత్యం చేసేవారని తెలుస్తున్నది. ఈ పద్యాలకు బాపు వేసిన బొమ్మలతో కూడిన పుస్తకం కూడా వెలువడింది. కందుకూరి రుద్రకవి రచించిన ఒక పద్యంలో ఖండిత నాయకుని నిలదీస్తున్న తీరు ఈ విధంగా ఉంది. బిత్తరంబున మొలక కెంపులు పెదవి నెవ్వత ఉంచరా, గుత్తమైన మిటారి గుబ్బల గుమ్మ ఎవ్వతు మెచ్చరా, చిత్తగించక జీరువారను చెక్కిలెవ్వత నొక్కెరా, కత్తిగోరుల ధనుజమర్దన కందుకూరి జనార్దన. ద్విత్వతకార ప్రాసతో సాగిన ఈ పద్యం వీణుల విందుగా ఉంది. ఉంచెరా, మెచ్చెరా, నొక్కెరా అనే అంత్యప్రాసలతో సాగిన ఈ పద్యంలో ఖండిత నాయిక పరస్త్రీ దగ్గరకు వెళ్ళి వచ్చిన నాయకుని మీద ఉన్న శృంగారపు గుర్తుల్ని గమనించి ప్రశ్నించిన తీరు పాఠకులకు సాక్షాత్కరిస్తున్నది. అష్టకంలోని మొదటి పద్యం, సిరులు మించిన పసిమి బంగరు జిలుగు దుప్పటి దారగా, చరణ పద్మము మీద దేహము చంద్రకాంతులు చేరగా, మురువు చూపగా వచ్చినావో మోహనాకృతి మీరగా, గరుడ వాహన ధనుజమర్దన కందుకూరి జనార్దన అని అద్భుతంగా ఆరంభమైంది. కందుకూరి రుద్రకవి రచనల్లో నిరంకుశోపాఖ్యానం, 4 ఆశ్వాసాల ప్రబంధ కావ్యం. ధర్మశీలుడు అనే రాజు తన కొలువుకు వచ్చిన పులహుడు అనే మునిని వ్యసనములలోన ప్రథమ వ్యసనము సంభోగకాంక్ష, అది దోషమలీమసమనగ విందు అందున్ ప్రసరించినవాడు పాపబాహ్యుడు గలడే అని ప్రశ్నించగా, దీనికి ఒక ఇతిహాసం ఉన్నది వినండి అని నిరంకుశిని కథను చెప్పినట్లు రుద్రకవి రచించాడు. నిరంకుశోపాఖ్యానం ఏ మహా ఇతిహాసంలోని ఉపాఖ్యానమూ కాదు, కందుకూరి రుద్రకవి స్వతంత్ర కల్పనమే ఈ రచన. శ్రీనాథుడు చెప్పిన గుణనిధి సుకుమారులకు, తెనాలి రామకృష్ణుడు చెప్పిన నిగమశర్మకు ఈ నిరంకుశుడు సహోదరునిలాంటివాడు. తల్లిదండ్రులు ఎంతగా వారించినా తన పద్ధతిని మార్చుకొని ఒక ప్రజ్ఞావంతుడైన యువకుని జీవితం ఈ కథలో ఉంది. ప్రారంభ జీవితంలో ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా, నికృష్టపు జీవితాన్ని గడిపినా, చివరకు దైవానుగ్రహంతో సన్మార్గాన్ని పొందటమే ఈ కావ్యంలోని ప్రధాన వస్తువు. రుద్రకవి నిరంకుశోపాఖ్యానాన్ని సోమేశ్వరస్వామికి అంకితమిచ్చాడు. నిరంకుశుడు శివలింగంతో జోదమాడి తనకు రంభను తెచ్చి ఇవ్వాలని శివుని కోరి శివలింగాన్ని ఉత్తరీయంతో లాగినప్పుడు దేవతలందరూ ప్రత్యక్షం కాగా భయంతో మోక్షాన్ని కోరుకుంటాడు. కాని శివుడు రంభనే ఇస్తాడు. రంభ నలకోబరిని కంటే నిరంకుశినే మెచ్చుకోగా ఇంద్రుడు రంభను భయంకర పాషాణం కమ్మని శపిస్తాడు. నిరంకుశుడు ఉపాయంతో రంభకు శాప విమోచన కలిగిస్తాడు. ఇంద్రుడు నిరంకుశుని దగ్గరకు రంభ వచ్చిపోయేటట్లు వరం ఇస్తాడు. నిరంకుశుడు తల్లిదండ్రుల్ని సత్కరించి రంభ అనుమతితో భార్యను ఆదరించటం ఈ కథలోని విశేషం. ఇందులో నిరంకుశుని భార్యకు రుద్రకవి పేరు పెట్టకపోవటం విచిత్రం. నిరంకుశుని భార్య తన అత్తను కొడుకు ప్రవర్తనను గూర్చి సూటిగా ప్రశ్నించిన పద్యాన్ని రుద్రకవి, అత్తవు సత్వలక్షణ సమగ్ర గుణాఢ్యవు నన్ను దిట్టను మొత్తనెగాని నీ కొడుకు మూఢత మానుపవేళ పాడు రోతొత్తులమారి అయి గృహము దక్కక ఒక్కొక్క దాని పూనికన్ గుత్తకు నంచునుంచుకుని కోకలు రోకలు జోకనీయగన్ అని అద్భుతంగా రచించాడు. బాధిత స్త్రీ అత్తను ధైర్యంగా ప్రశ్నించిన పద్యం ఇది. కొడుకు చెడు మార్గంలో వెళుతుంటే ఎందుకు బుద్ధి చెప్పటం లేదని అత్తను ప్రశ్నించిన కోడలుగా నిరంకుశిని భార్య పాత్రను ప్రతిభావంతంగా రుద్రకవి చిత్రించాడు. అంతేకాదు మామను, ఆడపడుచును, బంధువుల్ని కూడా హెచ్చరించినట్లు రుద్రకవి రచించాడు. వర్ణనలు ఎన్నో ఉన్నా కథాప్రధానమైన కావ్యంగా రుద్రకవి నిరంకుశోపాఖ్యానాన్ని రచించాడు. యక్షగానం, అష్టకం, ప్రబంధం అనే ప్రక్రియల్లో రచనలు చేసి రుద్రకవి ఆంధ్ర సాహిత్యంలో విశిష్టుడు అయ్యాడు.
1: మీరు ఇంతవరకు తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన కందుకూరి రుద్రకవి గురించి విన్నారు. రచన శ్రీ ఎస్వి రవిప్రసాద్, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తిరిగి వచ్చేవారం ఇదే సమయానికి మరొక కవి గురించి తెలుసుకుందాం.

0: మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో తర్వాత భయం కథానికి వింటారు. సమర్పణ జి లక్ష్మి.
1: టీవీ చూస్తోందన్న మాటే కానీ విజయ దృష్టి టీవీ మీద కానీ టీవీలో వస్తున్న ప్రోగ్రాం మీద కానీ లేదు. ఆమె టీవీ చూస్తోంది, చూడటం లేదు. రాత్రి పదవుతున్నా ఇంటికి చేరని కూతురు చుట్టూ ఆమె ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. గోడగడియారం 10 గంటలు కొట్టింది. విజయ ఉలిక్కిపడి లేచింది. ఇంకా ఆగలేక వీధి గుమ్మం దగ్గరికి నడిచింది. గేటు మీద పాకించిన మాలతీల పరిమళం ఒక్కసారిగా ఆమెను కమ్ముకుంది. అయితే అవేవీ గమనించే స్థితిలో లేదామె. గేటు దగ్గర నిలబడి వీధి చివరికంట చూసింది కృతి వస్తోందేమోనని. అప్పుడప్పుడే రోడ్లు సందడి తగ్గి నిశ్శబ్దంగా అవుతున్నాయి. 1:30 వాహనాలు తప్ప మనుషుల అలికిడి తగ్గుముఖం పడుతోంది. విజయకి ఒక్కసారిగా కూతురు మీద కోపం ముంచుకొచ్చింది. చెప్పింది ఏనాడన్నా విని ఏడిస్తేగా. ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు, అందరూ ఒకే రకంగానే ఏడిపిస్తున్నారు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళకన్నా అమ్మ చెప్పింది విందామన్న ధ్యాస లేదు. పైగా వెక్కిరింతలు వేళ్లాకోళ్లాలు. అక్కడికి చిల్లక్కి చెప్పినట్టు చెప్పింది, ఆ వెళ్లేదేదో మీ నాన్న వచ్చిన తర్వాత ఆయన ఊళ్ళో ఉన్నప్పుడు వెళ్లవే, నన్ను అనవసరంగా గాభరా పెట్టకు అని. వింటేనా, ఆయనతో ఫోన్ చేసి మరీ చెప్పించింది. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ప్రాజెక్టు వర్క్ ఏదో చేసుకుని వెంటనే వచ్చేస్తుందంటలే, పంపించు ఆయన సిఫార్సు. పోనీ వెళ్ళి ఏడిసేది ఏదో బస్సులోనో ఆటోలోనో ఏడవకూడదు, వచ్చి రాని బండెక్కిపోయింది. బండి వద్దు అంటే వినిపించుకుందా? అబ్బా ఊరికే విసిగించకమ్మా, ఏం కాదు ఇప్పుడే వచ్చేస్తాగా అంటూ పోయింది. గంటలో వచ్చేస్తానన్న పిల్ల గంట కాదు, 2 గంటలు కాదు, 4 గంటలైంది. ఫోన్ చేస్తే తీయదు, అదేం కర్మం. ఫోన్ ఎప్పుడు సైలెంట్లో పెట్టి ఏడుస్తుంది. ఆ మాత్రం దానికి ఇంకా ఫోన్ ఎందుకు? అవసరమైనప్పుడెప్పుడు దాని ఫోన్ కలిసి చావదో. ఏమైందో ఏంటో, అక్కడ ఫ్రెండ్ ఇంట్లో నుండి బయలుదేరిందో లేదో. ఇంకా అక్కడే ఉన్నా పర్వాలేదు, ఒకవేళ బయలుదేరితే దారిలో ఏమన్నా అయితే. ఆ ఆలోచనకు విజయ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలే రోజులు బాగాలేదు. రోడ్డు మీదకు వెళితే ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. ఒకవేళ జరగకూడనిది ఏమన్నా జరిగితే, ఆమెకు గుండె గాభరాగా అనిపించింది. జరిగితే జరగని, చెబితే విందా ఆ పాడుమొహంది? పెద్దవాళ్ల మాట వినకుండా పోతే ఏమవుతుందో తెలిసి రావాలి. విజయ మనసులోనే కూతుర్ని తిట్టుకుంది. అంతలోనే చా చా, ఏంటి తనకి

ఏమైంది? ఏదో చిన్నపిల్ల, తనకంటే భయాలు, కాని వాళ్లకేం భయాలు తెలుస్తాయి అనుకుంది. దూరంగా సందుమలుపు తిరుగుతున్న బండి కనిపించింది. కృతి ఏమోనన్న ఆశతో కళ్ళు చిట్లించి చూసింది. ఊహు, కాదు, బండి దూరంగా వెళ్లిపోయింది. గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది. ఈ మధ్య ఈ దొంగ జబ్బు ఒకటి ఏడిపిస్తోంది. అసలు తనది గట్టి ఆరోగ్యం, ఏ రోజు తలనొప్పి అని కూడా ఎరగదు. అలాంటిది ఇప్పుడు వీళ్ల పుణ్యమా అని ఈ గుండె దడతోనే ఏదో ఒకరోజు పోయేలా ఉంది. చెప్పిన టైంకి రాకపోతే నాకు గుండె దడ వచ్చేస్తోంది, కాస్త చెప్పిన టైంకి వచ్చేయండి, లేకపోతే ఫోన్ అన్నా చేయండి అంటే ఒక్కళ్ళు వింటారా? చిన్నా లేదు, పెద్దా లేదు, ఆయనా వినరు, అది వినదు. ఎక్కడో దేశం కాని దేశంలో ఉన్న కొడుకు వినడు. ఏం చెప్పినా మొహమొహాలు చూసుకుని నవ్వుకోవడం. వాళ్లకు ఎట్లా చెబితే అర్థమవుతుంది? మీరు రాని ఒక్కో నిమిషం ఒక్కో ఆలోచనతో నా గుండె పగిలిపోతోంది. మీకు ఎక్కడ ఏమైందో, ఏం జరిగి ఇంటికి రాలేకపోయారో, ఏ ప్రమాదం జరిగిందో నన్న ఆలోచనతో గుండె గాబరా పడిపోతోంది. చెమట్లు పట్టి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆ భయంతో చచ్చిపోతానేమో అనిపిస్తోంది అని చెప్పగలదా? చెబితే తనను బతకనిస్తారా? పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని అనవసరంగా ఏదేదో ఊహించుకుని ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నావని అరుస్తారు, తన మీద విరుచుకు పడతారు. అంతేకాని పిచ్చిమోహంది, ఏదో భయపడి ఏడుస్తోంది కదా, చెప్పిన టైంకి కాస్త అటు ఇటుగా వచ్చేద్దామన్న జ్ఞానం ఒక్కరికన్నా ఉంటేగా. ఆయన అంతే, మొదట్లో కనీసం ఫోన్ అన్నా తీసి ఎక్కడ ఉంది చెప్పేవారు. ఇప్పుడు ఫోన్ కూడా తీయరు. ఏదన్నా అంటే బండి మీద ఉన్నాను, వినిపించలేదు అని తప్పించుకుంటారు. కృతి అయితే, ఎందుకమ్మా అన్నిసార్లు ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఎప్పుడొస్తావు అని అడుగుతావు? మా ఫ్రెండ్స్ అంతా నవ్వుతున్నారు తెలుసా, ఫోన్ రింగ్ అయితే చాలు కృతి ఎక్కడున్నావు అంటూ ఏడ్పించేస్తున్నారు. ఇంకా నువ్వు అట్లా ఫోన్ చేస్తే నేను అసలు ఫోన్ తీయను అని చిరాకు పడిపోతుంది. ఇక్కడ ఏడిసేవాళ్ళు ఇట్లా ఉంటే అక్కడెక్కడో దేశం కాని దేశంలో ఉన్నాడు ఇంకో రకంగా ఏడిపిస్తున్నాడు. ఏ వీకెండ్కో ఫోన్ చేస్తాడు. చేసి, అమ్మా రేపు మేము ఏం చేస్తున్నామో తెలుసా, ఇక్కడ పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో చూడాలని బాగా రిమోట్ ఏరియాకు వెళ్తున్నాం, ఈ 2 రోజులు అక్కడే ఉంటాం అంటాడు. తెలియని కొత్త చోట్లో 2 రోజులు గడపటం, అది చాలు తనకు గుండెదడ రావటానికి. అలా తెలియని చోట్లకి వెళ్ళొద్దురా అంటే వినడు, లేకపోతే ఎక్కడో చోట లేట్ నైట్ పార్టీ ఉంది అంటాడు. అక్కడి నుండి అర్ధరాత్రి ఒంటరిగా హాస్టల్కు ఎలా వెళ్తాడో నన్న భయం, నిద్ర పట్టదు. క్షేమంగా చేరాడో లేదో కనుక్కోడానికి ఫోన్ చేసే సమయమూ కాదు. అసలు వాడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత దిగే వరకు, దిగి ఫోన్ చేసే వరకు తను మనిషి మనిషిలా లేదు. ప్రపంచం అంతా ఓ పక్క నిద్రపోతుంటే వాడు వెళ్లే విమానం ఒక్కటే ఆ చీకట్లో అలా ఎగురుకుంటూ వెళ్లటం తలుచుకుంటే ఏంటో దిగులుగా అనిపించింది. ఎవరితో నన్నా అందామంటే నవ్వుతారు. ఆడపిల్లలే ఒంటరిగా దేశాలు చుట్టూ వస్తున్నారు, మగపిల్లాడు గురించి భయపడుతోంది చూడు అంటారు. తన భయం వాడి గురించా, ఆ విమానం గురించి కాని? ఒకవేళ ఆ విమానానికి ఏదైనా అయితే తన మనసులో తిరుగుతున్న ఆలోచనలు ఎవరితో నన్నా అనకలదా? గుండెల్లో మళ్లీ మరోసారి కలుక్కుమంది, ఒళ్లంతా చెమటలు. ఇంట్లోకి వచ్చి మంచినీళ్లు తాగింది విజయ. కొంచెం సర్దుకున్నట్టు అనిపించింది. అంతకుముందు అలా వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లారు, రకరకాల టెస్టులు చేసి చివరకు ఓసీడీ అని తేల్చాడు, అబ్సెసివ్ యాంగ్జైటీ డిజార్డర్ అయ్యుండొచ్చన్నాడు. దూరంగా ఉన్న తన వాళ్లు క్షేమంగా ఉన్నారో లేదో అని కంగారు పడుతుండటం, వాళ్ళకి ఏదన్నా ప్రమాదం జరగవచ్చేమోనని ఊహించుకుని ఆందోళన పడుతుండటం దాని లక్షణం అంట. దానికి మందుల కన్నా గుండె నిబ్బరం ముఖ్యమంటూనే గుప్పెడు మందులు రాసిచ్చాడు. డాక్టర్ దగ్గర నుంచి ఇంటికి వచ్చి ఇంకా గొమ్మ అన్నా ఎక్కి ఎక్కక ముందే ఈయన ఉపన్యాసం. చూడు విజయ, నీకెట్లా చెప్పాలో తెలియడం లేదు, నువ్వేమన్నా చిన్నపిల్లవా, ఏమీ తెలియని దానివా, అన్నీ చూస్తూ అన్నీ తెలిసి కూడా అలా చేస్తుంటే ఎట్లా? ఇంటి నుంచి బయటకు వెళ్తే తిరిగి వచ్చే వరకు గండమే, అలా అని బయటకు వెళ్లకుండా ఎలా కుదురుతుంది చెప్పు. ఏదన్నా అవుతుందేమోనని పనులు మానుకుని ఇంట్లో కూర్చోలేం కదా. ఒకసారి బయటకు వెళ్లిన తర్వాత ఏదైనా జరగొచ్చు, ఒక్కోసారి అనుకున్న టైంకి పని అవ్వదు, ఫోన్ చేయగల పరిస్థితి ఉండకపోవచ్చు. అంత మాత్రాన నీలో నీవే ఏదేదో ఊహించేసుకోవాలా? నువ్వు ఇబ్బంది పడుతున్నావు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు, ఒక్కోసారి ఎంత ప్యానిక్ క్రియేట్ చేస్తున్నావో తెలుసా? కొంచెం కూల్గా ఆలోచించు, అసలు ఎందుకంత వర్రీ అవుతున్నావు? ఏదో అవుతుందని ఎందుకు అనుకుంటావు? ఒకవేళ అవుతుంది అనుకో, ఏం చేయగలం?
మన చేతుల్లో లేని దాని గురించి భయపడి ఏం ప్రయోజనం? బస్సుల్లో, రైళ్లలో, కార్లలో ప్రపంచం ఎలా పరిగెడుతుందో చూడు. ఏదో జరుగుతుందని ఎవరైనా ఆగుతున్నారా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని బుర్రకి ఏదన్నా పని కల్పించుకో. డాక్టర్ చెప్పింది విన్నావుగా, గుండె గట్టిపరుచుకుని నీకు నువ్వే నిబ్బరం తెచ్చుకో. మందులు వాడటం ఒకటే కాదు, ఏదన్నా వ్యాపకం కూడా కల్పించుకో. నీకు నువ్వే ఇందులోంచి బయటపడు. పుస్తకాలు చదువు, సంగీతం విను, అంతేకాని నువ్వు కూడా నాకు ఒక సమస్య కాకు అని చెప్పిందే చెప్పటం. గుండె నిబ్బరం తెచ్చుకోవాలంట, మందుల కన్నా అదే ముఖ్యమంట. అదేంటి? అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డరా, యాంగ్జైటీ డిజార్డరా? అన్ని డిజార్డర్లే. బయటకు వెళ్ళినా భర్త, పిల్లలు క్షేమంగా ఉండాలని, ఏ ప్రమాదం జరగకూడదని అనుకోవటం డిజార్డరా? అనుకోకపోవటం డిజార్డరా? ఏమైనా పర్వాలేదులే అని పట్టించుకోకుండా ఉంటే ఆర్డర్లో ఉన్నట్ట? ఆందోళన పడటమే డిజార్డరా? ఏంటి డాక్టరు అన్ని రివర్స్లో చెప్తున్నాడు? అందరూ ఏదో చిన్నపిల్లని అడిగినట్టు మందులు వేసుకుంటున్నావా, మందులు వేసుకుంటున్నావా అని అడుగుతారు. ఆ మందుల్లో ఏదో మాయమంత్రాలు ఉన్నట్టు, అవి వేసుకుంటే ఏదో మహత్యం జరిగిపోతుందన్నట్టు. బయటకు వెళ్ళిన కూతురు టైంకి తిరిగి రాకపోతే కంగారు పడనివ్వకుండా చేసే మందు ఏదన్నా ఉందా ప్రపంచంలో? ఊరు వెళ్ళిన భర్త క్షేమంగా ఉన్నాడో లేదో అని ఆందోళన పడకుండా శుభ్రంగా తిని పడుకునేలా చేసే మందు ఏ కంపెనీ అన్నా కనిపెట్టగలిగిందా? దేశం కాని దేశంలో ఉన్న కొడుకు ఎలా ఉన్నాడో అని బెంగపడకుండా చేసే మాత్రలు ఏ దేశం అన్నా తయారు చేయగలిగిందా? ప్రపంచంలో ఏమూల అన్నా భద్రంగా ఉందా? ఎగరేసిన గాలిపటాల్లా, గాల్లో పెట్టిన దీపాల్లా ఏ క్షణానికి ఏం జరుగుతుందో అన్న భయం తప్ప ఏదీ కాదన్న ధీమ ఇచ్చేదేదన్నా ఉందా బతుకులో? గుండె మళ్ళీ దడదడమని కొట్టుకుంది. తల తిరుగుతున్నట్టు అనిపించింది. టాయిలెట్కి వెళ్లాలనిపించేలా నరాల్లో ఏదో కదలిక. గుండెపోటు వచ్చేటప్పుడు అలాగే అనిపిస్తుందంట. కొంపతీసి గుండెపోటు కాదు కదా, ఇంట్లో ఎవరూ లేను కూడా లేరు. ఎవరెన్ని అంటున్నా ఈ మాయదారి గుండె గట్టిపడి చావదేంటి? ఏదైతే అవుతుందని ఎంత గుండె నిబ్బరం తెచ్చుకుందామన్నా మాటిమాటికి జారిపోతూనే ఉంది. ఏమన్నా అయ్యి తను చచ్చిపోతే వీళ్ళకి దిక్కెవరు? ఆడపిల్ల, ఇంకా పెళ్లి కూడా అవలేదు. తనకేదన్నా అయితే దానికి అచ్చటా ముచ్చటా ఎవరు తీరుస్తారు? ఈయనకి మంచినీళ్లు ముంచుకోటానికి కూడా బద్ధకం. తను లేకపోతే ఏమైపోతారు వీళ్ళంతా? తనకేదన్నా అయితే బాబుగాడికి అసలు చెబుతారో లేదో. చదువు మధ్యలో చెడిపోతుందని చెప్పరేమో. అక్కడ ఉండగానే తెలిస్తే వాడి గుండె పగిలిపోదు. మొన్ననే ముచ్చటపడి 2 పట్టుచీరలు కొనుక్కుంది. ఇంకా మడతన్నా విప్పలేదు. పోరి పోరి చేయించుకున్న ఒంటిరాయి నెక్లెస్ ఒక్కసారన్నా ఒంటి మీద పెట్టలేదు. వాటి మొహం అన్నా చూడకుండానే పోతుందేమో. తను దగ్గరకు వెళ్ళగానే సన్నజాజి చెట్టు ఎంత సంతోషంగా ఊగుతుందని, తనకేదన్నా అయితే దాని మొహం చూసేది ఎవరు, చెంబుడు నీళ్లు పోసేది ఎవరు, బుట్టతో బుట్టెడు పూలు పూస్తుంది. తనకి ఖచ్చితంగా తెలుసు, తనకేదన్నా అయితే పూలు కోసేవాళ్లు కూడా ఉండరు. అబ్బా, ఇన్ని మమకారాలు తనకెందుకు? ఏదైతే అది అవుతుందని ఎందుకు నిర్లిప్తంగా ఉండలేకపోతోంది? అక్కడికి ఈ మధ్య గీత చదువుతోంది, భజగోవిందం వింటోంది, ఆపదామాప హర్తారం చదువుతోంది, జేకేన్ చదువుతోంది. ఏదీ కూడా మనసుకి స్థిమితం ఇవ్వలేకపోతోంది, మనసుకి ఉదాసీనత తేలేకపోతోంది. స్థితప్రజ్ఞత అని చదవటమే కాని అనుభవంలోకి రాకుండానే వయసైపోతోంది. ఇప్పటికీ గట్టిపడకపోతే ఇంకెప్పుడు గట్టిపడుతుంది? ఆ కాస్త ప్రాణం పోయాక తను ఎవరికోసమైతే కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తోందో వాళ్లే తనను విసుక్కుంటున్నారు, చిరాకు పడుతున్నారు. వాళ్లు విసుక్కుంటున్నారని వాళ్ల కోసం ఎదురు చూడటం, రాకపోతే కంగారు పడటం మానేయగలదా? అది వాళ్ళు అనుకుంటున్నంత తేలిక? అది తన చేతుల్లో ఉందా, కావాలని చేస్తోందా? ఆ విషయం వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? విసుక్కున్నంత మాత్రాన ఎవరికైనా గుండె గట్టిపడిపోతుందా, బండరాయిలా గడ్డగట్టిపోతుందా? ఏమైతే అవుతుంది కానిమ్మని కాలు మీద కాలేసుకుని కూర్చుని టీవీ సీరియళ్లు చూడగలుగుతుందా? సహజంగా జరిగేదాన్ని అసహజం అంటున్నారు, అదే రోగం అంటున్నారు. అలా అనిపించకపోవటమే రోగం అని వాళ్లకు తెలియదా? టీవీ పెడితే ఒక్కటన్నా మంచి వార్త ఉంటుందా? అక్కడ అదయింది, ఇక్కడ ఇదయింది, ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు అని తప్ప స్థిమితం ఇచ్చేది ఒకటన్నా ఉంటుందా? అవన్నీ చూస్తూ బయటకు వెళ్లిన వాళ్లు ఎలా ఉన్నారో, చెప్పిన టైంకి 10 నిమిషాలు లేట్ అయితే ఏమయ్యారో అని కంగారు పడకుండా ఉండటం కుదురుతుందా? 10 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తున్నా అని చెప్పిన బిడ్డ చెప్పినట్టే ఇంటికి చేరుతున్నాడా? ఇవన్నీ చూస్తూ వింటూ పొద్దున్నుంచి రాత్రి వరకు
ప్రాణాలు బెగబొట్టుకుని ఎదురు చూడటం

0: దేనికైనా ఎలా సాధ్యం? ఆలోచించవద్దంటే ఆలోచించకుండా ఉండటానికి అదేమన్నా మనసా? టీవీనా స్విచ్ తీసేయడానికి, రేడియోనా కట్టేయడానికి? చెప్పటం తేలిక, చేయటం కష్టం. నిన్నగాక మొన్న శశిగాడు ఎంత మాటన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండరా, రాత్రుళ్ళు అలా ఒంటరిగా తిరగకు అంటే ఏమవుతుంది, మహా అయితే పోతాం అంతేగా, నువ్వు అట్లాంటివన్నీ ఊరికే అలా చెప్పకు అన్నాడు. వేలుడంత లేడు వెధవ, చిటుక్కుమని ఎంత పెద్ద మాట అన్నాడు. నిజమే, బతుకులే అలా ఉన్నాయి, అన్నీ గాలిలో దీపాలే. దేనికి భద్రత ఉందని, దేనికో లేదని భయపడటానికి అన్నీ అలాగే తయారైని ఇంతోటి బతుక్కి ఎంతకని అనుక్షణం చస్తూ బతకటం. ఏది తన చేతుల్లో లేదు, దేన్ని అడ్డుపెట్టి ఆపలేదు. ఎవరికెంత ప్రాప్తం ఉంటే అంతే, ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. అది కర్మ సిద్ధాంతమో, అకర్మ సిద్ధాంతమో, వికర్మ సిద్ధాంతమో, ఏదో ఒకటి. దాన్ని నమ్ముకోవడం తప్ప ఇంక చేయగలిగింది ఏదీ లేదు, మన చేతుల్లో ఏదీ లేదు అంతే. విజయ కృతనిశ్చయం చేసుకుంది. ఇంటి ముందు బండి వచ్చి ఆగింది.
1: మీరింతవరకు భయం కథానిక విన్నారు. సమర్పణ జి లక్ష్మి. లలిత గీతాలు వింటారు.

0: ट्रस्ट भी बढ़े और आपका कैपिटल भी बढ़े। एजुकेशन और स्किल्स दोनों देशों के बीच नेचुरल सिनर्जी है। डिकिन यूनिवर्सिटी और वुलोंगोंग यूनिवर्सिटी ने किप सिटी में कैंपस खोलकर एक नया अध्याय शुरू किया। यह भारत के प्रति उनके कॉन्फिडेंस का प्रतिबिंब है। हमारा साझा लक्ष्य होना चाहिए कि हम स्टूडेंट मोबिलिटी को टैलेंट पार्टनरशिप में बदले।
1: Following the CEO's forum, Prime Minister Modi also addressed the Economic Roadmap Business Event, a large gathering of over 200 CEOs and business leaders from both sides. Speaking about natural synergies between India and Australia, he highlighted that shared democratic values, a common vision for the Indo-Pacific, vibrant people-to-people ties and strong political understanding created fertile ground for the business partnership between the two countries to grow and prosper together.
0: लोकतांत्रिक मूल्यों और इंडो पैसिफिक साझा विजन के आधार पर हमारे बीच गहरा स्ट्रेटेजिक कन्वर्जेंस बना है। हम अपनी बिजनेस पार्टनरशिप को नई ऊंचाइयों पर ले जाने के लिए प्रतिबद्ध है। इस प्रयास में आप सभी की भूमिका बहुत महत्वपूर्ण है। मुझे विश्वास है कि आज का ये संवाद नए आइडियाज, नई पार्टनरशिप और नए कमिटमेंट्स को जन्म देगा।
1: Now we go over to our Melbourne correspondent who is sharing more details on the Prime Minister's visit.
2: The India-Australia CEOs Forum marked a decisive shift from parallel diplomatic tracks to an integrated, future-proof economic engine. Prime Minister Modi signaled a new era of decentralized economic diplomacy, calling for direct state-to-state corridors that link Australia's raw resources directly with India's massive clean energy, chip manufacturing and digital infrastructure pipelines. Echoing this vision, Prime Minister Albanese mapped out massive capital commitments, anchored by Australian super's multi-billion dollar investments, unprecedented higher education partnerships and landmark industrial projects like the Perdaman plant. Together, both leaders made it clear that while policy sets the runway, it is a direct synergy of our corporate titans and the unstoppable aspiration of 1 million strong diaspora that will pilot this relationship to its $100 billion target. Suhas Ram, Akashvani News, Melbourne.
1: Moreover, Prime Minister Modi will hold talks with his Australian counterpart Anthony Albanese in Melbourne later today. Discussions between the two leaders are expected to focus on strengthening cooperation in trade, defence, critical technologies, education and people-to-people ties. Mr. Modi arrived in Melbourne yesterday evening on a three-day visit to Australia at the invitation of Australian Prime Minister. PM Modi arrived in Melbourne from Indonesia in the second leg of his three-nation tour. The Prime Minister thanked the Indian community in Melbourne for the warm welcome accorded to him, describing the reception as truly unforgettable. Braving that winter chill, members of the Indian diaspora gathered in large numbers outside the Prime Minister's hotel, greeting him with chants of Bharat Mata Ki Jai and Modi Modi. The welcome also featured cultural performances by local artists. The Prime Minister also praised the Australian India Orchestra for its rendition of Ma Tujhe Salaam, saying the performance reflected the role of music in strengthening people-to-people ties between the two countries. The centre has approved the procurement of Khopra and Totapuri mangoes from farmers in Tamil Nadu to safeguard farmers' interests. Union Agriculture and Farmers Welfare Ministry said this will ensure better price realization for producers and protect them from distress sales caused by market fluctuations. More from our correspondent.
3: The approval is based on the proposal submitted by Tamil Nadu. Under the approval, over 87,000 metric tons of copra will be procured in the state. The entire procurement will be undertaken at the minimum support price MSP under the price support scheme. The total MSP value of the approved procurement is over 1,000 crore rupees. Further, procurement of over 96,000 metric tons of Totapuri mangoes in Tamil Nadu during this year has received approval under the market intervention scheme. The procurement will be carried out under the scheme with the market intervention price fixed over 1,000 rupees per quintal. The intervention is aimed at ensuring that Totapuri mango growers receive fair and remunerative prices for their produce and are protected from having to sell at a loss due to sudden decline in market prices. The measure is expected to provide price stability, safeguard farmers' incomes and ensure better returns for their produce. Ved Anupam, Saklan Akhtar, Akashvani News, Delhi.
1: This is Akashvani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, Log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Uttar Pradesh government has launched the cashless health scheme for teachers as well as non-teaching staff in the state. Chief Minister Yogi Adityanath launched the Chief Minister's Teachers Cashless Medical Scheme from Varanasi, which will offer medical coverage of up to 5 lakh rupees to more than 15 lakh teaching staff. More from our correspondent.
4: Under the scheme, teachers across the state and their families will gain access to cashless medical facilities worth up to 5 lakh rupees. About 15 lakh teachers and non-teaching staff associated with basic and secondary education will benefit from the scheme. Beyond regular teachers, the scheme will also benefit Siksha Mitra, instructors, cooks and eligible staff of Kasturba Gandhi Balika Vidyalaya. An MOU was also signed with State Bank of India to provide social security cover to the teachers and their families. Speaking at the event, the Chief Minister said that the government has fulfilled its promises to safeguard the health and social security of teachers. The comprehensive social security and insurance program for UP Basic Education Department employees is first of its kind initiative in the country. Sushil Chandra Tiwari, Akashwani Samachar, Lucknow.
1: India is holding on to its crown as the world's fastest growing major economy, with the International Monetary Fund or IMF projecting it to grow at 7% during the current calendar year. IMF's flagship biannual report, the World Economic Outlook Update, projected India's gross domestic product to moderate in the next calendar year to 6.4%. Moderate rainfall lashed several parts of the national capital this morning, bringing fresh weather and much-needed relief to residents. The IMD has predicted cloudy sky with a spell of very light to light rain at many places in the city during the day. In Uttarakhand, the IMD has issued an orange alert for heavy rainfall over the next 36 hours in several districts, including Dehradun. A report.
5: Heavy rains have continued since last night in Dehradun and several other parts of the state. In view of the heavy rain warning, all schools and Anganwadi centers in Dehradun, Champawat, Haridwar and Nainital districts have been declared closed today. The rainfall has affected traffic on several national and state highways in the hill districts. In Bageshwar, highest number of rural roads have been blocked and restoration work is underway. Secretary Disaster Management and Rehabilitation Vinod Kumar Sumant has advised people to avoid unnecessary travel during adverse weather conditions and to stay at safe locations if weather conditions worsen. He has also made a special appeal to Chardham pilgrims to undertake their journey only after checking the latest weather cast. Sakshi Singh, Akashwani News, Dehradun.
1: The US launched another round of airstrikes on Iran after President Donald Trump said Iran's latest attacks had effectively ended the ceasefire. US President Donald Trump also accused Iran of attacking commercial ships in the Strait of Hormuz, saying the latest US strikes were carried out in retaliation. On to sports. India's Arnav Paparkar created history by becoming the first Indian in 36 years to reach the boys' singles quarterfinals at the Wimbledon Juniors 2026. The 18-year-old Paparkar defeated Japan's Ryo Tabata 6-2-6-1 in just 52 minutes in the pre-quarterfinals. And now, for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
6: Thank you, Shagun. Indonesia visit concludes. Modi lands in Australia to meet Albanese today, strengthening Indo-Pacific ties. Quad on agenda reads a top story in the Indian Express, while India to help restore Prambanan Temple writes the Pioneer. Financial Express quotes Agriculture Minister Shivraj Singh Chauhan under the headline, July rains 42% surplus, boost Kharif prospects. POK may see flashpoint today, return bodies of 56 martyrs, informs the Asian Age, adding the grim situation and civil rights violations in POK raised international condemnation and protests across the world. Centre intensifies preparedness as El Nino threat looms large, mentions the Statesman. ED freezes Trinamool's 400 crore rupees bank deposits under Prevention of Money Laundering Act, PMLA, informs the Tribune. And finally, a Times of India article titled Summer Push, Durables Eye Double-Digit Growth, informs a scorching summer has spurred demand for seasonal appliances, putting India's consumer durable sector on track to post a robust double-digit growth. And with that, it's back to you, Shagun.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi addresses India-Australia CEOs Forum in Melbourne, says it is natural and essential for India and Australia to move forward as trusted partners in a world marked by uncertainty, supply chain disruptions and energy crisis. Prime Minister Modi to also hold talks with his Australian counterpart Anthony Albanese in Melbourne today. Centre approves procurement of copra and Thottapuri mangoes from farmers in Tamil Nadu to safeguard farmers' interests. Uttar Pradesh government launches cashless health scheme for teachers as well as non-teaching staff in the state. IMF projects India to remain world's fastest growing major economy with 7% growth this year. US launches new strikes on Iran after President Donald Trump said ceasefire is over. And India's Arnav Paparkar creates history by becoming first Indian in 36 years to reach boys' singles quarterfinals at Wimbledon Juniors 2026. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
7: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
8: పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో జిల్లాలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ప్రధానమంత్రి పన్నెండేళ్ల పాలనపై కార్యక్రమాలు, డెల్టా ఆధునీకరణ, కొనసాగుతున్న ఎస్ఐఆర్ పరిశీలన వంటి అంశాలతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రత్యేక రైలుగా నరసాపురం అరుణాచలం మధ్య నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైలును వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుగా మార్పు చేయడంతో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో జులై 1వ తేదీన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, గత ఏడాది జులై 9న ప్రజలు భక్తుల కోరిక మేరకు ప్రత్యేక రైలు ప్రారంభించామన్నారు. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉండటంతో అరుణాచలం ఎక్స్ప్రెస్ రైలును వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుగా మార్పు చేయడం జరిగిందన్నారు. దీనివల్ల ప్రత్యేక రైలుకు వసూలు చేస్తున్న 30% అదనపు ఛార్జీ రద్దు అవుతుందని చెప్పారు. బెంగళూరుకు రెగ్యులర్ వీక్లీ రైలు 10న ప్రారంభించనున్నట్లు చెప్పారు. భీమవరం రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో భాగంగా 18 కోట్ల రూపాయలతో భీమవరం, 70 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని మేధావులు, వ్యాపారులు, న్యాయవాదులను కలిసి వివరించారు. ఆర్టికల్ 370 రద్దు, డిజిటల్ ఇండియా, G20 సదస్సు, కరోనా వ్యాక్సిన్ వంటి కార్యక్రమాలను వారికి వివరించి చర్చించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా భీమవరంలోని అల్లూరి స్మృతివనంలో సీతారామరాజు విగ్రహానికి శ్రీనివాస్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరగడంతో దేశవ్యాప్తంగా అల్లూరి జీవితాన్ని దేశ ప్రజలకు పరిచయం చేయడం జరిగిందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డిజిటల్ సేవలను గ్రామస్థాయిలో సులభతరంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ డిజిటల్ విధానాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు చెప్పారు. భీమవరం మండలం చిన్నమీరంలో నిర్మించనున్న రైతు సమాచార కేంద్రం, డిజిటల్ లైబ్రరీ భవనాలకు రఘురామకృష్ణరాజు భూమిపూజ చేశారు. అనంతరం రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు వీలుగా శాస్త్రీయ వ్యవసాయ విధానాన్ని అవలంబించాలన్నారు. సముద్ర తీరంలో సహజ సిద్దంగా ఏర్పడిన బర్రభూమి ఆక్రమణలు తొలగించి డ్రైన్లను ఆధునీకరించేందుకు 14 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి మాట్లాడుతూ, డెల్టా ఆధునీకరణకు అవసరమైన లైడర్ సర్వే పనులు పూర్తి చేసి డీపీఆర్ తయారు చేశామన్నారు. త్వరలో డెల్టా ప్రక్షాళన పనులు చేపడతామని తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారి పేర్లు తొలగించడం, ఒకే వ్యక్తి పేరు వేరువేరు ప్రాంతాలలో ఓటర్ల జాబితాలలో ఉన్నదానిని ఒకచోటకే పరిమితం చేయడం, అర్హత గల ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేసి ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించడమే ప్రత్యేక సవరణ ప్రేరణ కార్యక్రమం అని కలెక్టర్ నాగరాణి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని జులై 1 నుంచి వికసిత్ భారత్

0: రోజుగార్ గ్యారంటీ అజీవికా మిషన్ గ్రామీణ్గా మార్పు చేసి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఏడాదికి ఈ పథకం ద్వారా 125 రోజులు పనిదినాలు కల్పించడంతో పాటు దినసరి వేతనాన్ని 312 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. గ్రామీణ శ్రామికులకు ఈ పథకం ద్వారా పనులు కల్పించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంచాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భీమవరంలో మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు. పచ్చదనం ద్వారా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: చిత్రగీతాలు వింటారు.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
1: చిత్రగీతాల్లో ముందుగా వినబోతున్న పాట ఆఖరి పోరాటం. చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన వేటూరి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అడవి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాండేపాట, గీతరచన వేటూరి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాల్లో వినబోతున్న పాట ఆనంద్. చిత్రానికి శ్రేయ ఘోషాల్ పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ యు శ్రీనివాస్ మాండలిన్ నాదం వింటారు. ముందుగా వినబోతున్న కీర్తన దొరకున, బిలహరి రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో తర్వాత వినబోతున్న కీర్తన నాదతను మనీషం, చిత్తరంజని రాగం, ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలు

0: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
3: విన్న పాట బలాదూర్. చిత్రానికి టిప్పు, సుజాత పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం కెఎం రాధాకృష్ణన్. గోదావరి. చిత్రానికి శ్రేయ ఘోషాల్ పాడిన పాట, గీతరచన వేటూరి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంద్ర చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్ పాండ్యపాట, గీతరచన సిరివెన్నెల.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. నమస్తే. అమరావతిలో వినబోతున్న పాట రచ్చ. చిత్రానికి రాహుల్ నంబియార్ చైత్ర పాడిన పాట. గీత రచన భువనచంద్ర.

నమస్తే అమరావతిలో చివరిగా వింటున్న పాట చలో. చిత్రానికి అనురాగ్ కులకర్ణి పాడిన పాట. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్. సంగీతం మహతి స్వరసాగర్.

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి కార్యక్రమం విన్నారు. 102.2 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో వింటారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ఒక దేశ అభివృద్ధిని నిర్ణయించడంలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో రహదారి అనుసంధానం అత్యంత ప్రాధాన్యమైనది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు ఉండడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడమే కాకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు వంటి అన్ని రంగాల్లో అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. ఒక గ్రామానికి అన్ని కాలాల్లో ప్రయాణించగలిగే రహదారి అందుబాటులోకి రావడమంటే ఆ గ్రామ ప్రజలకు కొత్త అవకాశాల ప్రపంచం తెరుచుకున్నట్టే. అందుకే గ్రామీణ రహదారులను దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వెన్నుముకగా భావిస్తారు. దేశ జనాభాలో అధిక శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఈ గ్రామాల అభివృద్ధికి వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు ఎంత ముఖ్యమో వాటిని కలిపే రహదారులు కూడా అంతే ముఖ్యమైనవి. ఒక మంచి రహదారి కేవలం ప్రయాణ సౌకర్యాన్ని మాత్రమే అందించదు, ఆర్థికాభివృద్ధికి, సామాజిక పురోగతికి, జీవన ప్రమాణాల మెరుగుదలకు బలమైన పునాదిగా నిలుస్తుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం 2000 డిసెంబర్ 25 ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSYని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని అనుసంధానం లేని నివాస ప్రాంతాలకు అన్ని కాలాల్లో ప్రయాణించగలిగే రహదారి సౌకర్యాన్ని కల్పించడం ఈ పథక ప్రధాన లక్ష్యం. ప్రారంభమైన నాటినుంచి ఈ పథకం దేశంలోని లక్షలాది గ్రామాల రూపురేఖలు మార్చింది. గతంలో వర్షాకాలం వస్తే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే గ్రామాలు నేడు ఏడాది పొడవునా రవాణా సౌకర్యాన్ని పొందుతున్నాయి. పంటలను మార్కెట్కు తరలించడం నుంచి అత్యవసర వైద్య సేవలను పొందడం వరకు ప్రతి విషయంలో ఈ పథకం గ్రామీణ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, పేదరిక నిర్మూలనలో, సామాజిక సమానత్వాన్ని పెంపొందించడంలో ఈ పథకం విశేషమైన పాత్ర పోషిస్తోంది. గ్రామాల్లో రహదారుల అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, రైల్వే నెట్వర్క్ విస్తరణతో గ్రామాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో మెరుగ్గా అనుసంధానమయ్యాయని తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 400,000 పైగా గ్రామీణ రహదారులను నిర్మించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.
1: రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ ఫోకస్ కియా జా రహా హై ఉత్నా పెహలే కభీ నహీ హువా ఆజ్ దేశ్ కే జ్యాదాతర్ గాంవ్ హైవేజ్ ఎక్స్ప్రెస్ వే ఔర్ రైల్వేజ్ కే నెట్వర్క్ సే జుడ్ రహే హై ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కే తహత్ 10 సాల్ మే గ్రామీణ ఇలాకో మే కరీబ 4 లాఖ్ కిలోమీటర్ లంబీ సడకే బనాయి జాయి హై డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే మామలే మే భీ హమారే గాంవ్ 21వీ సదీ కే ఆధునిక గాంవ్ బన్ రహే హై.
0: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విజయాన్ని గణాంకాలు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 8.38 లక్షల కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులు, 12,000 పైగా వంతెనలు మంజూరు చేయబడ్డాయి. వీటిలో అత్యధిక భాగం ఇప్పటికే పూర్తయి, ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ భారీ మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారా లక్షలాది గ్రామాలు దేశ ప్రధాన రవాణా వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. కోట్లాది గ్రామీణ ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయ మార్కెట్లు, ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయి. ఈ పథకం మొదటి దశలో ప్రధానంగా రహదారి సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి వాటికి అన్ని కాలాల్లో ఉపయోగించగలిగే రహదారులను నిర్మించారు. ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా అమలై దాదాపు అన్ని అర్హత కలిగిన గ్రామాలు రహదారి సౌకర్యాన్ని పొందాయి. అనంతరం ప్రారంభమైన 2వ దశలో ఇప్పటికే ఉన్న గ్రామీణ రహదారులను మెరుగుపరచడం, వాటి సామర్థ్యాన్ని పెంచడం, గ్రామీణ మార్కెట్లు, వ్యవసాయ కేంద్రాలు, అభివృద్ధి కేంద్రాలతో మెరుగైన అనుసంధానం కల్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దశలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమైంది. 2016 వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక రహదారి అనుసంధాన ప్రాజెక్టు RCPLWEAను ప్రారంభించడం మరో ముఖ్యమైన ముందడుగు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,

ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 44 జిల్లాలకు ప్రత్యేక రహదారులు నిర్మిస్తున్నారు. భద్రతాపరంగా వెనుకబడిన ప్రాంతాల్లో కూడా రహదారి సౌకర్యాన్ని కల్పించడం ద్వారా అక్కడి ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. అదే సమయంలో భద్రతా దళాల కార్యకలాపాలు కూడా మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు వీలైంది. రహదారుల అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2019లో ప్రారంభమైన 3వ దశ గ్రామీణాభివృద్ధికి మరో కీలక మలుపుగా నిలిచింది. గ్రామాలను వ్యవసాయ మార్కెట్లు, ఉన్నత పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ముఖ్యమైన సేవా కేంద్రాలతో అనుసంధానించే ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడం ఈ దశ లక్ష్యం. రైతులు తమ పంటలను సులభంగా మార్కెట్కు తీసుకువెళ్లే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ అయ్యాయి. 2024లో ఆమోదం పొందిన 4వ దశ గ్రామీణ అనుసంధానాన్ని మరింత విస్తరించడంపై దృష్టి సారించింది. ఇప్పటికీ రహదారి సౌకర్యం లేని వేలాది గ్రామాలకు అన్ని కాలాల్లో ఉపయోగించగలిగే రహదారులను నిర్మించేందుకు ఈ దశలో భారీ పెట్టుబడులు కేటాయించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, ఆకాంక్షిత జిల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం ఈ దశ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చారిత్రకంగా వెనుకబడిన వర్గాలను అభివృద్ధి, ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే దీని లక్ష్యం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో పర్యావరణ పరిరక్షణకు కూడా విశేష ప్రాధాన్యతనిస్తున్నారు. వ్యర్థ ప్లాస్టిక్, ఫ్లైయాష్, నిర్మాణ వ్యర్థాలు, క్రంబ్ రబ్బర్, బయో బిట్మెన్, కోల్డ్ మిక్స్ వంటి పర్యావరణ హిత సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి రహదారులను నిర్మిస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా వ్యర్థ పదార్థాల వినియోగం పెరిగి పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతోంది. 2025 నాటికి 100,000 పైగా కిలోమీటర్ల రహదారులు ఈ హరిత సాంకేతికతతో నిర్మించబడ్డం దేశ సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పథకం విజయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కూడా ప్రధాన కారణం. ఆన్లైన్ నిర్వహణ, పర్యవేక్షణ, అకౌంటింగ్ వ్యవస్థ, ఓఎంఎంఏఎస్ ద్వారా ప్రతి రహదారి నిర్మాణ పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జియో ట్యాగింగ్, మొబైల్ యాప్లు, జీపీఎస్ ఆధారిత వాహన పర్యవేక్షణ వంటి వ్యవస్థల ద్వారా నిర్మాణ పనుల్లో పారదర్శకత పెరిగింది. కాంట్రాక్టర్ల పనితీరును కూడా డిజిటల్ విధానంలో అంచనా వేస్తున్నారు. దీనివల్ల నాణ్యతతో పాటు జవాబుదారీతనం కూడా పెరిగింది. నాణ్యతా నియంత్రణలో 3 అంచెల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తున్నారు. మొదటి దశలో అమలు సంస్థలు స్వయంగా తనిఖీలు నిర్వహిస్తాయి. 2వ దశలో రాష్ట్ర నాణ్యతా పర్యవేక్షకులు పరిశీలనలు చేస్తారు. 3వ దశలో కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ నాణ్యతా పర్యవేక్షకులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ఈ విధానం వల్ల నిర్మాణ ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. గ్రామీణ రహదారులు ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రభావం కేవలం రవాణా రంగానికే పరిమితం కాలేదు. రైతులు తమ ఉత్పత్తులను తక్కువ వ్యయంతో మార్కెట్కు తరలించగలుగుతున్నారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయి. విద్యార్థులు నిరంతరంగా పాఠశాలలకు హాజరవుతున్నారు. అత్యవసర వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. పర్యాటక అవకాశాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామీణ యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ మార్పులన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విజయవంతంగా అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లి, ముంచింగిపట్టు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక గిరిజన గ్రామాలు ఒకప్పుడు సరియైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవి. వర్షాకాలంలో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గర్భిణీలు, అత్యవసర రోగులను ఆసుపత్రులకు తరలించడం కష్టసాధ్యంగా మారేది. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేక చదువుకు అంతరాయం ఏర్పడేది. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించలేక తక్కువ ధరలకు స్థానిక వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఈ ప్రాంతాల్లో రహదారులు, చిన్న వంతెనలు నిర్మించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అన్ని కాలాల్లోనూ రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో వైద్య సేవలు, విద్య, మార్కెట్లు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలకు చేరువ అయ్యాయి. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లకు తరలించి మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. ఈ మార్పు గ్రామీణ రహదారులు ఒక ప్రాంత సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎంతటి బలమైన పునాదిగా నిలుస్తాయో స్పష్టంగా తెలియజేస్తోంది. అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అమ్మపాలెం నుంచి తొండమానాడు వరకు 24 లక్షల రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది.

0: నా పేరు హేమలత. మేము వాటర్ హౌస్ కాలనీలో నివాసం ఉంటున్నాము. ఇక్కడ గత 10 ఏళ్ళ క్రితం ముందు రోడ్లు అనేటివి ఎటువంటివి లేవు. వర్షం పడిందంటే బురద మట్టి అవన్నీ ఉండేది. ఇప్పుడు సిమెంట్ రోడ్లు అనేటివి వేపించినారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద సిమెంట్ రోడ్లు అనేటివి వేపిస్తున్నారు. ఇప్పుడు జనాలు తిరగడానికి కానీ బండ్లు వెళ్ళడానికి అన్నిటికీ బాగుంది. ఇలాంటి పథకాలు చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఇలాంటి రోడ్లు వేయడం వల్ల మా ఇల్లు దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇలాంటి మంచి మంచి పథకాలను ఇంకా అన్ని తీసుకురావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
1: రోడ్డు లేకపోవడంతో రైతులు పంటలను మార్కెట్కు తీసుకువెళ్లడానికి చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో సమయం, ఖర్చు రెండూ తగ్గాయని, గ్రామానికి మంచి రోడ్డు రావడం చాలా సంతోషంగా ఉందని తొండమానాడుకు చెందిన గ్రామస్తురాలు సరిత తెలిపారు.
0: నా పేరు సరిత. మాది వాటర్ హౌస్ కాలనీ. మాకు రోడ్లు ఏమి లేవు. వర్షం వచ్చినప్పుడు అంతా బురద బురదగా అయిపోతా ఉండింది. ఎక్కడ చూసినా నీళ్ళు ఇంకిపోవడం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మాకు రోడ్లు వేయించారు, సిమెంట్ రోడ్డు. ఇప్పుడు అన్ని బాగా శుభ్రంగా ఉంటున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ పథకం తీసుకొచ్చి మాకు సిమెంట్ రోడ్లు వేయించారు. మాకంతా పరిశుభ్రంగా ఉంది చుట్టుపక్కలంతా. ఈ పథకం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు.
1: గ్రామానికి ఇలాంటి మంచి రోడ్డు రావాలని ఎదురుచూశామని, ఇప్పుడు రోడ్డు నిర్మాణం పూర్తవడంతో ప్రయాణం సౌకర్యవంతంగా మారిందని, అత్యవసర సమయాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లగలుగుతున్నామని, ఈ అభివృద్ధి పనులు కొనసాగాలని కోరుకుంటున్నామని గ్రామస్తురాలు కుమారి తెలిపారు.
2: నా పేరు కుమారి. వర్షం పడడం వల్ల ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. రోడ్డు గలీజ్ గా బండ్లు పోవడానికి, వాటర్ అంతా రోడ్డు నిలిచిపోయి బయట హాస్పిటల్స్ కి వాటికి పోవడానికి చాలా ఇబ్బంది ఉంటాయి. ఆ మట్టి రోడ్లు ఉండేవి. ఇప్పుడు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా మంచి రోడ్లు వచ్చాయి. పోవడానికి రవాణాకి మంచి ఇబ్బంది లేకుండా అన్నిటికీ సౌకర్యంగా ఉంది. ఒక ఎమర్జెన్సీ అయితే వెళ్ళడానికి రావడానికి బాగుంది. కాబట్టి ఈ పథకం తీసుకురావడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు.
1: భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామీణ భారత అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా కొనసాగనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణహిత నిర్మాణ విధానాలు, కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, చివరి గ్రామం వరకు రహదారి సౌకర్యం అనే లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తోంది. గ్రామీణ భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, సమగ్రాభివృద్ధిని సాధించడం వంటి జాతీయ లక్ష్యాల సాధనలో ఈ పథకం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కేవలం రహదారుల నిర్మాణ కార్యక్రమం కాదు. ఇది గ్రామీణ భారతదేశానికి అభివృద్ధి దిశగా కొత్త మార్గాన్ని చూపిన గొప్ప జాతీయ మౌలిక సదుపాయాల కార్యక్రమం. ఒక రహదారి గ్రామాన్ని ప్రపంచంతో కలిపినట్లే ఈ పథకం కోట్లాది గ్రామీణ ప్రజలను అభివృద్ధి ప్రధాన స్రవంతితో అనుసంధానించింది. గ్రామీణ జీవితాల్లో ఆశ, ఆర్థిక పురోగతి, సామాజిక మార్పు, సమగ్ర అభివృద్ధికి ఈ పథకం ఒక శాశ్వత పునాదిగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ
4: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు వింటారు. వింటున్న పాట బాంబే చిత్రానికి హరిహరన్ చిత్ర పాడిన పాట, గీతరచన వేటూరి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయే అతిథిలో మీరు విన్న పాటలు హ్యాపీ డేస్, కృష్ణగాడి, వీర ప్రేమగాథ, ప్రేమం చిత్రాల నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో వినవుతున్న పాట రోజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన పాట, గీత రచన రాజశ్రీ.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకం.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
5: చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట, గీత రచన రాజశ్రీ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు

0: బాటలో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామర
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
5: హృదయాంజలి చిత్రానికి ఉన్నికృష్ణన్.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మై కనకలత. भारत और ऑस्ट्रेलिया ने दोहराया है कि बदलते जटिल रणनीतिक माहौल में रक्षा और सुरक्षा सहयोग दोनों देशों के बीच साझेदारी का प्रमुख आधार है. प्रधानमंत्री नरेंद्र मोदी और ऑस्ट्रेलिया के प्रधानमंत्री एंथनी अल्बनीज ने रक्षा और सुरक्षा सहयोग पर संयुक्त घोषणा पत्र जारी किया है. ये दोनों देशों के द्विपक्षीय रक्षा और सुरक्षा संबंधों में एक

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
3: లాహిరి లాహిరిలో వినబోతున్న పాట ఒకే ఒక్కడు. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిణి పాడిన పాట, గీతరచన ఏఎం రత్నం మరియు శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ సర్పే లాల టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: విజయవాడ బ్రాంచ్.

0: మీరు ఇంతవరకు లాహిరి లాహిర్లో శీర్షికన చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిస్సాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో మార్పును, ప్రాంతీయ భద్రతకు సహకారం అందిస్తుందన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ద్వారా

0: పెద్దల సహకారం పెంపొందించేందుకు ఇరు దేశ నాయకులు అంగీకరించారు. ప్రాంతీయ భద్రతకు సమర్థవంతమైన నౌకదళ సహకారం అవసరమన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం నౌకదళ సహకారమే అత్యంత కీలకమైన అంశమని చెప్పారు.
1: హమారే మెరిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ సే ఇండో పసిఫిక్ మే హమారే సాజా ప్రయాసో కో నయి తాకత్ మిలేగీ. హమ్ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ ఔర్ మెయింటెనెన్స్ మే భీ మిల్కర్ ఆగే బఢేంగే. ఫ్రెండ్స్, ఆజ్ హమ్నే కై క్షేత్రీయ ఏవం అంతర్రాష్ట్రీయ ముద్దో పర్ భీ విస్తార్ పూర్వక్ చర్చా కీ.
0: భారత్ ఆస్ట్రేలియా మధ్య 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా సీఓ ఫోరంలో మోదీ ప్రసంగిస్తూ, ఇరు దేశాల భాగస్వామ్యం సరికొత్త హైటెక్ యుగంలోకి అడుగుపెట్టిందన్నారు. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం, 2070 నాటికి నెట్ జీరో ఉద్గార లక్ష్యాలు పెట్టుకుందని, ఆస్ట్రేలియా యురేనియం నిల్వలతో ఇరు దేశాలు అణుశక్తి రంగంలో సహకరించుకోవచ్చని మోదీ పిలుపునిచ్చారు.
1: హమ్ భారత్ మే హైడ్రో ప్రొజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మాడ్యూల్స్ ఆర్ విండ్ మిల్స్ కే లియే మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ తయార్ కర్ రహే హైన్. భారత్ నే 2030 తక్ 500 గిగావాట్ రిన్యూవబుల్ ఎనర్జీ ఔర్ 2070 తక్ నెట్ జీరో కా లక్ష్య రఖా. హమ్నే 2047 తక్ 100 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీ కా లక్ష్య రఖా.
0: మౌలిక సదుపాయాలు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు భారత్ అనువైన వేదికను వివరించారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని కొనియాడారు. భారత జాతీయ మౌలిక సదుపాయాల నిధిలో ఆస్ట్రేలియన్ సూపర్ అదనంగా 500 మిలియన్ ఏయుడి పెట్టుబడి పెట్టనున్నట్టుగా ప్రకటించారు. గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా వర్సిటీల ఏర్పాటు, పెర్థ్మాన్ ప్రాజెక్టు వంటి పారిశ్రామిక ఒప్పందాలు ప్రస్తావించారు.
2: We share a focus on deepening and diversifying the relationship between our countries so we can continue to grow from strength to strength. Today we have done exactly that across the breadth of our relationship. With new landmark agreements, we are expanding our relationship across defence and security, education, science and technology, and energy security and critical minerals. Prime Minister Modi and I have released a joint declaration on defence and security cooperation to deepen our practical partnership.
0: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్లో ఒడిశా అగ్రికల్చర్ టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగే మహాసముద్రాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగం కోసం లెటర్స్ ఆఫ్ ఆథరైజేషన్ జారీ చేస్తే జాతీయ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. తర్వాత కోర్ధా భువనేశ్వర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 15వ గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ సూపర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ స్క్రోడర్ ఈ ఉదయం ప్రకటించిన 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ పెట్టుబడి భారతదేశం స్వాగతించింది. మన దేశ వృద్ధి సంస్కరణల పదంపై అంతర్జాతీయంగా నమ్మకానికి మరొక నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారతదేశంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పెట్టుబడిదారులకు అందిస్తున్న అపార అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుందని, ఈ పెట్టుబడి ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దృఢ నిశ్చయం, నిరంతర కృషి, సానుకూల ఆలోచన విధానమే విజయానికి నిజమైన సూత్రాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంకల్పబలం, సానుకూల ఆలోచనల శక్తితో వికసిత్ భారత్ సాకారానికి దేశ యువత పూర్తి అంకితభావంతో కృషి చేస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానందుని ఆదర్శాలు అనుసరిస్తూ ఈ సంస్థ విద్యార్థి శక్తిని సంఘటితం చేయడంలో, యువతలో దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్ల సమస్య వంటి సందర్భాల్లో విద్యార్థి పరిషత్ ఎల్లప్పుడూ యువతను దేశ నిర్మాణంలో అగ్రగామిగా నిలిపిందని హోంమంత్రి అన్నారు. దేశం ఎదుర్కొనే ప్రతి సవాలు ధీటుగా ఎదుర్కొంటూ జాతి ప్రయోజనాలే అన్నిటికంటే మిన్న అని భావించేలా రాబోయే తరాలకి సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా

0: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. దేశమే సర్వోపరి అనే భావనతో అఖిల భారత విద్యార్థి పరిషత్ గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులను దేశసేవ, నాయకత్వం, సామాజిక బాధ్యత వైపు నడిపిస్తూ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతి, జాతీయ ఐక్యత, సామాజిక చైతన్యం బలోపేతం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని, విద్యార్థుల సంక్షేమం, దేశ ప్రయోజనాల కోసం ఈ సంస్థ మరింత ఉత్సాహంతో తన ప్రయాణం ఇలాగే ముందుకు సాగించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫసల్ బీమా యోజన, వ్యవసాయ రుణాలు, ఎరువులపై సబ్సిడీలతో రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవాన్ని కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన పర్యావరణహిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశం ఈరోజు నుంచి మహారాష్ట్రలో నాగ్పూర్లో ప్రారంభం కానుంది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని రవాణా రంగం, మౌలిక సదుపాయాల సుస్థిరత, రవాణా సౌకర్యాలపై చర్చిస్తారు. సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన అనుసంధానంతో సమగ్ర వృద్ధి సాధించాలని బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 11న జరిగే మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రత్యర్యగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్, ఖతార్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఓడలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులు కాల్పుల ముగింపు సూచిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లో ఈ దాడులు జరిగాయి. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 90 సైనిక స్థావరాలు ఓడరేవు లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలిపింది. హర్ముజ్ జలసంధిలో నౌకయన స్వేచ్ఛకు భంగం కలిగించే ఇరాన్ సామర్థ్యం దెబ్బతీయటమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని అమెరికా పేర్కొంది. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ బహ్రెయిన్, కువైట్లపై జరిగిన దాడులకు బాధ్యత వహించింది. ఇరాన్ అణువిద్యుత్ ప్లాంట్ ఉన్న బుషెహర్, చబహర్, బందర్ అబ్బాస్ వంటి రేవు పట్టణాల్లో పేలులు సంభవించినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లు నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీసులు ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఈనాటి జానపద కళారూపాల్లో దక్షిణ గోగ్రహణం, తోలుబొమ్మలాట వింటారు. సమర్పణ శ్రీ వనపర్తి చిన్న ఆంజనేయులు బృందం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.

ఆకాశవాణి వార్త లగ్నం ఉదయపూర్ ముగామా ధన్యములు తెలుపుతను. ఈ రోజు కథ ఏమనగా మహాభారత మీద దక్షిణోగ్రహణం అని కథను ప్రారంభించబోతున్నాం. అలాంటి కురు పాండవుల యొక్క గొడవలిందునను ధర్మరాజుల వారిని మాయుద్ధములో ఓడించి ఉన్నారు. ఓడిపోయిన యొక్క ధర్మరాజు 13 సంవత్సరం అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము గడిపి రావాలని భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ పెద్దలు నిర్మించారు. నిర్మించిన యొక్క ప్రకారముగా పాండవులు 13 సంవత్సరం అరణ్యవాసము చేసి ఉన్నారు. అజ్ఞాతవాసములో వారి నేత్రములకు వీరు కనపడకూడదు, వీరి నేత్రములకు వారు కనపడకూడదు అనే చరిత చేసి ఉన్నారు. చేసిన యొక్క మాట ప్రకారముగా పంచ పాండవులు మత్స్యకానగరములకు చేరి మత్స్యకానగరములు వేదంగా సంచరిస్తున్నాయి. రంజన జడి పాండ్రాజులు, రంజన జడి పాండ్రాజులు హరి భంజనులయ్యి తెలివి రచకొల్వునను సందేయమీ మన్ను చెప్పుదు బంజర వార కృతకను ద్రోమను చొచ్చగా మత్స్యకానగరములు రంజన చెడి పాండ్రాజులు హరి భంజనులు అయితే విరట కొలువునను సంధ్యయం ఏమని చెప్పుదు బంజర వార కృతకను దోమను చొచ్చే మసీ దోమలను మదించిన వేణుగు తొండమున వేషంగా దాగను ధర్మరాజుల వారి కంకబట్ల ఎరవేషము, భీమచనుడు వలలాంకుని యొక్క వేషము, నకుల సహదేవులు తంత్రి బాలకృష్ణుల యొక్క వేషము, దశనామసుడు యొక్క విజయార్జునుడు ఒక బ్రహ్మణుల వేషము, ఆవింటి ద్రౌపది సైరహింద్ర వేషము చేత మత్స్యగా నగరములో పాండవులు సంచరిస్తున్నారు. ఇక్కడ హస్తనాపురం రారాజులు కర్ణ దుశాసనం మొత్తం సభకం చేరి మన రారాజైన యొక్క వేది దుర్యం త్వరగా సభకు పిలిపించండి. అక్కడ కరిపురంబున సభ మెత్తగా దుర్యోధుడెల్లా

0: వికర్ణ భాంబలిక సోమదత్త భీష్మాచార్య ద్రోణాచార్య అందరూ సభకు వచ్చి ఉన్నారు
1: స్వామి.
0: కానీ ఒక్క విషయం స్వామి, ఆనాడు రాజ సుయోజములో ధర్మరాజులు ఓడిపోయి అన్యవాసములకు వెళ్ళినప్పుడును వారి యొక్క విషయములు ఇప్పటికి తెలియలేదు. పాండవులు ఏ విధంగా పడేది తెలుసునా?

0: ఏమయ్యా గురువారేణ్య, కర్ణ దుశ్శాసనులారా, మన చేత పాండవులు మరిదూతము రాడి కానలకి ఎగిరి కటు దుఃఖం వల చేత వారు ఎక్కడ ఉన్నారు కనిపించరేమయ్యా, ఉన్నారా లేరా? అసలు
1: ఒక్క విషయం అండి రారాజా,
0: ఏమిటి
1: మన యొక్క భటులు పంపి ఉన్నాం కదా, వారిని పిలిపించి అడగండి.
0: అలా
1: విషయం తెలుస్తున్నాయి.
0: ఏమండి భటులారా, మరి పాండవులు దాడాలేమన్నా తెలిసినయా?
1: స్వామి, మేము పాండవులు దాడాలకై అంగ వంగ కళింగ కాశ్వర నేపాళ భద్వారి రాష్ట్రములను అన్ని తిరిగి ఉన్నాం స్వామి. ఇవి ఎక్కడికి వెళ్ళినా పాండవులు దాడాలు లేవు. నిన్న సాన్యా సైమమున మత్స్యకా నగరము చేరి ఉన్నాం. మత్స్యకా నగరం ఒక వార్త ఉన్నాం స్వామి.
0: ఏమి వార్త అండి?
1: ఏమి వార్త అంటున్నారా? 106 ఉపకీచుకలు ఒక సింహములుండి నత్తన చేలలో దారుణంగా చంపి ఉన్నారన్న విషయం విని ఉన్నాం స్వామి.
0: అలాగునా, చూచారా? ఏమండి ద్రోణాచార్య,
1: ఏమండి భీష్మాచార్య,
0: మరి 106 ఉపకీచకులు ఒక సింహవలుని దారుణంగా చంపి ఉన్నారన్న వార్త తెచ్చారు కదా.
1: అవును,
0: మరి ఆ సింహవలుని చంపిన వాడు ఎవరు కావచ్చు
1: అయ్యా?
0: ఎవరో ఏమిటయ్యా, మన బకాసుర, జరాసంధ, కీచక, సింహవల, భీమసేన 5 ఒక ఘడియలోని జన్మించారు వారు.
1: అవునవును,
0: మరి ఎవరి హస్తంలో ఎవరైతే ముందు మృతి పొందుతారో ప్రతిమ 4 కూడా వారి హస్తంలోనే మృతి పొందుతారు.
1: నిజమేనండి,
0: నిజమే కదా. బకాసుని చంపింది ఎవరు?
1: భీముడే.
0: భీముడే కదా.
1: అవును.
0: జరాసంధుని చంపింది ఎవరు?
1: భీముడే.
0: మరి కీచకుని చంపింది ఎవరు?
1: భీముడే.
0: ఇప్పుడు సింహవల్లిని చంపింది కూడా భీమసింహుడే.
1: భీముడే కావచ్చు.
0: అనుమానం లేదండి.
1: సీములను వీరికి పూర్తిగా చెబుదాం. అయ్యా కర్ణ దుశ్శాసనులారా,
0: ఏమయ్యా
1: పాండవులు లేరు, పాండవులు చనిపోయి ఉన్నారు.
0: అవును
1: అని అంటున్నారే కానీ
0: వారి కర్మకాండాలు చేయాలని తలుస్తున్నారు.
1: తలుస్తున్నారే కానీ
0: అవును,
1: వారు ఎలా మృతి పొందుతారు? మహా సత్యాత్తులు కదండి వారు.
0: వారే లద దుర్వనవాసమందున

0: ఏమయ్యా వారేలా గద్దురు అని మా సంబంధం, కాని వారు ఉన్న భూమిలో పాడి పంటలు విలసిల్లుతున్నాయి. అదినిగాక వారును మీరును ఒకటే కదా వసుధ శిష్య. అయినా వారు ఎక్కడ ఉన్నా కూడా ధర్మాత్తులు పుణ్యాత్తులు ఎక్కడైనా చల్లగనే ఉంటారు. మన నాలుగు రాష్ట్రాలలో కల్లా ఏ రాష్ట్రం బాగున్నదండి?
1: ఇప్పుడు మీ యొక్క నాలుగు రాష్ట్రంలో కల్లా ఒక మచ్చగా నగరం నెలకి 3 వర్షములు కురుస్తున్నాయి. చచ్చ చామలగా పంట పైరులు హాయిగా ఉన్నాయండి.
0: అలాగనే కదా.
1: అవును.
0: అయితే పాండవులు సత్యాత్తులు ఆ మత్స్యకారనగరంలోనే ఉంటారని నా అభిప్రాయం అండి.
1: పాండవులు అక్కడనే ఉండారండి, అనుమానం ఏమి లేదు. అనగానే సుచరముడు తిరిగినాడు.
0: అగ్నిగుండంబు అర్జునుడు పోచినట్టి సుర్రుడమండి సుచర్ముడంతా వారే పాండవులే మత్స్యకారనగరం ఉన్నట్లయితే వారి చెంప చెంపలను వామించి

0: ఏమిటో శిశరమ్మా భక్తులు మండుతున్నావు?
1: ఏమయ్యా తాతగారు, మత్స్యకారనగరంలోనే పాండవులు ఉన్నట్లయితే మీ తక్షణమే వెళ్ళి
0: వెళ్ళి
1: వారి చెంపచెప్పలను పగలగొట్టి మళ్ళీ అజ్ఞాతవాసాన్ని పంపించి వస్తానండి.
0: నీదేరా తెలివంటే సుశర్మ, భగవుల సత్వం నాటికి వారికి మీకు హద్దు. నిన్న సత్వం వేలేమిటి అష్టమి, సత్వం ఈ రోజు గడువులు దాటిపోయి ఉన్నాయి. ఒకరోజు పెచ్చుగానే గడిపి ఉన్నారు వారు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ చెంపచెమ్మల వామిటి అజ్ఞాతవాసాలు పంపిస్తున్నావా?
1: అవునండి.
0: నువ్వే మత్స్యకారనగరం కానీ వెళ్ళావనకు, ఈ అష్టమి రోజు పోయిన వాడు సుష్టిగా కష్టపడి రావాలా సుశర్మ?
1: ఏమిటయ్యా పెద్దవాడవు, అందరిలో పెద్దవా?

0: అంటున్నావు?
1: ఏమండి తాతగారు, అందరికి పెద్దవాడవు అని నిరీక్షించానే కాని ఇలా నీవు భాషించటం న్యాయం కాదయ్యా. ఆయనను లేకలేక యుద్ధానికి వెళుతుంటే దీవించి పంపిస్తావు అనుకున్నానే కాని ఇలా అపహాస్యంగా మాట్లాడతావేమిటయ్యా?
0: ఏమిటది
1: కానీ నీకేమన్నాయ్యా? ఆ రోజున కుందేటి వెర్రేమైనా పుట్టి ఉన్నదా? గంగాయ తాగిన మత్తేమన వెక్కి ఉన్నాయ్యా?
0: ఏం మూర్ఖుడా, పెద్దవారము కాబట్టి మంచి మాటలు చెప్పి ఉన్నాం. వీళ్ళ అష్టమి ఘడియల్లో వెళ్ళకూడదన్నాను. నేను వద్దన్నందుకు నాకు కుందేటి ఎల్లియా, వెరి గంగాయి మత్తయ్యా. కానీ నీ కర్మకు బాధ్యతడు నీకెవడు ఉండడు, అలాగని వెళ్ళినము.
1: అలాగే అక్కడ నాకంటి ఈరులు ఎవరున్నారండి? అయినా చూద్దాం,
0: అయినా చూద్దాంగా.
1: దుర్యోధన, నాకు ఒక అక్షోణి సైన్యాన్ని ఇచ్చినట్టయితే ఈ తక్షణమే వెళ్ళి వాళ్ళ చెంపచెప్పలను పగలగొట్టి అజ్ఞాతవాసను పంపించి వస్తానండి.
0: సుశర్మ, ఇక నీకు అనుమానం వేళను, నా ఒక అక్షోణి సైన్యం తోటి తక్షణం యుద్ధం సిద్ధమగము.
1: అలాగే అని ఆ తుచ్చర్ముడు ఆ అక్షోణి సైన్యాన్ని తీసుకొని దండి వేడ

ఆ చోళీ సైన్యం తీసుకున్న దుర్యోధనుడు దక్షిణ మార్గానికి వచ్చి ఎలగావించుకొని ఎవరు వస్తారని చూస్తున్నారు. అక్కడ మత్స్యకారగరంలో గోవులుగా

0: దొట్టుకొని గొప్పున వెడలే అని గోవులు గాకేటి గోపాలకులు సత్యన్నములు హొంచేసి దొడ్డి ఇప్పుదామని ఏమయ్యా గంగయ్య వీరయ్య కోరయ్యా దొడ్డి ఇప్పండి
1: అయ్యా
0: ఉన్నాయో లెక్కించండి.
1: ఇదిగో మన ఎల్లావులు చెల్లావు గంగి గోవులు అన్ని కూడా వచ్చాయండి.
0: అన్ని కూడా వచ్చాయి కదా,
1: అన్ని వచ్చాయి.
0: అయితే ఏ భూమికి వెళదామండి?
1: ఈ రోజున మనం వెళ్ళచ్చిన భూమి ఉంటాను కానీ దక్షిణ మార్గములుగా వెళదామండి.
0: అలాగనేనండి అని లక్ష గోవులు ఇప్పుకున్న గోపాలకులు లక్ష గోవులు తీసుకొని ఆ పురమునికి వచ్చి ఉన్నారు. ఆ దక్షిణ మార్గానికి రాగానే దుశ్చర్ముడు చూచి ఎవర్రా మీరు వచ్చేది?
1: అయ్యా మా సంగతి చెబుతాం కానీ మీరెవరు స్వామి?
0: మేమా, మాది హస్తినాపురం, నా పేరు దుశ్చర్ము.
1: అంటే నువ్వు రాజువేనా స్వామి?
0: రాజునే. మరి
1: మరి ఆడికి ఇంతకుముందు ప్రయాణం వచ్చారు, ఆడికి వచ్చారు మీరు ఇప్పుడు?
0: ఇంతకు మీరెవరయ్యా?
1: ఓహో మా విషయం చెప్పాలనా?

0: ఏమయ్యా?
1: ఏమిటి?
0: గోవులో గాచేటి గోపాలకులము, మాది మచ్చకా నగరము, మా రాజుగారు విరుట్ మహారాజు.
1: ఓహో,
0: కాబట్టి
1: వారి గోవులు గాచేటి గోపాలకులా మీరు?
0: అవును.
1: కానీ మీ గోవులు మేము తప్పకుండా మా హస్తనాపురానికి మరలిస్తున్నాము.
0: హస్తనాపురానికి మరలిస్తున్నావు?

0: అవునవును.
1: నువ్వెవడవయ్యా మా గోవులు నువ్వు మనిపించటానికి? నీ చేలే ఉన్న పడ్డాయా? పులారు కట్టమంటే కడతాము గారి, నీ చేలో పడితే చెప్పము, లేకపోతే నీ చేలో మర్యాద పడబెట్టమంటే పడబెడతాము. అంతేగాని దారుణంగా మా గోవులు నువ్వు పట్టేది
0: నువ్వెవడవయ్యాడో గోవులు పట్టడం గొడ్డలు తీసుకొని చూద్దాం ముందుగా.
1: నా చిప్ప గొడ్డలు తీసుకొని వాడు తలగారు రెండు వక్ర పగలు
0: అని ఎప్పుడైతే గొడ్డలు తీసుకొని పూని ఉన్నాడో గోపాలకుడు, ఈ యొక్క సుశరముడు భగ్గును మండిపడి పొట్టు పొట్టుగా గోపాలకులు మొదలు పొట్టు పొట్టుగా కొట్టి ఉన్నాడు. వారిని చిత్రవతగా బంధించి కొట్టి ఉన్నారు. కొట్టి లక్షగోలు మరణించి ఉన్నారు. దెబ్బలు తిండి యొక్క గోపాలకులు మచ్చగానే గ్రమణ చేయ రాజా మహానుభావ
1: విరట్రాజు గారు, త్వరితంగా సభా మంచి చేయండి.
0: రమ్మంటావా? ఏమిటా ఇంత త్వరగా వచ్చారు? ఇప్పుడే దొట్టి.

0: గోపాలులారా, ఏమిట్రా ఎందుకు వచ్చి ఉన్నారు? మీరు వచ్చిన కారణం ఏమిటి? అయ్యయ్యో, ఈ దెబ్బలు ఏమిట్రా? ఎంత ద్రేహంతో రక్త చిత్తాలు కారణం ఏమి?
1: ఏమని చెప్పవారు స్వామి?
0: ఏమి
1: మనం

0: నా దేహాలు చూడండి ఎలా పగలగొట్టి ఉన్నారు. ఎవడో హస్తనాపురం కాడిని చుచ్చర్మ సైన్యం అంట, మాకు పొట్టు పొట్టుగా కొట్టి లక్షగోలు పట్టుకున్నారు స్వామి.
1: మన లక్షగోలు పట్టి ఉన్నారా? ఎవడు సుశర్ముడా? హస్తనాపురం చెట్టి ఉన్నారా? మరే అలాగనైతే ఈ రోజు మన పట్టణంలో వారు మొత్తం విధానం చేపించాము.
0: అలాగనేనండి
1: అని
0: కానీ విరట్ రాదు, పట్టణంలో సంజయానందుని తోడుగా పుచ్చుకొని యుద్ధమునకు బయలుదేరి ఉన్నారు.
1: అప్పుడు కంకపట్ల చూచి ఉన్నారు. నాయనా విరట్ రాజా,
0: అయ్యా
1: ఎక్కడ దాకండి ప్రయాణము?
0: ఏమండి మా గోపాలకులు పొట్టు పొట్టుగా కొట్టి సుచర్మ సైన్యం హస్తనాపురం నుంచి వచ్చి మా లక్షగోలు పట్టుకున్నారంట, అందుకని వాడి మదం అణిగించడానికి వెళ్తున్నామండి.
1: అలాగే యుద్ధానికి ప్రయాణం ఉన్నారా? మీ పట్టణం ఉంటున్నారు కాబట్టి మేము కూడా నీ వెంటనే సహాయంగా వస్తామండి.
0: మీరా?
1: అవును.
0: మీరు మా ఇంట వస్తారా?
1: అవును.
0: చూడండి మా ఇంటికి వచ్చినప్పుడు మా పట్టణానికి వచ్చినప్పుడు మీరేమన్నారండి?
1: ఏమన్నాము?
0: వన్నెల చీరలు కట్టమటూ పన్నగ పాన్పుల పైన పవళిల్ తమనుతూ కన్నెలతో సరసములాడమను.

0: ఏమయ్యా నువ్వేమన్నావు ఆ రోజు?
1: ఏమన్నాము?
0: వన్నెల చీరలు కట్టమయ్యా అన్నావు కదా.
1: అని ఉన్నాము.
0: మరి పండగ పాన్పుల మీద పవళించమయ్యా అన్నావు కదా.
1: అవునండి.
0: మరి కన్యలతోటి సరసాలాపం కూడా చేయమన్నావు.
1: అవును.
0: మరి ఈరోజు యుద్ధం ఎలా చేస్తావయ్యా? ఎందుకయ్యా నీకు ఈ ఆశ? నువ్వు అతి సన్యాసివి, నీకెందుకు యుద్ధం? మాలాంటి రాచవాళ్ళు యుద్ధం చేయాలి, కానీ పట్నం చూస్తూ ఉండవయ్యా, మేము వెళతాం.
1: ఈ విరటరాజు చూడుతా పదహారు కళల ఒక కళకి కొరవగాని యొక్క విరటభూపలుడును నా అంశముల గురించి నన్నీ వింటునిగా మాట్లాడుతున్నావు. విరటరాజా, నా ధర్మం నువ్వు ఆలోచించావా? కర్మమ ధికమైన కర్మమధికమైన

0: అయ్యా, లలాటమున రాచన రాలు తుడపటకు ఎవరి వశం కూడా కాదు. కర్మం అధికమైన కడక ద్రోవగరాదు. ధర్మరాజే తగిన చోటకన వచ్చి కంకు బొట్లుగా మారే కటకట. రాజా నీలాగులి రాజాది రాజుని నేను కూడా. నా విధి చాలక ఇలా మారి ఉన్నాను. కానీమో సరే, మీకు కూడా సహాయం రమ్మంటే వస్తావు లేదండి?
1: లేదు లేదు ఏవయ్యా, నువ్వేం యుద్ధం చేస్తావు? పట్టణం చూస్తుండు.
0: సరే, మీరు వెళుతుండి, మీ వెనుక మేము కూడా వస్తామండి అని పరుగుబాటుగా
1: అని విరట్మహారాజు వారి సైన్యాన్ని తీసుకొని యుద్ధంలోకి వచ్చి ఉన్నాడు. ఇక్కడ చుచ్చారు పడి చూచాడు. ఒరే విరట్ రాజా, దుర్మార్గుడా, యాడికి వచ్చావురా?
0: ఒరే, మా లక్షలు మరలించుకొని వేదనపర మార్గం మళ్ళీ ఉన్నావు. నిన్ను సంహరించి నా లక్షలు నేను మరలిస్తున్నాను.
1: చేతనైతే నీవు నాతోటి యుద్ధం చేసి లక్షగోలు తీసుకువెళ్ళు, లేకపోతే నాకు దండం పెట్టి నా కానీ కూర్చో.
0: దుర్మార్గం, ఒరే, ఈరోజు యుద్ధంలో చాలు చాలు నీ

0: మొత్తం మతాంధుడుపై కన్ను మిన్నుగా అనుకుంటా మా పట్నమునికి వచ్చి మమ్మల్ని దండిస్తున్నావు. అచ్చ కలిగిన నా బాణముల మొత్తమాపన విడవే. నా పేరు విడ్డ భూపాటే కాచుకొని
1: నువ్వేం చేస్తావరా నాకు? అరే

0: చేశారా నన్ను, నా కరవాలమని ఖడ్గమ్ముతో శిలం రెండు ఒక్కలుగా నరుకుతూ ఉన్నా, నిలబడి యుద్ధం చేయరా, వచ్చరా శరములు వరుషములు నూరు చచ్చదవో లేక బ్రతికెదవో సమర మచ్చమ్మున నిలు నిలు.
1: చిత్త స్వాధీన వర్షములు ఏ విధంగా కురువును, తది విధముగా మత్స్యకారణగమం నుంచి వచ్చిన వాళ్ళను, హస్తినాపురం నుంచి వచ్చిన వారు ఘోరఘోరంగా యుద్ధం చేసి ఉన్నారు. యుద్ధం నుంచి వచ్చిన యొక్క విరటభూపాలను సైన్యముతో పారుందులై ఉన్నాడు. ఎవరు? అలాంటి సుశర్ముడు. తర్వాత విరట్రాజును బట్టి ఉన్నాడు. విరట్రాజును బట్టి పట్టుబట్టగాకొచ్చి పెడలెక్కల విరచి రథమునికి విరగట్టి ఉన్నాడు. అప్పుడు ఎవరు ఇచ్చున్నాడు? సత్యాత్ముడిని యొక్క కంకుబట్టు తయారు చేసి ఉన్నాడు. చూచి నాయన ఒలలంక ఆధరించిందాత కష్టములను వచ్చి ఇలా బాధ ఉండడం ధర్మమైన విషయము కాదు. ఒలలంక అదిగో అన్న వస్త్రం ఇచ్చి మనకు
0: అన్న వస్త్రములు ఇచ్చి నా కాపాడిన ధాతకు కష్ట సుఖములు వచ్చి ఉన్నాయి.
1: అవును,
0: ఆ సుచర్ముడు ఆ విరట్రాజు కట్టిపడి వేశాడట.
1: అవును,
0: నువ్వు వెళ్ళి వాడికి నిర్బంధనం చేసి గోవులు మరణించుకుని విజయంగా రా ఒలలంక.
1: కంకబట్టలయ్యారు ఒక్క ఆడది లేక లేక ఆజ్ఞాపించారు, బాగానే ఉంది. మరి వాడిని ప్రాణములు వదలమంటావా లేదు వాడి ప్రాణములు తీయమంటావా?
0: లేదు లేదయ్యా, వారి తాతలే మా తాతలు, మా తాతలే వారి తాతలు, వారికి ప్రాణంతో విడిచిపెట్టడం.
1: సరే అలాగనని పొరుగుబాటుగా అలాంటి వలలంకుడు ఆ యొక్క సుశర్మ దగ్గర చేరి ఉన్నాడు.
0: అప్పుడు విరట్రాజు మహారాజు ఎప్పుడైతే భీముడి వదిలించి ఉన్నాడో, స్వామి కంకుపట్లయ్య గారు నీవు నాకు కాపాడి ఉన్నావు, నాకు ప్రాణరక్ష చేసి ఉన్నావు స్వామి, లేకపోతే ఆ సుశర్మ నాకు అన్యాయంగా చంపేసేవాడు.
1: అయ్యా
0: నాకు ప్రాణరక్ష పెట్టావు కాబట్టి నా పట్టం కూడా మీరే వేలుకోండి స్వామి.
1: విరట్రాజా, నా

0: పట్నం వరకు గతిలే కానీ నేను ఇలా వచ్చి ఉన్నాను, కానీ నీ పట్నం నాకెందుకు గాని, ఒక్క సహాయం చెయ్యి నాకు చాలు.
1: ఏం చేయాలయ్యా?
0: పాపము తెలిసో తెలియక వచ్చాడు ఆ సుశర్ముడు.
1: ఓహో,
0: నువ్వు నువ్వు వెళ్ళి ఆ యొక్క సుశర్ముని విడిపించు, అంతటికి సాలము. ఏమయ్యా
1: ఆయనట్టు ఇడిచిపెట్టవయ్యా పాపం.
0: ఎవరిని వీడిని వదలమంటావా? నీ దగ్గర ఇక్కడ ముందో పెత్తాను, నువ్వు చెప్తే నేను వదులుతానా?
1: నేను చెప్తే వినవా?
0: వదలను నేను.
1: ఏమండి కంకుపట్లు గారు, నేను పోయి చెప్పేవరకు నీదేందే మొడపెత్తడం అన్నాడండి ఆయన.
0: ఓహో అలాగనా? అయితే ఒక విషయం అండి,
1: ఏం చెప్ప,
0: కంకుబట్లయ్య గారు చెప్తారని చెప్పము.
1: అలాగ ఏమయ్యా, కంకుబట్లయ్య గారు చెప్తే వచ్చానని నేను కాదు చెప్పింది.
0: ఆ సంగతి ముందుకంటే వదిలేవాడిని కావిడికి, నేనే వదలమని నువ్వంటివి. ఆ వదిలి ఉన్నాను గానే పరుగుబాటుగా దెబ్బలు తింటే ఇక్కడ శిష్యుడు వచ్చి కంకుబట్ల గారి పాదాల మీద పడి ఉన్నాడు. స్వామి కంకుబట్లయ్యారు, నాకు ప్రాణ విచ్చ పెట్టి ఉన్నావు, నమస్తే నమస్తే భజల వందనములు స్వామి.
1: ఏం చేయాలయ్యా? ఇప్పుడు నీవు వచ్చావి దారికి తగిన పరాహం పడ్డా
0: పడి ఉన్నాను స్వామి.
1: మరి ఇక నీ పట్టణానికి వెళ్ళటమే మంచిది.
0: నా పట్టణానికి వెళ్ళటమే మంచిది, సరే అలాగని వెళతాను స్వామి అని సుశన్ముని ఎప్పుడైతే వదిలి ఉన్నారు, ఒక 5 నిమిషాలు ఆలోచించమన్నాడు. పాండవులను మత్స్యగానవరిలో ఉన్నారని వారు అన్నమాట నిజమే కావచ్చును. సత్యమైన వాక్కులు ఉదయమలిచి సత్యములు వెలుగుతున్నాడు ఈ మహానుభావుడు కాబట్టి కంకుబట్లయ్య వారే ధర్మరాజుల వారు కావచ్చు. కానీ రాజాది రాజులకు శాఖ పదార్థములను వంట పరిగణిస్తా చెడ్డు బుదారిసి పెట్టుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు నన్ను కొట్టిన వాడు అనగా వలలాంకుడు, ఆ వలలాంకుడే భీమచనుడు కావచ్చు. కానీ ఇక నలుగురు ఉన్నారు, నలుగురిలో అర్జునుడు ఒకడు, నకుల సహదేవులు, అవి ఇంటే ద్రౌపది, వీళ్ళు రాలేదు. కానీ వీళ్ళు కూడా మత్స్యగానవరంలో ఉన్నారు. ఈ రోజే నేను వెళ్ళి నా పట్టణంలో ఉన్న సైన్యాన్ని చెప్పి రేపు ఉత్తరగుణంగా ప్రయాణం చేస్తామని శిష్యర్ముడు తన పట్టణానికి వెళ్ళిపోయి ఉన్నాడు. నా పడిపోగానే కంకపట్ల అర్జించి ఉన్నారు, నైనా వలలాగ్గ
1: సాంజహాశయమేమన్నది.
0: అవును,
1: మనము దక్షిణ గ్రహణానికి వచ్చి ఉన్నాము.
0: వచ్చి ఉన్నాం
1: కాబట్టి ఒకళ్ళ ప్రాణం రక్షించావు, గోవులు మరలించావు,
0: మరలించావు,
1: విజయాన్ని సాధించి ఉన్నావు. కాబట్టి ఇవాళ పొద్దుగూకింది కాబట్టి భోజనం భోంచేయటానికి ఏమైనా తెచ్చావా?
0: మేమేమి చేయలేదండి, పుచ్చడి బియ్యం నానబాలు దానాగా కట్టుకున్నాను.
1: ఓహో,
0: ఒక 10 మణులు బెల్లం తెచ్చుకుని నేను తింటానికి.
1: అలాగునైతే ఆ పుట్టడి బియ్యం ఆ 10 మణులు గోవు పాలు పిండివి, శిరాన్నం చేయండి.
0: సరే,
1: మేము వెళ్ళి స్నానాలు చేసి వస్తాం.
0: మీరు స్నానాలకు వెళుతున్నారా? చాలా మంచిది, మీరు స్నానం చేసి వచ్చే ఈ లోపల నేను వంట చేస్తాను. కానీ టయానికి వచ్చారా? వచ్చిన వారికి తలా కష్టపెట్టి నేను భోజనం చేస్తాను మాడో మొక్కు.
1: సరే,
0: టైం మిగిలిపోయింది అనుకోండి, వంటకుందు మొత్తం నేనే భోజనం
1: చేస్తాను. ఆయన అన్నంత పని చేస్తాడండి, స్నానం చేసి వద్దామండి.
0: అని కంకుబట్లయ్యారు అలాంటి యొక్క విరట్రభూపాలుడు, విరట్రభూపాల యొక్క భటులను స్నానానికి వెళ్ళి ఉన్నారు. ఇక్కడ వెళ్ళిన వంట ప్రయత్నం చేసి ఉన్నాడు ఆ మహానుభావుడు యొక్క కంకుబట్లయ్యారు. సముద్రం స్నానం ఫలించి గోపాల ఏలి

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ప్రీ

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz ఆకాశవాణి FM వింటున్నారు. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని కోరిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ నెల 17న పల్నాడు జిల్లాలో రుణమేళాలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రంలో మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటిస్తున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి బనగానపల్లె చేరుకుని రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: నేను ఇదే నియోజకవర్గంలో ఎన్నికల రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తగలబెట్టి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ సమస్య పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం.

0: ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి ఆ దేశ మంత్రి కాంగ్చన్ కాంగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో యువతకు నైపుణ్యాలు అందించేందుకు కొరియా విశ్వవిద్యాలయాలు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మద్దతుగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పాదరక్షల తయారీ, నౌకా నిర్మాణ రంగాల్లో కొరియా నైపుణ్య సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ప్రెన్యూమర్ అనే ఏపీ దార్శనికతను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య ఉమ్మడి పరిశోధన, అభివృద్ధికి సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. గత 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలు అమలు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈరోజు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం 2 ఏడాదిలో 74 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 95% మంది రైతులకు చెల్లింపులు చేశామని మనోహర్ చెప్పారు. గోనె సంచులు, గోదాములు, రవాణా, తేమ శాతం వంటి అంశాల్లో పారదర్శకత పెంచేందుకు చర్యలు చేపట్టామని, ఈ ఖరీఫ్ పంటకాలం నుండి రైతు సేవా కేంద్రాల్లోనే గోనె సంచులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రుణమేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్ధిదారులకు అందజేస్తారని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. గుంటూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 20 రకాల పథకాల ద్వారా కొత్త వారికి రుణాలు ఇవ్వడం కోసం ఈ రుణమేళాను నరసరావుపేటలో నిర్వహిస్తున్నామని చెప్పారు. పల్నాడు జిల్లాలోని ప్రతి మండలంలో మహిళలతో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామని, 7 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని సూర్యఘర్ రుణాలు అందజేయనున్నామని శ్రీకృష్ణ దేవరాయలు వివరిస్తూ,
1: పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల దాకా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, లోన్ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా డెలివర్ చేయబోతా ఉన్నారు. మహిళలకు సంబంధించిన ఒక క్లస్టర్ని పెట్టబోతా ఉన్నాం. సత్తెనపల్లిలో ఒకటి, అబ్బూరులో పెట్టబోతా ఉన్నాం. 7 గ్రామాలు తీసుకుని ఆ గ్రామంలో స్వయం సూర్యగర్ ఏదైతే ఉందో సోలార్ ప్యానల్స్ పెట్టేది, అది మొత్తం గ్రామం మొత్తం కూడా అప్లికేషన్స్ పెట్టించి వాళ్ళందరికీ కూడా లోన్స్ ఫ్రాంక్ చేసి ఇవ్వబోతా ఉన్నాం. పల్నాడులోనే 18,000 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వారందరికీ కూడా ఈ స్వనిధి చేరే విధంగా చేయాలి అని చెప్పి బ్యాంకర్స్ చెప్పింది.
0: బయోడైవర్సిటీ పార్కుల తరహాలో రాష్ట్రంలో గురుకులాలను నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల్లా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనపరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనపరిచేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉపాధ్యాయులను నియమించి పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులను సిద్ధం చేస్తామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించి గుంటూరు జిల్లా రాయపూడి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల సేవలను ఒకే కేంద్రం నుండి పర్యవేక్షించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన మున్సిపల్ సేవలు అందించడమే ఈ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ లక్ష్యమని మంత్రి వివరిస్తూ,
2: రోజు రోజుకి టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది. సో ఏఐతో అనుసంధానించి లేటెస్ట్ టెక్నాలజీతో సిఆర్డి ఆఫీసులు ఈ యొక్క కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ని పెట్టడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అటు సాలిడ్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు, గుంటలు లేని రోడ్ వీటిలన్నిటి కూడా సెంట్రలైజ్డ్ గా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయటం, 123 మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్స్ తో రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తూ అక్కడున్న సమస్యను సాల్వ్ చేసే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ యాక్చువల్ గా ప్రజలకు ఉపయోగపడుతుంది.
0: విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన నిన్న వారితో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై వారికి స్పష్టత ఇచ్చారు. ఓట్ల ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆతిథ్య వర్మ అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట ముంచింగుండ్పట్టు మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను ఆయన నిన్న క్షేత్రస్థాయిలో సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు కింది స్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ యుద్ద ప్రాతిపదికన డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయన నిన్న గన్నవరం నియోజకవర్గంలోని రామవరప్పాడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ది పనులు, పీఎం పోషణ్ అమలుపై ఆయన నిన్న దృశ్య మాధ్యమం ద్వారా విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పీఎం శ్రీ కింద ఎంపికైన 20 పాఠశాలలను అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధి చేయాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన అదనపు తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, డిజిటల్ తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా సామాగ్రి తదితర మౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి పాఠశాలల వారీగా సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా వ్యాప్తికి అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రావు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో 1119 ప్రత్యేక శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని కోరిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ నెల 17న పల్నాడు జిల్లాలో రుణమేళాలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రంలో మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ముందుగా వినండి.
2: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో వంశపారపర్యంగా వచ్చే వ్యాధులు, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ కె ప్రభాదేవి గారు అందించే సూచనలు వినండి.
3: ఇవాళ మనము వారసత్వం వల్ల వచ్చే ఇబ్బందులు, అట్లాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించుకుందాం. కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటే రక్త సంబంధంతో కూడిన వివాహాలు, వీటినే మనం కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటాము. దీనిలో మొదటి డిగ్రీ, 2వ డిగ్రీ, అట్లాగే 3వ డిగ్రీ, 4వ డిగ్రీ అని సంబంధం ఉంటుంది. ఇది మన దేశంలో ముఖ్యంగా మన సదరన్ రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడులో 3వ డిగ్రీ, 4వ డిగ్రీ వివాహాలు చాలా వరకు చేసుకునే అలవాటు ఉంది. అట్లాగే ప్రపంచం మొత్తం మీద చూస్తే ఇది 5వ వంతు వరకు కన్సాంగ్యునస్ మ్యారేజెస్ చేసుకునే ఈ సమస్యగా ఉంటుంది. అంచనాల ప్రకారం 100 కోట్ల జనం వరకు ఈ రక్త సంబంధ వివాహాలు చేసుకోవడం జరుగుతుంది. 1వ డిగ్రీ అంటే మన సామాన్యంగా మన కంట్రీలో ఇది లేదనుకోండి, అంటే తల్లిదండ్రులు కూతురు కొడుకులతో చేసుకునే వివాహాలు. అట్లాగే 2వ డిగ్రీ అంటే పిల్లలు పిల్లల్లో పెళ్లి చేసుకునే అలవాట్లు. అట్లాగే 3వ డిగ్రీ అంటే మన కామన్గా మన ఇండియాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇది అంకుల్ ఆంట్ కానీ, అట్లాగే మేనగోడలను కానీ మేనలను కానీ చేసుకునే వివాహాలు 3వ డిగ్రీ అంటాం. అట్లాగే 4వ డిగ్రీ కామన్గా ఉంటుంది మన రాష్ట్రాలలో, అంటే మేనమామ మేనత్త పిల్లల్ని చేసుకునేది. ఈ 3వ డిగ్రీ, 4వ డిగ్రీ కన్సాంగ్యునస్ మ్యారేజెస్ మన సౌత్ ఇండియాలో 40% వరకు ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయని అంచనా. మరి వివాహాలు చేసుకున్న వారిలో పిల్లలు ఏ మాదిరిగా ఉంటారు అనేది తెలుసుకుందాం. పుట్టే పిల్లలు కాన్పు సమయంలో చనిపోవడం, పుట్టిన తర్వాత మరణించడం రక్త సంబంధం లేకుండా వివాహం చేసుకున్న వారితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక మనిషికి జన్యుపరంగా 23 క్రోమోజోములు ఉంటాయి. ఇవి 22 క్రోమోజోములు ఆటోజోమ్స్ అంటే సెక్స్ పరంగా కాకుండా మిగతా క్యారెక్టర్స్కి దోహదపడతాయి. ఒక జత మాత్రం ఆడవాళ్లలో XX, మగవాళ్లలో XY అనే క్రోమోజోములు రక్త సంబంధ వివాహాలతో ఆటోజోముల్ రెసెసివ్ అనే జబ్బులు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ఇలాంటి జబ్బులు వంశపారంపర్యంగా ఇవి రావడానికి దోహదపడుతుంది. పుట్టిన బిడ్డలకు పుట్టుకలో వచ్చే జన్యుపరంగా డిఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్న వయసులోనే వినికిడి తగ్గడం, అట్లాగే చిన్న వయసులో కంటి లోపాలు, మెంటల్ డిజబిలిటీ అంటే నిలకడ లేకపోవడం, లెర్నింగ్ కెపాసిటీ కూడా వీళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది, పెరుగుదలలో లోపాలు, అట్లానే ఇరుప్రక్కల రక్తహీనతతో ఉన్న జబ్బులు అంటే హిమోగ్లోబినోపతీస్ అంటాం, సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా మున్నగనివి కూడా రావచ్చు. కారణము లేకుండా పుట్టుకతో కానీ పుట్టిన వెంటనే కానీ శిశుమరణాలు, అట్లాగే మూర్ఛ వ్యాధి, అంతుబట్టని జబ్బులు వస్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి జన్యుపరమైన జబ్బులు లేనప్పటికీ 1st కజిన్ మ్యారేజ్లో అంటే మేనత్త మేనమామ పిల్లల్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళలో పుట్టిన బిడ్డకు పుట్టుకతో వచ్చే లోపాలు రక్త సంబంధేతర వివాహాల కంటే చాలా ఎక్కువగా అంటే రెట్టింపుగా ఉంటుంది. ఉదాహరణకు రక్త సంబంధం లేని వివాహాల్లో 100 మందికి 2 నుంచి 3 వరకు పుట్టుకతో వచ్చే తేడాలు ఉంటే, రక్త సంబంధంతో ఉన్న వివాహాల్లో 5% వరకు అంటే రెట్టింపు వరకు ఉంటుంది. ఇరుప్రక్కల జన్యుపరంగా ఉండే జబ్బులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వివాహానికి ముందే జెనెటిక్ కౌన్సిలింగ్ సలహా తీసుకుని వివాహం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వీళ్లలో ఎక్కువ అబ్నార్మాలిటీస్ రావచ్చు. జన్యుపరంగా ఎక్కువ లోపాలు, ముఖం యొక్క ఆకృతి కూడా తేడా రావచ్చు. సంతానోత్పత్తి తక్కువగా ఉండడం, అట్లాగే ఎత్తు తక్కువగా ఉండడం, రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడం, గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఈ వంశపారంపర్యంగా వచ్చే వివాహాలలో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మన స్టేట్లో మేనమామల్ని మేనమామ పిల్లల్ని పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది కనుక వీళ్ళల్లో 12.5% అబ్నార్మాలిటీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే 1st కజిన్స్ని పెళ్లి చేసుకున్న వాళ్ళలో 6.25% వరకు ఈ పుట్టుకతో వచ్చే తేడాలు ఉంటాయి. అందుకని ప్రతి వారు గమనించి ఇళ్లల్లో ఎవరికైనా ఇటు సైడ్ కానీ పుట్టుకతో వచ్చే తేడాలు ఉంటే జన్యుపరంగా ముఖ్యంగా కౌన్సిలింగ్ చేసుకుని ఇలాంటి వివాహాలు చేసుకోవాలని అంచనాల వరకు లెక్కలున్నాయి. ఇంకా మనం గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకుందాం. గర్భిణీ స్త్రీలు గర్భం వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తలు ఒక వంతు అయితే అసలు ఖచ్చితంగా

చెప్పాలంటే గర్భం రాకముందే ప్రీకాన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాం. దీనిని ఆచరించడం మన దేశంలో పరిపాటి లేదు. గర్భం రాకముందే డాక్టర్ సలహా ద్వారా గర్భం దాల్చవచ్చునా లేకపోతే ఏమైనా తెలియని తేడాలు ఉన్నాయా అని తెలుసుకోవడం చాలా మంచిది. ఉదాహరణకి ఒకరికి షుగర్ ఉండొచ్చు లేదా బీపీ ఉండొచ్చు, బరువు ఎక్కువగా ఉన్నను, గుండె జబ్బులు రావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫిట్స్ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఏమైనా జబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ జబ్బులు ప్రెగ్నెన్సీ రాకముందే క్రమశిక్షణలో ఉన్నాయా లేదా అని తెలుసుకుని డాక్టర్ సలహా ద్వారా గర్భం దాల్చవచ్చును. ఒకప్పుడు మందులు ఏమైనా మార్చవలసిన అవసరం ఉంటే దానికి సరిపడా మందులు కూడా మార్చుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ రావటం చాలా మంచిది. సరైన వ్యాక్సినేషన్స్ అంటే ప్రెగ్నెన్సీ రాకముందే సరైన వ్యాక్సినేషన్స్ అంటే రుబెల్లా అని హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకునే అవసరం కూడా చాలా వరకు అవసరమని గుర్తించాలి. అట్లాగే ప్రెగ్నెన్సీ రాకముందు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ డాక్టర్ సలహా ద్వారా గర్భం రావడానికి ప్లాన్ చేసుకునేటప్పుడు కనీసం 8 నుంచి 12 వారాల ముందు మొదలు పెట్టాలి. ఇంకా గర్భం దాల్చిన తర్వాత ఫస్ట్ చెకప్ కనీసం 6 నుంచి 8 వారాల లోపల వెళ్ళి డాక్టర్ను సంప్రదించాలి. సలహా మేరకు పరీక్షలు చేయించుకుని అంతా బాగుగా ఉన్నట్లయితే క్రమంగా చూపించుకుని హాస్పిటల్లో డెలివరీ అవ్వటానికి సిద్ధమవ్వాలి. గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. గర్భం వచ్చిన తర్వాత సంతోషంతో పాటు అనుమానాలు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తలు ముఖ్యంగా తీసుకునే ఆహారం మీద, నిద్ర నియమాలు, విశ్రమించడం, వ్యాయామం, స్నానపానాలు, వేసుకునే దుస్తులు, చేయకూడని పనులు, ప్రయాణించే విధానాలు, లైంగిక సంభోగాల మీద ఎక్కువగా ఉంటాయి. మొదటిగా కనీసం 3 నెలల్లో ఫస్ట్ చెకప్ చేయించుకోవాలి. వాంతులు ఎక్కువగా ఉన్న వారిలో అవసరమైన ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చుకోవాలి. మొదటి 3 నెలల్లో ఎక్కువ ప్రయాణాలు, లైంగిక సంభోగాలు చేయరాదు. తేలికైన పనులు అన్నీ చేసుకొనవచ్చును. మొదటి 3 నెలల్లో వాంతులు ఉన్నవారిలో ఎక్కువగా లిక్విడ్సు, ఫ్లూయిడ్సు, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి మందులు వాడరాదు. మన దేశంలో ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారిలో, చదువు లేని వారిలో ఆహార లోపం ఎక్కువగా చూస్తాం. రక్తహీనత 70 నుంచి 80% వరకు ఇది ఉంటుంది. అందుకని ప్రతి గర్భిణీ స్త్రీ సరైన పోషకాహారం, ప్రోటీన్లతో ఉన్న ఆహారం అంటే కనీసం 1 కోడి గ్రుడ్డు, పప్పు పదార్థాలు, ఆకుకూరలు, విటమినులు, మినరల్స్, పళ్ళ ద్వారా, కాల్షియం పాల ద్వారా సమపాళల్లో తీసుకొనవలడం. గవర్నమెంట్ అంగన్వాడీలో ఈ విధమైన పోషకాహారం అందజేయడం చాలా గమనార్హం. ఇంకా ప్రయాణాలకు వస్తే మొదటి 3 నెలల్లో చివరి నెలలో ప్రయాణించడం మంచిది కాదు. దూర ప్రయాణం అసలే చేయరాదు. బస్సులో వెళ్లాలా లేకపోతే కారులో వెళ్లాలా, రైల్లో వెళ్లాలా అనే అనుమానం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నింటికన్నా రైలు ప్రయాణం అనుకూలం. రైలు ప్రయాణంలో వాష్రూంలో జాగ్రత్త వహించాలి. కదులుతున్న బండిలో నడవడం మంచిది కాదు. వాష్రూంలో జారకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కార్ జర్నీలో షోల్డర్ బెల్టు, ల్యాప్ బెల్టు ధరించాలి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఎయిర్ ట్రావెల్ అంటే ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి మొదటి 3 నెలలు, చివరి 4 వారాలు చేయకూడదు. ఇంకా గర్భిణీలో వచ్చే కాంప్లికేషన్స్ అంటే హై బీపీ కానీ, రక్తస్రావం అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రయాణించరాదు. ఇంటర్నేషనల్ ట్రావెల్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్లే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే వాటర్ బాగా తాగాలి, హైడ్రేషన్ బాగా ఉండాలి, మధ్య మధ్యలో నడిచేటట్లు చూసుకోవాలి. లేదా వాళ్ళ కాళ్ళల్లో, రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది. దీనినే మనం డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ట్రావెలింగ్లో ఆహారం, నీరు శుభ్రమైనవి తీసుకోవాలి. లేదంటే గ్యాస్ట్రోఎంట్రైటిస్ అంటే డయేరియా, విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. వేసుకునే బట్టలు కూడా సుఖంగా, తేలికగా ఉండాలి, లూజ్గా ధరించాలి. ఎక్స్ట్రీమ్ వేడికి, చలికి ఎక్స్పోజ్ అవ్వడం మంచిది కాదు. వేసుకునే చెప్పుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. గర్భిణీ స్త్రీకి హై హీల్స్ వేసుకునడం మంచిది కాదు. ప్రయాణంలో రెస్ట్ రూమ్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. స్నాక్స్, ఫుడ్ ఇంటి నుంచే తీసుకెళ్లడం చాలా మంచిది. మెడికల్ రికార్డు కూడా క్యారీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రయాణించేటప్పుడు కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. సో మనకి తెలియటానికి మెడికల్ రికార్డు కూడా క్యారీ చేస్తే చాలా మంచిది. వ్యాయామం గురించి చెప్పుకోవాలంటే అలవాటును బట్టి చెయ్యాలి. అలవాటు లేని వ్యాయామం మొదటిసారిగా ప్రెగ్నెన్సీలో స్టార్ట్ చేయకూడదు. అట్లాగే గర్భంతో ఉన్నప్పుడు 3 నెలల తర్వాత కనీసం 1 అరగంట వాకింగ్ చేయడం వల్ల చాలా మంచిది. నిద్రా నియమాలు, గర్భిణీ స్త్రీ ఎడమపక్కగా ఒరిగి పడుకునవలను. కనీసం రాత్రి 8 గంటలు, పగల 2 గంటలు నిద్రపోతే బేబీకి చాలా మంచిది. అట్లాగే అతి కష్టతరమైన పనులు చేయరాదు. తేలికైన హోంవర్క్, జాబ్ వర్క్ చేసుకొనవచ్చును. జాబ్లో ఉన్నవారు కూడా మధ్య మధ్య నడవడం చేయాలి.

0: స్నాన నిబంధనలు చూసుకుంటే ప్రతిరోజు స్నానం తేలికగా చేయవలెను. హాట్ టబ్బు బాత్లు తీసుకోకూడదు. తరచుగా అసలే చేయరాదు. డెంటల్ కేర్, పళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలి. పిప్పి పళ్ళు కానీ, రూట్ కెనాల్ చికిత్సలు కానీ, పళ్ళు తీయించుకోవడం కానీ మంచిది కాదు. అత్యవసర పరిస్థితుల్లో కనీసం 3 నెలలు ప్రెగ్నెన్సీ నిండిన తర్వాత ఇవి తీయించుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా మలబద్ధకం ఏర్పడవచ్చును. దీనిని ముఖ్యంగా కాయగూరలు, పళ్ళు, ఆకుకూరలు, నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ వల్ల చాలా వరకు ఈ మలబద్ధకం తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకనూ ఉన్న లాగ్జేటివ్ అనే మందుని డాక్టర్ సలహా ద్వారా తీసుకోవచ్చును. మందులు ముఖ్యంగా 1-3 నెలల్లో డాక్టర్ సలహా మేరకు వాడాలి. అనవసరంగా ఎక్స్రే తీయించుకోవడం, రేడియేషన్ ఎఫెక్ట్లకు ఎక్స్పోజ్ అవ్వకూడదు. అట్లాగే చాలామంది గర్భిణీ స్త్రీల సెల్ కూడా చాలా రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇది కూడా వాడడం మంచిది కాదు. ఎక్కువగా ల్యాండ్లైన్ ద్వారా ఫోన్ చేసుకోవడం మంచిది. అట్లాగే వీళ్ళు చాలామంది గర్భిణీ స్త్రీలు ఎసిడిటీ అంటే కడుపులో మంట, హార్ట్ బర్న్ చాలామందికి బాధపడతా ఉంటారు. ఇలాంటి వారు టైంకి ఫుడ్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ వల్ల, అట్లాగే తిన్న వెంటనే నిద్రపోకుండా ఉండటం చేస్తే చాలా వరకు మనం ఎసిడిటీని తగ్గించవచ్చును. అవసరమైతే సిరప్ లాంటివి కూడా వాడవచ్చును. వ్యాక్సినేషన్, టీకాలు, ముఖ్యంగా టెటనస్ ఆక్సైడ్ అందరికీ తెలిసిందే, 2 ఇంజెక్షన్లు పుచ్చుకోవడం చాలా పరిపాటి. కానీ ఇప్పుడు 2nd ఇంజెక్షన్ టీటీ బదులు టీడాప్ అనే వ్యాక్సిన్, అట్లాగే స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసినప్పుడు అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు కనీసం టైఫాయిడ్, కలరా, ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ పుచ్చుకుని సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంట్లో ఎవరికైనా దగ్గు కానీ, జలుబు కానీ, ఇతర చర్మ వ్యాధులు కానీ బాధపడుతున్నప్పుడు వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇన్ఫెక్షన్స్ వస్తే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే నాసియా అని, వికారం కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, నడుము నొప్పి కానీ, మలబద్ధకం కానీ, కాళ్ళు కొంకర్లు, అట్లాగే కడుపులో మంట, ఇవన్నీ సామాన్యంగా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటానే ఉంటాయి. కానీ వీటికి పెద్దగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ప్రతి గర్భిణీ స్త్రీ ఎటువంటి అపాయకరమైన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే హాస్పిటల్కి రావాలి అనేది తెలుసుకోవాలి. ఉదాహరణకి ఎప్పుడైనా సరే చాలా తీవ్రంగా కడుపు నొప్పి, అట్లాగే యోని నుంచి నీరు పోవుట అంటే ఉమ్మి నీరు పోవుట అంటాం మనం, అట్లాగే అధిక రక్తస్రావం, అట్లాగే కొంచెం రక్తస్రావం కూడా చాలా ముఖ్యమైన విషయం. అధికంగా తలనొప్పి, వాంతులు, అట్లాగే ఫిట్స్ రావటం వాళ్ళు చాలా అర్జెంటుగా హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంది. కాన్పు ఖచ్చితంగా హాస్పిటల్లో చేసుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీ కాన్పు సమయానికి కనీసం రక్తం పర్సంటేజ్ 10 గ్రాములు ఉండాలి. సో డెలివరీ ఎక్కడ చేసుకునేది అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలకు ఇంట్లో కనీసం ఒకరు ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ హస్బెండ్ వేరే ఊళ్ళకి దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఉండేటట్లు చూసుకోవాలి. కాన్పు సమయానికి అన్నీ సర్ది పెట్టుకోవాలి. ముఖ్యంగా పల్లెల్లో రోడ్డు సౌకర్యం లేని వారు ఆటో కానీ కారు కానీ ముందుగానే అమర్చుకుని ఉంచుకోవాలి. కాన్పు హాస్పిటల్ అయిన తర్వాత డాక్టర్ సలహా ప్రకారం డిశ్చార్జ్ అయినప్పటికీ మరలా బాలింతరాల సమయంలో కూడా వారానికి ఒకసారి, 6 వారాలకి 2వసారి పరీక్షకు రావాలి. బ్రెస్ట్ మిల్క్ కనీసం 6 నెలల వరకు తల్లిపాలనే ఇవ్వాలి. కాన్పు అయిన తర్వాత కూడా ప్రతి స్త్రీ కొన్ని వ్యాక్సినేషన్స్ వేసుకునే అవసరం ఉంది. ఉదాహరణకు గర్భసంచి క్యాన్సర్ రాకుండా HPV వ్యాక్సిన్ చేయించుకుంటే గర్భసంచి క్యాన్సర్ నివారించవచ్చును. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్, 2 నుంచి 3 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేటట్లు చూసుకోవాలి. 2 పిల్లలు పుట్టిన తర్వాత పర్మనెంట్గా ఆడవాళ్లలో ట్యూబెక్టమీ, అట్లాగే మగవాళ్లలో వ్యాసెక్టమీ కానీ చేయించుకుంటే తల్లికి ఆరోగ్యం, తల్లి వల్ల బిడ్డకు, అట్లాగే తల్లి బిడ్డ ఆరోగ్యమే కుటుంబానికి, అందరి ఆరోగ్యం, దేశానికి ఇది చాలా రక్షణ వంటిది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వంశపారపర్యంగా వచ్చే వ్యాధులు, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ కె ప్రభాదేవి గారు అందించిన సూచనలు మీరింతవరకు విన్నారు.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: అరటి చెట్టు వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి కావలసినటువంటి పండ్లు, కూరగాయలు ఇవి మనకు ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి. కొన్ని చెట్ల నుంచి వచ్చే పండ్లు, అలాగే మరికొన్ని చెట్ల నుంచి వచ్చే కాయలు, ఇంకా మరికొన్ని చెట్ల నుంచి వచ్చే ఆకులు ఇవి మాత్రమే మనకి ఉపయోగంగా ఉంటాయి. అంటే కొన్ని చెట్లలో ఒక్క భాగం మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. కానీ కొన్ని చెట్లు అలా కాదు. వాటిలో ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడే విధంగా, ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటాయి. అలాంటి చెట్టులో ముందుగా చెప్పుకోవలసింది అరటి మొక్క గురించి. దీనిలో ప్రతి భాగం కూడా ఉపయోగకరమే. ఆరోగ్య ప్రయోజనాలు ఇక అనేకం. అందుకే అరటి చెట్టును ఒక విధంగా కల్పవృక్షం లేదా కామధేనువు అని కూడా పిలుస్తారు. కొబ్బరి చెట్టులాగే ఈ అరటి చెట్టులోని ప్రతి భాగం కూడా ఉపయోగపడుతుంది. అరటి కాండం, అరటి ఆకులు, అరటి కాయలు, అరటి పండ్లు, అరటి పువ్వు, ఇలా ప్రతి భాగం కూడా ఉపయోగమే. అంటే ఏదీ కూడా వ్యర్థం కాదు. అరటి చెట్టు పెద్దదైనప్పుడు దాని కాయలు, పండ్లు, పువ్వు, ఆకులు ఇలా అన్నీ ఉపయోగపడతాయి. ఇక ఆ చెట్టును కొట్టివేసినప్పుడు తీసేటటువంటి ఈ అరటి కాండం కూడా ఉపయోగపడుతుంది. ఒక అరటి చెట్టు ఉంటే అది మనకు ఎన్ని రకాల ప్రయోజనాలు కలిగిస్తుందో, ఏ భాగం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అరటి గెలలు. అసలు

0: అరటి చెట్టు పెంచడంలో ముఖ్య ఉద్దేశ్యం అరటిగెలలు. ఈ అరటిగెలలకు అరటికాయలు కాస్తాయి. ఈ కాయలు కూరగా వండుకుంటాము, అదే పండుగ మారిపోతే కూరగా కాకుండా పళంగా తినేస్తాము. అరటికాయలలో పుష్కలంగా పొటాషియం ఉంటుంది. ఇది వాసోడైలేటర్గా పనిచేస్తుంది, అంటే రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకుపచ్చ అరటికాయలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. వీటిని తీసుకున్న తర్వాత ఇన్సులిన్ హార్మోన్ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. కాబట్టి అరటికాయలు డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచివనే చెప్పాలి. ఈ అరటికాయలను కూరగానే కాకుండా బజ్జీలుగా కూడా వేసుకుంటారు. అప్పుడప్పుడు ఈ బజ్జీల రూపంలో వేసి పిల్లలకు మనం ఇచ్చినట్లయితే వారు ఇష్టంగా వీటిని తినేస్తారు. ఇప్పుడు అరటి పువ్వు గురించి చూద్దాం. అరటి పువ్వులలో కరిగే కరగని పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఎక్కువగా ఈ పువ్వును కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పేగుల్లో సూక్ష్మజీవులు చేరి హాని కలిగించకుండా ఈ అరటి పువ్వు నియంత్రిస్తుంది. పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. Type 2 diabetes ప్రమాదాన్ని నివారిస్తాయి. ఈ అరటి పువ్వుని పెరుగు పచ్చడి అలాగే పప్పులో కూడా వేసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఈ పువ్వు ఎంతో మేలు చేస్తుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇక మెన్సస్ సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి కానివ్వండి, అలాగే మరి ఏ ఇతర ఇబ్బందులు కూడా లేకుండా ఈ పువ్వు కాపాడుతుంది. ఇప్పుడు అరటి కాండం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అరటి దూట, అరటి దవ్వ అని కూడా పిలుస్తారు. ఇది సన్నగా ట్యూబ్లైట్ మాదిరిగా తెల్లగా ఉంటుంది. దీనిలో కూడా పీచు పదార్థం ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా సరే ఈ అరటి దూటని కూరగా వండి తీసుకున్నట్లయితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది ఇన్సులిన్, హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడే పొటాషియం, విటమిన్ B6 మొదలైన మూలకాలు కలిగిన ఆరోగ్యకరమైన గొప్ప ఆహార వనరు. ఈ దూటని సన్నగా తరిగి కూరగా చేసుకుంటారు లేదా పప్పులో కూడా వేసుకుంటారు. ఇక అరటి ఆకు. అరటి ఆకులను నేరుగా ఎవ్వరూ తినరు, కానీ వండిన ఆహారాన్ని అరటి ఆకుల్లో పెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు, కొన్ని రకాల ఆహార పదార్థాలను ఈ అరటి ఆకుల్లో పెట్టి ఆవిరిలో ఉడికిస్తారు. ఈ ఆకుల్లో EGCG వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ పాలీఫెనాల్స్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి అన్ని ఫ్రీ రాడికల్స్తో కూడా పోరాడి వ్యాధులను నివారిస్తాయి. ఈ ఆకుల్లో పాలీఫెనాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో దోహదపడుతుంది. అన్ని రకాలుగా మనకు ఉపయోగపడేటటువంటి అరటి చెట్టు గురించి తెలుసుకున్నారు కదా.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ఈ కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట చిన్నబ్బాయి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం భువనచంద్ర.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: కీరవాణి సంగీతం అందించి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం అల్లరి ప్రియుడు.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం రాజ్ కోటి, సాహిత్యం భువనచంద్ర, చిత్రం బంగారు బుల్లోడు.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండ. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై. ఈ కార్యక్రమంలో వేటూరి సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం కొండపల్లి రాజా.

మీరు విన్న ఈ పాట మెకానిక్ కల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం రాజ్కోటి. ఇంతటితో చిత్రగీతాలు ఈ కార్యక్రమం సమాప్తం.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై. ఇప్పుడు సమయం 3 గంటలు. ఇప్పుడు మీరు వింటారు ఎన్సీఆర్టీ వారు సమర్పించు ప్రాయోజిత కార్యక్రమం.

0: इस तरह राज पीढ़ी दर पीढ़ी चलता रहा। उत्तर वैदिक काल धीरे धीरे समाप्त हो गया और ये सम्राट एक काल को दूसरे काल से जोड़ते चले गए।
1: अभी आपने सुना कार्यक्रम उत्तर वैदिक काल और इसी के साथ अब हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
2: और विमलेश को तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: మీరింత వరకు NCERT వారు సమర్పించిన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
5: NCERT విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుమంగళి పాడిన పాట వింటారు. చిత్రం దేవి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: మీరు వింటున్నారు టీన్ టైమ్. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ స్వరపరచి కౌశలతో పాడిన పాట వింటారు. చిత్రం నీ కోసం.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: మనసారా ఈ చిత్రానికి మనో ప్రణవి పాడిన పాట వింటారు. సంగీతం శేఖర్ చంద్ర.

0: మీరింతవరకు సందేశ్ టు సోల్జర్స్ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఫిల్మ్ గీతాలు కార్యక్రమం వింటారు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: ఈ కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట యముడు. ఈ చిత్రానికి బాబా సెహగల్ ప్రియదర్శిని పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

వెన్నెలకంటి సాహిత్యానికి యువన్ శంకర్రాజా సంగీతం అందించి తాన్వితో పాడిన పాట వింటారు, చిత్రం ఆవారా.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు మీరు వినబోతున్న పాట రోబో. ఈ చిత్రానికి జవేద్ అలీ చిన్మయ్య పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్. సాహిత్యం భువన చంద్ర.

0: ఎంచుకోండి.
1: మీరు వినబోతున్న పాట కలేజా చిత్రానికి హేమచంద్ర శ్వేత పాడిన పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఏం మాయ చేసావే. ఈ చిత్రానికి బెన్నీ దయాల్, కళ్యాణ్ మీనాన్ పాడిన పాట వింటారు. సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట బావా. ఈ చిత్రానికి వాసు బృందం పాడిన పాట, సంగీతం చక్రి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: మీరు వింటున్నారు ఫిల్మ్ గీతాలు. ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట డాన్ సీను. ఈ చిత్రానికి బాబా సెహగల్ పాడిన పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.
2: Don Sino.

జుమ్మంది నాదం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గీతామాధురి పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ.

ఎస్ తమన్ సంగీతం అందించి పాడిన పాట వింటారు. చిత్రం మిరపకాయ, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌర్ తెలిపారు. వార్తల వివరాలు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 మార్చి నాటికి 9833 గ్రామాలలో 72,70,605 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు. కట్టుదిట్టమైన విధానాలతో తప్పులు లేకుండా రైతులు, భూ యజమానులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆటో మ్యూటేషన్ ద్వారా వారసత్వ ఆస్తుల్ని సంబంధిత వ్యక్తులకు చెందేలా చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం, ఎలాంటి అజాగ్రత్త తగదు, ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా రైతుకు మనం పట్టా ఇవ్వగలిగితే రైతు శాశ్వతంగా ఆనందంగా ఉంటాడు. అది చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకో పక్కన విలేజ్ ఇనాములున్నాయి, ఇలాంటివి కూడా చూస్తే అవి కూడా 22A కల్పించారు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం మార్పులు చేర్పులు చేసి మీకు ఇస్తున్నాం.
0: రాష్ట్రంలో రైతులకు నమ్మకం, భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలు అమలు చేస్తోందని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో ధాన్యం సేకరణ ప్రగతిపై విజయవాడలో సమీక్షా సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ చేపట్టామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 42,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ప్రస్తుత ప్రభుత్వం 2 ఏడాదిలోనే 74,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని వెల్లడించారు. 31,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 11,53,000 మంది రైతులకు 95% చెల్లింపులను 24 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని వెల్లడించారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు 100% ఖర్చు చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన నోడల్ ఏజెన్సీ సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది ఎస్సీ సబ్ప్లాన్ కు 20,643 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఆ నిధులను వచ్చే జనవరిలోగా 100% ఖర్చు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. మచిలీపట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం రూరల్ మండలం క్యాంపెల్పేట పరిధిలో తాగునీటి పైపులైన అభివృద్ది పనులను ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీల్లోని రోడ్లకు కూడా త్వరలోనే ప్రతిపాదనలు సిద్దం చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి కొలాయి ఏర్పాటు చేస్తామన్నారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని

0: నగరాలకు ప్రత్యేక స్వదేశీ విమాన సర్వీసులను నడపాలని కోరుతున్నామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ విద్యుత్ బస్సుల విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఉన్న ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. 74% బస్సులను ఆర్టీసీ నడుపుతోందని పేర్కొన్నారు. రానున్న 5 ఏళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్పు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఆయన వివరిస్తూ,
1: ఇందులో ఏ రకమైన ప్రైవేటైజేషన్ లేదు. ఎంటైర్ ఆస్తులన్నీ కూడా APSRTC దగ్గరే ఉంటాయి. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత లీజ్ పీరియడ్ కైతే అంత ఇచ్చామో ఆ టైం వరకు మన ప్రెమిసెస్ వాడుకోవడానికి ఏ రకమైన లీజ్ గానీ ఏ రకమైన ట్రాన్స్ఫర్ గానీ ఏమి సిస్టమ్ లేదు. ప్రజలకు కూడా ఈ స్పష్టత ఇవ్వదలుచుకున్నాము.
0: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపును పరిశీలించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టుల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయని చెప్పారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో బడ్జెట్, కేంద్ర సహాయం వినియోగం తీరుపై ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దాదాపు 800 ప్రొఫెసర్ పోస్టులకు గాను 200 ఖాళీ ఉండటంతో దాని ప్రభావం వైద్య విద్య ప్రమాణాలపై పడుతోందన్నారు. ఫలితంగా పీజీ సీట్లను కోల్పోయే పరిస్థితి ఎదురవుతోందని మంత్రి చెప్పారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలించేందుకు సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. అధిక మాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విభాగాధిపతులను ఆయన ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. లబ్దిదారుల గృహాలపై పెండింగ్లో ఉన్న సోలార్ యూనిట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ అంశాలపై విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోలార్ ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి జిల్లాలో మొత్తం 6,882 మంది లబ్దిదారులను వెండర్లు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 3,567 లబ్దిదారుల గృహాలపై సోలార్ వ్యవస్థల ఏర్పాటు పూర్తయ్యాయన్నారు. మరో 1,405 సౌర ఫలకల ఏర్పాటు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, మిగిలిన 1,910 మంది లబ్దిదారులకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వాతావరణం. రాష్ట్రంలో రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోల్డింగ్స్ కింద నిలబడవద్దని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో తేనెటీగల పెంపకం, తేనె స్వీకరణలో ఉపాధి పొందుతున్న శ్రీ ఎంఎస్ రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ప్రభుత్వ సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రం ఉండి యొక్క శిక్షణ కార్యక్రమాలతో ఎంటర్ప్రెన్యూర్గా ఎదుగుతూ బీ కీపింగ్ వంటి వాటితో ఉపాధి పొందుతున్నారు ఎంఎస్ రాజు గారు. వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ఎంఎస్ రాజు గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా మీ గురించి చెప్పండి, మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? అవి
2: నేను ఎంబీఏ చేశానండి. ఇంతకుముందు ఎల్ఎన్టీలో పనిచేశాను, తర్వాత కరోనాలో మానేసింది. అంత ఎల్ఎన్టీలో పనిచేస్తూ హాబీగా చేసేవాడిని, కరోనాలో జాబ్ మానేసి ఫుల్ ఫ్లెడ్జర్గా బీకీపింగ్లోకి వచ్చేసాను. నేను మొట్టమొదట 2015లో హైదరాబాద్లోని బీకీపింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. అది బేసిక్ ట్రైనింగ్ అవడంతో తర్వాత పూణే వెళ్ళి పూణేలోని ఎలాబరేట్గా ట్రైనింగ్ తీసుకుని వచ్చి సరదాగా జాబ్ చేస్తూనే ఒక 20 బాక్సులతో నా ప్రయాణం మొదలుపెట్టానండి. అయితే 20 బాక్సులతో చేసిన ఇంకొక 30 బాక్సులు యాడ్ చేసుకొని 50 బాక్సులతో చేసిన ఒకటే ఖర్చు వస్తుందని తెలుసుకుని వాటిని 50 బాక్సులుగా పెంచుకున్నాను.
1: ఇలా అయితే ప్రత్యేకంగా మీరు బీ కీపింగ్కే రావడానికి గల కారణం ఏంటి, ఆలోచన ఎలా వచ్చింది?
2: అంటే యాక్చువల్లీ నేను విశాఖపట్నం జిల్లాకు చెందినవాడిని. నా చిన్నప్పుడు అక్కడ సెరీన బాక్సులను చాలా ఎక్కువ పెంచేవారు. ఆ టైంలో చిన్నప్పుడు చాలా చూసేవాడిని, తర్వాత లేదు. ఆ ఇంట్రెస్ట్తో ఇంకా అట్లా అది మైండ్లో ఉండి జాబ్ చేసేటప్పుడు కూడా ఎట్లయినా చెయ్యాలి హాబీ లాగానే అనిపించేది అనమాట. అట్లా నేను ఇందులో వచ్చాను.
1: ఆ తర్వాత హాబీ అనేది మీకు ఎంటర్ప్రెన్యూరల్ ఐడియాగా మారి మీరు అటువైపు అడుగులు వేద్దాం అనుకునేటప్పుడు మీరు వేసిన ఫస్ట్ స్టెప్ ఎలా స్టార్ట్ చేశారు? హాబీగా చేశానన్నారు, ఆ తర్వాత దాన్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్లేటప్పుడు మీకు ఎటువంటి శిక్షణ దొరికింది, మీరు ఎలా ప్రయత్నం చేశారు?
2: నేను హాబీగా చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో కొన్ని డిసీజెస్ వచ్చి, తర్వాత ప్రెడేటర్స్ వలన బీస్ చనిపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటే బీస్ డిక్లైన్ అయిన ప్రతిసారి లాస్ వస్తుంది ఎట్లా అనుకున్నప్పుడు వేరే వాళ్ళ అడ్వైస్తో ఉండి కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులను సంప్రదిస్తే వాళ్ళ సలహాల మేరకు కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఆ ప్రెడేటర్స్ వాటిని చంపి ఆ తర్వాత డిసీజులు రాకుండా కంట్రోల్ చేసుకున్న తర్వాత నా దగ్గర బీస్ విపరీతంగా పెరగడంతో సో ఇందులో లాస్ లేదు లాభమే కానీ అనే ఉద్దేశంతో నేను వాటిని 200 నుంచి 300 పెట్టల వరకు పెంచుకున్నాను. పెంచుకున్న తర్వాత నాకు వచ్చిన కొత్త ఐడియా ఏంటంటే, నేను నాకు నార్త్ ఇండియాలో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు అక్కడ మనకంటే బీస్ చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయని గమనించాను. అలాగే ఎక్విప్మెంట్ కూడా ఇక్కడతో పోలిస్తే అక్కడ చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. ఇక్కడ అవైలబిలిటీ కూడా సరిగా లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆ టైంలో నేను బీస్ని అక్కడ నుండి కొని తీసుకువచ్చి ఇక్కడ పెద్ద బీ కీపర్స్ అందరికీ సప్లై చేస్తూ, అట్లాగే రిటైల్ బీ కీపర్స్ కూడా సప్లై చేస్తూ మరింత ఆదాయాన్ని పెంచుకున్నాను. నిజానికి ఆంధ్ర తెలంగాణలో హనీ తీయడం అనేది చాలా కష్టతరమైన పని, ఎందుకంటే ఇక్కడ సీజన్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇదివరకుట్లాగా నూనె గింజలు పప్పు దినుసులు పంటలు చాలా తగ్గిపోయాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని తేనె నుండి వచ్చే ఆదాయం కంటే నాకు ఈ బీస్ని తీసుకొచ్చి అమ్మడం వల్ల వచ్చే ఆదాయం ఎక్కువ ఉంది. అలాగే 2 సంవత్సరాల క్రితం నుంచి కలకత్తాలో బెంగాల్లో నాకు ఫ్రెండ్స్ ఉండడం వల్ల అక్కడ కూడా సీజన్లో 100 పెట్టల వరకు పెట్టి అక్కడ సీజన్ అయ్యేటప్పటికి 200 పెట్టలుగా చేసుకుని అది ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆ బాక్సులను కూడా అమ్ముతున్నాను.
1: అయితే రాజుగారు, బీ కీపింగ్ అనేది అలాగే హనీ కలెక్షన్, హనీ తీయడం అనేది రెండు వేరువేరు కదా పూర్తిగా. ఇందులో బీ కీపింగ్లో అసలు ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందని, మీరు కొనడం దగ్గర నుంచి మీరు అమ్మేంత వరకు వివరంగా చెప్పండి.
2: బీ కీపింగ్ అనేది ముఖ్యంగా బీస్ని మనం ఒకరి దగ్గర తీసుకున్న తర్వాత వాటిని వాటి తాలూకు కాలనీ తాలూకు సైజ్ పెంచడానికి, పాపులేషన్ పెంచడానికి మనం కొంచెం షుగర్ ఫీడింగ్ ఇచ్చి వాటిని బాగా డెవలప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చుట్టుపక్కల దగ్గరలో మన దగ్గరలో 100 కిలోమీటర్ల దూరంలో ఏదైనా సీజన్లు పప్పు దినుసుల పంటలు కానీ నూనె గింజల పంటల మీద చాలా ఎక్కువ హనీ వస్తుంది కాబట్టి అటువంటి సైట్లను సెలెక్ట్ చేసుకుని అక్కడికి మైగ్రేట్ చేసి మనం బీస్ని తీసుకెళ్ళి కరెక్ట్గా పూలు వచ్చే టైంలో పెట్టాలి. ఒక 15-20 రోజుల్లో హనీ వస్తుంది. హనీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన బీస్ని మనం తెచ్చేసుకోవాలి. సో అలా సీజన్లో 5-6 సీజన్లు ఉండే ఏరియాల్లో బీ కీపింగ్ చేసుకుంటే సక్సెస్ రేటు చాలా బాగుంటుంది. సో అట్లాంటి ఏరియాలను మీరు ఎంచుకుని ప్రతి సీజన్ని మీరు కనుక మీరు వెళ్ళి క్యాచ్ చేయగలిగారంటే బీ కీపింగ్లో చాలా మంచి ఆదాయం సంపాదించవచ్చు. అలాగే పొలినేషన్ కోసం రైతుల్లో అవగాహన పెరిగి పొలినేషన్ కోసం ఇప్పుడు చాలామంది రైతులు హనీబీ బాక్సులను కొంటున్నారు. మన దగ్గర కూడా స్టాక్ పాయింట్ మెయింటైన్ చేసుకుని హనీబీస్ని కావాల్సిన రైతులకు అమ్ముతూ కూడా మనం కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. నిమ్మ తోటల్లో కానీ, ఆనియన్లో కానీ, అట్లాగే సన్ఫ్లవర్లో కానీ, కొబ్బరిలో కానీ తేనెటీగలు పెట్టలు హెక్టార్కి 1-2 బాక్సులు చొప్పున పెట్టడం వల్ల పంట ఉత్పత్తి 30-40% పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చాలా రోజుల క్రితమే చెప్పారు.
1: అయితే రాజుగారు, ఒక డౌట్ అండి, ఈ రైతులు ఎవరైతే అవగాహన లేకుండా చేస్తూ ఉంటారో ఈ బీ కీపింగ్ని, మీ యొక్క అనుభవంలో మీరు చెప్పండి, ఈ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం బీ కీపింగ్లో మంచిగా అభివృద్ధి సాధించవచ్చు?
2: బీ కీపింగ్లో బేసిక్గా మనం చేసుకోవాల్సింది బీ బాక్స్ని అత్యంత శుభ్రమైన ప్లేస్లో పెట్టాలి. చుట్టుపక్కల చీమలు, కందిరీగలు ఇట్లాంటివి, తొండలు వంటివి వచ్చే అవకాశాన్ని బాగా తగ్గించుకునే దగ్గర పెట్టాలి. ముఖ్యంగా బీస్ బాగుండాలంటే స్టేషనరీ బీ కీపింగ్ అనేది ఎప్పుడు పనికిరాదు. ఒకే ప్రదేశంలో బీస్ని పెట్టి వదిలేస్తే ఆ ప్రదేశంలో ఉన్న పూలు అయిపోగానే వాటికి ఆహారం దొరకదు. సో మనం ఎప్పుడు కూడా సీజన్, ప్రతి సీజన్ని టచ్ చేసేలాగా మాత్రమే బీ కీపింగ్ చేయాల్సి ఉంటుంది. సీజన్స్ సరే హాబీలా పెంచుకుంటున్నారు, కొబ్బరి తోటలు అన్ని రకాలు కలిసి ఉన్నాయంటే వాళ్ళకి వేరు, కానీ కమర్షియల్గా ఆదాయం రావాలి, ఉపాధి అవకాశంగా కావాలి అనుకుంటే బీస్ని ఎప్పుడు కూడా మైగ్రేషన్కి తీసుకెళ్తూనే ఉండాలి. అట్లాగే నేను బెంగాల్, జార్ఖండ్ లాంటి చాలా స్టేట్లు తిరిగాను ఈ బీ కీపింగ్ గురించి తెలుసుకోవడం కోసం ఇంట్రెస్ట్తో. అప్పుడు నేను అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ మన దగ్గర ప్రతి ఇంటికి విలేజ్లో 2 గేదెలు పెంచుకున్నట్టుగా 50 నుండి 60 బాక్సులు పెంచుకుంటారు. 1000, 2000 బాక్సులు, 5000 బాక్సులు అని చాలామంది చెప్తారు. అట్లా చేయాల్సిన అవసరం లేదు. 50-60 బాక్సులతోనో, 20-30 బాక్సులతో మొదలుపెట్టి 50-60 బాక్సులతో ఒక 2 గేదెల నుండి వచ్చే ఆదాయాన్ని ఈజీగా ఒక బీకీపర్ పొందగలుగుతాడు.
1: ఈ బీ కీపింగ్స్లో ఈ తేనెటీగల్లో రకాలు ఏమైనా ఉంటాయండి? ఒకవేళ ఉంటే ఏ రకం మనం పెంచుకుంటే బాగుంటుంది?
2: తేనెటీగల్లో జనరల్గా 5 రకాలు ఉన్నాయండి. మొదటిది కొండ తేనెటీగలు అంటారు కదా, అవి అవి డోర్సెట్ అంటారు, వాటిని ఎపిస్ డోర్సెట్ అంటారు. ఎపిస్ సిరైనా ఇండికా అని ఒక రకం ఉన్నాయండి, అవి భారతదేశానికి చెందిన, ఏషియాకు చెందినవి. అవి లోకల్ తేనెటీగలు. మూడోది ఎపిస్ మెల్లిఫెరా, యూరోపియన్ తేనెటీగలు అంటారు. ఎపిస్ ట్రైగోన్ అని ఒకటి ఉంది, అది చాలా చిన్నది ఉంటుందండి, స్టింగ్లెస్ బీ. అది హాబీగా ఇంటి దగ్గర పెంచుకోవచ్చు, మిద్దె తోటల్లోని వాటిల్లోని పెంచుకోవడానికి బాగుంటుంది. మా ఇంటి దగ్గర కూడా ఒకటి పెట్టుకున్నాము. అది చిన్న చిన్న పార్ట్స్లో పెట్టి అందులో తేనె పెడుతుంది, కానీ చాలా తక్కువ వస్తుంది, చాలా ఔషధ విలువలు ఉన్న తేనె. డోర్సెట నుండి వచ్చేది కొండ తేనెటీగలు అనేవి చాలా ఎత్తైన ప్రదేశాల్లోనూ పెద్ద పెద్ద చెట్లపైన సింగిల్ తెరగా పెడతాయండి. వాటి నుండి తేనె తీయడం అనేది మామూలుగా జనరల్గా ఉండే రైతులకు సాధ్యం కాదు. బాగా ట్రైనింగ్ తీసుకుని దానిలో ఎప్పటి నుంచో వారసత్వంగా వాటిని తీసే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే తీయగలుగుతారు. సో రెండో రకం సెరీనా, వీటిని మన దేశంలో చాలా రోజుల నుండి పెంచుతున్నారు, వాటి నుండి కూడా చాలా మంచి తేనె వస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే అవి వాటికి ఎక్కువగా జబ్బులు వచ్చే అవకాశం, అలాగే ప్రెడేటర్స్ ఎక్కువ ఉంటే చనిపోయే అవకాశం, అట్లాగే వాటి జట్లు విడిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువ. ఫ్యామిలీ కొంచెం పెరగగానే జట్లను విడగొట్టి వేరువేరు జట్లుగా ఎగిరిపోతుంటాయి. సో వాటిని రైతులు పెంచేటప్పుడు జట్లు విడిపోవడం వల్ల వాళ్ళకి ఈగలు తగ్గిపోయి, పెట్టెలు తగ్గిపోయి నష్టాన్ని రావడం వల్ల వాటి నుండి కొత్తగా యూరోపియన్ తేనెటీగలని కృషి విజ్ఞాన కేంద్రం వారే తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేశారనుకుంటా. ఆంధ్రప్రదేశ్లో పరిచయం చేయడం వల్ల ఇది ఎక్కడికి దీనికి ప్రెడేటర్స్ వీటి మీద దాడి చేయడం తక్కువగా ఉండి, అట్లాగే డిసీజులు కూడా తక్కువగా ఉండడం వల్ల బీకీపర్స్ అందరూ ఇప్పుడు యూరోపియన్ తేనెటీగలని పెంచుతున్నారు. యూరోపియన్ తేనెటీగలైన అపిస్ మెల్లిఫెరా కానీ, సెరీనా ఇండికా కానీ, ఈ రెండిట్లో దేన్నైనా మనకున్న అనుకూలతను బట్టి పెంచవచ్చు. కొన్ని కొబ్బరి తోటలు ఉన్న ఏరియాల్లో ఎపిస్ సెరీనా కూడా చాలా బాగా పెంచేస్తుంది.
1: అయితే అండి, మీరు తేనెటీగల పెంపకంతో పాటు తేనె సేకరణ కూడా చేస్తున్నారు కదా, ఈ తేనె సేకరణ ఏ విధంగా చేస్తారు?
2: తేనెటీగలను పెంచిన తర్వాత తోటల్లో పెట్టి అన్సీజన్లో పెంచుకుంటాం. సీజన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చింతపల్లి, అరకు వ్యాలీ ఏరియాల్లో ఉన్న నైజర్ వలసలు అంటారు, అక్కడికి కానీ రాయలసీమలో సన్ఫ్లవర్ వేస్తారు అక్కడికి కానీ, అలాగే ఆదోన్ ఏరియాల్లో వామ్ వేస్తారు అక్కడ కానీ, సీజన్ల ప్రకారం అక్కడికి పట్టుకెళ్ళి ఆ బాక్సులను పెడతాం రైతులతో మాట్లాడి. రైతులకు కూడా చాలా అవగాహన వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా పెట్టుకోమని ఆహ్వానిస్తున్నారు. సో వాళ్ళ తోటల్లో పెట్టిన తర్వాత 15 రోజులకు వెళ్ళి చెక్ చేసుకుని వచ్చిన తేనంతా కలెక్ట్ చేసుకుని ఉంటాం. అట్లా ఒక్కొక్క సీజన్లో అంటే పూలు ఉన్నంతకాలం అక్కడ నుండి తేనె వస్తుంది. ఒకసారి పూలు అయిపోయిన తర్వాత అక్కడ నుండి బాక్సులను తీసి అన్ని రోజులు కష్టపడ్డాయి కాబట్టి బీస్లో కొంత డిక్లైన్ వస్తుంది. సో మళ్ళీ వాటిని కొంచెం షుగర్ ఫీడింగ్ ఇచ్చి పెంచుకొని గుడ్లు వేసిన తర్వాత వేరే సీజన్ తీసుకెళ్తాం. అట్లా అక్టోబర్ నుండి మొదలై ఏప్రిల్ వరకు సీజన్ ఉంటుంది. మేలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సీజన్ ఉన్న అవి పనిచేయలేవు. జూన్, జూలై, ఆగస్టు మనకి అన్సీజన్ ఉంటుంది. సెప్టెంబర్ నుండి ప్రతి బీకీపర్కి అతని ఫైనాన్షియల్ ఇయర్ కానీ సీజన్ మొదలవుతుంది.
1: అయితే తేనెటీగల్లో రకాలు ఉన్నట్టే తేనెలో కూడా ఏమన్నా రకాలు ఉన్నాయా? ఉంటే ఏ తేనె ఎక్కువ ఖరీదు పలుకుతుందంట?
2: జనరల్గా పంటల నుంచి తీసే పంటలను బట్టి తేనెలో రకాలు ఉంటాయి. కాశ్మీర్లోని వివిధ రకాలైన పూల నుండి వచ్చిన తేనె జనరల్గా ఎక్కువ రేటుకి మన దేశంలో అమ్ముతున్నారు. అట్లాగే బెంగాల్లోని సుందర్బన్ ఫారెస్ట్లో వచ్చిన తేనెని కూడా అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మాంగ్రూవ్స్ చాలా చోట్ల ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో, అక్కడ కూడా అటువంటి తేనెను తీయచ్చు. అలాగే వైల్డ్ ఫారెస్ట్లో పెట్టిన హనీని చాలామంది ఇంట్రెస్టింగ్గా కొంటున్నారు. వాము మీద పెట్టిన తేనె చాలా అద్భుతంగా వస్తుంది, దాంతో చాలా మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. నేను నా సొంత ఎక్స్పీరియన్స్లోనే వాము మీద పెట్టిన తేనెతో తేనె తీసుకుంటే నాకు కోళ్ళు అంటే చాలా తగ్గాయి. మనం పెట్టిన పంటల వెరైటీలు కాకుండా కొంతమంది ఇన్ఫ్యూజ్డ్ హనీస్ అని తయారు చేస్తున్నారు. జింజరు, ఉసిరి ఇట్లాంటివన్నీ ఇన్ఫ్యూజ్ చేసి హనీలో బెంగళూరు లాంటి చోట్ల అమ్ముతున్నారు. కానీ ఇన్ఫ్యూజ్డ్ హనీస్ కొనేటప్పుడు అది సరైన సంస్థ తయారు చేసిందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ సరైన పద్ధతిలో కనుక ఇన్ఫ్యూజ్ చేసి ఉండకపోతే ఆ హనీలోని ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది.
1: అయితే మీరు ఈ సేకరించిన తేనెని ఎలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు, మీకు ఇందులో ఏ విధంగా ఆదాయం వస్తుంది, ఆ వివరాలు చెప్పండి.
2: నేను 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉండడం వల్ల నాకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలోనే చాలా వరకు వెళ్ళిపోతుంది. అలాగే కొత్తగా మొదలుపెట్టిన ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, కొంతమంది జాబ్ చేసుకునే వాళ్ళు కానీ నా దగ్గర హోల్సేల్గా తీసుకుని వాళ్ళు రిటైల్గా వాళ్ళ బ్రాండ్ వేసుకుని అమ్ముకుంటున్నారు. ఓవరాల్గా చూస్తే 3 టన్నుల వరకు నేను తేనె అమ్ముతున్నాను. అలాగే 1500 నుండి 2000 కాలనీల వరకు బీ కాలనీస్ రైతులకు అమ్ముతుంటాను.
1: అయితే మీ నెక్స్ట్ తదుపరి లక్ష్యం ఏంటండి, నెక్స్ట్ స్టెప్ మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు తేనెటీగల పెంపకం చేస్తున్నారు, తేనె సేకరణ చేస్తారు, తేనెటీగల నుంచి పుప్పిడి కూడా వస్తుంది, దాంతో కూడా చేయొచ్చని, మార్కెట్ చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఆ వైపు ఏమైనా ఆలోచనలు ఉన్నాయి?
2: అవును, పొలిన్ కూడా తీసమ్ముతున్నారు. ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్ని కూడా నా స్నేహితులు చాలామంది తీసమ్మారు. నేను కూడా పొలిన్ ట్రాప్స్ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాము. ఒకసారి వర్షాలు పోయిన తర్వాత అక్టోబర్ నుంచి మేము కూడా పోలేని తీద్దామని అనుకుంటున్నాం.
1: అయితే రాజుగారు, చివరిగా ఒక ప్రశ్న అండి, కొత్తగా ఎవరైనా యూత్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎంటర్ప్రెన్యూర్స్కి ఎదగాలి, ముఖ్యంగా ఈ రంగంలో తేనెటీగల పెంపకంలో కానీ తేనె సేకరణలో కానీ రావాలనుకుంటుంటే వారికి మీరు ఎటువంటి సలహా ఇస్తారంటే, మీరు 5 సంవత్సరాల అనుభవం గడించారు కదా, వారికి ఎటువంటి జాగ్రత్తలు కానీ సలహాలు కానీ చెప్తారు?
2: కొత్తగా బీకేపీ వచ్చేవారు, ఇది పల్లెటూరులోని మనం డైరీ ఫామ్ పెట్టినట్టు చేసుకునే పరిశ్రమ. సో మీరు సిటీలోని జాబ్ చేస్తున్నప్పటికి కూడా వారానికి ఒకసారి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వచ్చి మీ బాక్సులు మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంటే మాత్రమే ఇందులో దిగండి. అలాగే మీరు దిగేటప్పుడు 10-15 బాక్సులతోనే స్టార్ట్ చేసి మీరు కొంత సెట్ అయిన తర్వాత, మీరు దీనికి అలవాటు పడిన తర్వాత మాత్రమే దీని ఈ పరిశ్రమలో ముందుకు కొనసాగండి. ఇందులో మీకు ఆదాయం మంచిగా రావాలంటే కావాల్సింది మార్కెట్. మార్కెట్ని క్రియేట్ చేసుకుంటూ మీ మెల్లమెల్లగా మీ బాక్సులను పెంచుకుంటూ వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పరిశ్రమను చేసుకోవచ్చు.
1: అయితే ధన్యవాదాలండి ఎంఎస్ రాజు గారు. ప్రభుత్వం యొక్క వివిధ సంస్థలలో శిక్షణ పొంది, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఉండి యొక్క శాస్త్రవేత్తల సలహాలతో మీరు తేనెటీగల పెంపకం అలాగే తేనె సేకరణ చేస్తూ ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఉపాధి పొందుతున్నారు. మరొకసారి ధన్యవాదాలండి.
2: థ్యాంక్ యూ అండి.
3: మీరింతవరకు తేనెటీగల పెంపకం అనే అంశంపై

0: స్వీకరణలో ఉపాధి పొందుతున్న ఎంఎస్ రాజుగారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి జానపద గీతం.
1: గంగమ్మ తల్లికి చెంగల్వ పూదండ గానం శ్రీ ఊలేటి బృందం.

ఇల్లు చేతండి పోతను కాలు

జానపద గీతం విన్నారు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: వ్యవసాయ సూచనలు.
1: వరిలో తొలిదశలో చేపట్టవలసినటువంటి సమగ్ర యాజమాన్య చర్యలేంటో తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సుమారు 57.44 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి వివిధ పంటల్లో వరి ప్రధాన ఆహార పంట. వ్యవసాయ రంగంలో రెండంకెల వృద్ధిలో కీలక భూమిని పోషించుతున్నటువంటి వరి పంట అధిక ఆదాయాన్ని సాధిస్తూ రాష్ట్రంలో 1% గ్రామీణ ప్రజలకు జీవనోపాధిని అందిస్తోంది. కాబట్టి రాబో రోజుల్లో తక్కువ విస్తీర్ణం, నీరు, పెట్టుబడులతో ఎక్కువ దిగుబడి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇటీవల కాలంలో వస్తున్న వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, ఆలస్యంగా కురిసే వర్షాలు, చీడపీడలు, రాను కూలీల సమస్య వరిలో దిగుబడుల మీద, ఉత్పత్తి మీద, ఇతర అంశాలైన నేల, నీరు, విత్తనాలతో పాటుగా ప్రభావం చూపుతున్నాయి. ఈ లక్ష్య సాధన కోసం వరి సాగులో నాణ్యమైన విత్తన ఎంపిక నుండి పంట ఇంటికి చేరే వరకు సరైన యాజమాన్య మెళకువలు పాటించినట్లయితే సాగు ఖర్చు తగ్గించి మంచి దిగుబడులు సాధించడం ద్వారా నికర ఆదాయాన్ని పెంచుకోవచ్చు. వరిలో తొలిదశలో చేపట్టవలసినటువంటి చర్యలు కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా సాగుకు ఎంచుకోవాల్సినటువంటి రకాలు. ప్రస్తుతం సాగు చేస్తున్నటువంటి ఎక్కువ దిగుబడినిచ్చినటువంటి రకాలు సంకరజాతి వరి రకాలు. వాటి కాలానుసారం భూసార వనరుల శక్తి కాలపరిమితి అనుసరించి దిగుబడి ఉంటుంది. రైతులు వారి భూమి పరిస్థితికి, నీటి లభ్యత, స్థానిక మార్కెట్ ఆధారంగా ఎక్కువ దిగుబడినిచ్చే నాణ్యమైనటువంటి విత్తనాన్ని సేకరించుకోవాలి. సార్వాలో సాగు చేసే రకాలు కాండం దృఢంగా ఉండి చేరు మీద పడిపోకుండా దోమను, ఆకు ఎండు తెగుళ్లను తట్టుకోగలిగినవి ఉండాలి. అంతేకాకుండా మంచి గింజ నాణ్యత కలిగి ఎక్కువ దిగుబడినిచ్చే రకాలై ఉండాలి. పచ్చి బియ్యానికి అనువుగా ఉండి నాణ్యత ఉన్న బియ్యం అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి రకాల సాగు రైతుకు ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుంది. సార్వాలో తినడానికి అనువైనటువంటి మిక్కిలి సన్నగింజ రకాలు అంటే 1000 గింజల బరువు, 15 గ్రాముల కన్నా తక్కువగా ఉన్న రకాలు. మధ్యస్థ సన్నగింజ రకాలు 1000 గింజల బరువు, 18 నుంచి 20 గ్రాములు ఉన్న రకాలు సాగు చేసుకోవటం మంచిది. మన రాష్ట్రంలో సుమారు 9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మిక్కిలి సన్నగింజ రకాలు అంటే మధ్యకాలిక రకాలైనటువంటి MTU 1224, MCM 103, మెరక భూముల్లో తక్కువ నత్రజనితో పండించే MTU 1190, MTU 1271, దీర్ఘకాలిక రకాలైనటువంటి BPT 5204, MTU 1262, BPT 2270, BPT 2595, BPT 2782, ఇంకా BPT 2846 రాయలసీమ ప్రాంతాల్లో కృష్ణా మండలం, ఇంకా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో సాగు చేస్తున్నారు. అలాగే ధాన్యం ఎక్కువ ఉత్పత్తి చేసే గోదావరి మండలం, ఉత్తర కోస్తా మండలంలో సన్నగింజ సాగు అవుతుంది. సార్వాలో ఈ మండలాల్లో మెరక భూముల్లో సన్నగింజ రకాల సాగు పెంచుకుంటూ నీళ్లు నిలబడే పల్లపు ప్రాంతాల్లో తిండి కనువైనటువంటి మధ్యస్థ గింజలు, నాణ్యత కలిగినటువంటి రకాలు సాగు చేసుకోవటం వల్ల మన రాష్ట్ర అవసరాలకు సరిపడా బియ్యం ఉత్పత్తి చేసుకోవచ్చు. సార్వాలో సాగుకి అనువైనటువంటి వరి రకాల విత్తనాలను ధృవీకరించిన సంస్థలు లేదా నమ్మకమైనటువంటి రైతుల నుండి మాత్రమే సేకరించుకోవాలి. నాటు పద్ధతికి ఎకరానికి 20 నుండి 25 కిలోల విత్తనం అవసరమవుతుంది. పొడి విత్తనం వెదజల్లడానికైతే 25 నుండి 30 కిలోలు. యాంత్రిక సాగు వరి విధానం, గొర్రుతో విత్తటం, బెంగాల్ నాటు తడి విత్తనం వెదజల్లడానికి 12 నుంచి 15 కిలోల విత్తనం అవసరమవుతుంది. డ్రమ్ సీడర్తో అయితే 10 నుండి 12 కిలోల విత్తనం, శ్రీ పద్ధతిలో అయితే 2 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తన శుద్ధి కోసం కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్ డీజం 50% మందును కలిపి 24 గంటల తర్వాత నారుమళ్ళ చల్లుకోవాలి. దంప నారుమళ్ళకైతే లీటర్ నీటికి 1 గ్రాము కార్బన్ డీజం 50% మందును కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండికట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారుమళ్ళలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటర్ మందు నీరైతే సరిపోతుంది. కార్బన్ డీజం 20%, ఇంకా మాంకోజబ్ 50% మిశ్రమ శిలీంధ్ర నాశనిని వాడితే 2 గ్రాములు కిలో విత్తనానికి లీటర్ నీటికి చొప్పున కలిపి వాడుకోవాలి. ఇక ఆరోగ్యవంతమైనటువంటి నారు పెంచుకోవటానికి రైతులకు సూచనలు ఏంటంటే, సాధారణంగా సార్వాలో 15 నుండి 15 జూలై వరకు నారుమళ్ళు వేసుకోవాలి. నారుమణిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా దమ్ము చేసి, చదును చేసి నీరు బయటకు పోవటానికి వీలుగా కాలువల్ని ఏర్పాటు చేసుకోవాలి. 5 సెంట్ల నారుమడికి దమ్ములో 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్,

0: మరుబడి చల్లిన వారం నుండి 10 రోజులకు 2 కిలోల యూరియా, 2 కిలోల మిరట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. శిలీంద్ర నాశనంతో శుద్ధి చేసి మొలకట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. నారు ఒక ఆకు పూర్తిగా పురి విచ్చుకునే వరకు 6 తడిగా నీరు ఇచ్చి తర్వాత పలచగా నీరు నిల్వ కట్టాలి. జింక్ లోపాన్ని ఏమన్నా గమనిస్తే వెంటనే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. విత్తిన 10 రోజులకు కార్బోపురాన్ 3G గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేసుకోవాలి, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదంటే క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తిన 10 రోజులకు 17 రోజులప్పుడు పిచికారీ చేసుకోవాలి, లేదా నారు తీయటానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోపురాన్ గుళికలు ఇసుకలో కలిపి పలసగా నీరు ఉంచేసుకోవాలి. మండి కట్టిన తర్వాత ముక్కు పగిలిన విత్తనాలను నారుమడిలో సమానంగా పల్చటి నీరు పొర ఉంచి విత్తుకోవాలి. మరుసటి రోజు నారుమడిలో నీటిని మొత్తం తీసేసుకోవాలి. నారుమడిలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు కనుక మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైనటువంటి నారు పెరుగుదలకు నారుమడిని బాగా దున్ని 2-3 సార్లు దమ్ము చేసి చదును చేసి నీరు పెట్టుకోవటానికి తీయటానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసి ఎత్తైన నారుమడిని తయారు చేసుకోవాలి. 1 ఎకరం సరిపడా నారు పెంచడానికి 2 గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని, అంటే 1 కిలో విత్తే ముందు చల్లేందుకు, మరొక కిలో 12 నుంచి 14 రోజులప్పుడు వేసుకోవటానికి అవసరమవుతుంది. ఇంకా 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం చేరువులను దుక్కిలో వేసుకోవాలి. నారుమడిలో జింక్ లోపాన్ని కనుక గమనిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. తుప్పు రంగు మచ్చలు లేదా ఇటుక రంగు మచ్చలు కనుక కనిపిస్తే జింక్ లోపంగా గుర్తించుకోవాలి. అంతేకాకుండా లేత చిగురాకు తెల్లగా మారి ఆకులు నిర్జీవమైతే ఇనుపధాతు లోపంగా గుర్తించి సవణ కోసం లీటర్ నీటికి 20 గ్రాముల అన్నబేదని 2 గ్రాముల నిమ్మ ఉప్పుతో కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. నారుమడిలో కలుపు నివారణ కోసం 7 నుంచి 8 రోజుల్లోపు ప్రిట్లాక్లోర్ 50% ద్రావణం లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు లేదంటే ఫైర్జో సల్ఫురాన్ ఇథైల్ లీటర్ నీటికి 0.4 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. నారు ఎదిగే దశలో ఇంకా కలుపు ఉన్నట్లయితే 15వ రోజున సైలోపా బ్యూటైల్ 10% ద్రావణం 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా మిస్ పైర్బ్యాక్ సోడియం 10% ద్రావణం లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్ల చొప్పున ఎకరా నారుమడికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఇక నాట్లు వేసుకోవడానికి పొలాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయటం ప్రారంభించి 2-3 దఫాలుగా మురగదమ్ము చేసుకోవాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో కానీ అడ్డతో కానీ చదును చేసుకోవాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి 2 రోజుల ముందుగానే దమ్ము పూర్తి చేసి ఆ తర్వాతనే నాట్లు వేస్తే మంచిది. నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చగా ఉంటేనే మూన తొందరగా తిరుగుతుంది. 4 నుండి 6 ఆకులు ఉన్నటువంటి నారును ఉపయోగించుకోవాలి. ముదురు ఆకును నాటితే దిగుబడి తగ్గుతుంది. నాటు పైపై నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశం ఉంటుంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి చదరపు మీటర్కు 33 కుదుళ్ళు ఉండేలా చూసుకొని విత్తుకోవాలి. బాగా మెత్తగా లేదా బరువైన నేలల్లో దమ్ము చేసిన 2 నుంచి 10 రోజుల్లోపు నాట్లు వేయటం మంచిది. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల బాటలు తీయటం వల్ల పైరుకు గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేసుకోవచ్చు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వేయటానికి ఇంకా పైరు పరిస్థితిని గమనించుకోవటానికి ఈ బాటలు బాగా ఉపయోగపడతాయి. వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ల సంఖ్యను నిర్ధారించుకోవాలి. దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు నాటినప్పుడు 1 చదరపు మీటర్కు 33 కుదుళ్ళు ఉండాలి. భూసారం ఎక్కువ ఉన్నటువంటి పొలాల్లో తక్కువ కుదుళ్ళు, భూసారం తక్కువగా ఉన్నటువంటి పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేట్టు నాటుకోవాలి. వరి నాటాల్సిన ప్రధాన పొలంలో వేసుకోవాల్సిన ఎరువులను కనుక మనం చూసుకున్నట్లయితే నాట్లు వేయడానికి 15 రోజుల ముందు నుండే పొలాన్ని దమ్ము చేయడం ప్రారంభించి లేత ఆకుపచ్చ నారు నాటుకుంటే మంచిది. భూసారాన్ని బట్టి రసాయన ఎరువుల మోతాదు నిర్ణయించి నత్రజని, భాస్వరం, పొటాష్, జింకుని చేరువులను సమతుల్యంగా వాడుకోవాలి. గోదావరి డెల్టా మండలాలకి నత్రజని 36 కిలోలు, భాస్వరం, పొటాషం 24 కిలోల చొప్పున వేసుకోవాలి. కృష్ణా డెల్టా ఇంకా తేలిక భూములకైతే నత్రజని 32 నుంచి 36 కిలోలు, భాస్వరం 24 కిలోలు, పొటాష్ 16 నుండి 24 కిలోల చొప్పున వేసుకోవాలి. ఈ సిఫార్సు చేసిన పోషకాల మోతాదు, రకాల కాలపరిమితి, నేల స్వభావం, భూసారం, ఋతువు, మొక్కల సాంద్రత ఇంకా యాజమాన్య పద్ధతులను బట్టి మారుతూ ఉంటుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2లో ఈ పూట ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు.

7:05 తెలుగులో వార్తా ప్రసారం. 7:15 సినీ గీతాలు వింటారు. 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు ఆంగ్లంలో. అనంతరం సినీ గీతాలు వినవచ్చు. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. ఇక రాత్రి 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ మామిడిశెట్టి శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు వింటారు. 8:15 సినీ గీతాలుంటాయి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం. 8:40 దేశభక్తి గీతం వినవచ్చు. 8:45 నుండి ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. రాత్రి 11:13 నుంచి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే వింటారు. ఇవి ఈ పూట ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీడ్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: मैं जब साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का कोई पीएम यहां पहुंचा था. तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है.
0: ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు.
1: 21వీ సదీ కా భారత్ ఆజ్ వికసిత్ హోనే కే లక్ష్య పర్ కామ్ కర్ రహా హై. యే వో భారత్ హై జో కహతా హై గ్రో మోర్ అచీవ్ మోర్. హమ్ 140 కరోడ్ ఆస్పిరేషన్ సే భరే రాష్ట్ర హై. హమ్ అధీర్ హై, బేసబ్ర హై. హమ్ దునియా కీ సబ్సే తేజీ సే బఢ్తీ ఇకానమీ హై. లేకిన్ హమ్ జల్ద్ సే జల్ద్ దునియా కీ టాప్ 3 ఇకానమీ బన్నా చాహతే హై.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందేభారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయి ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా. లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కీ తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
0: 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ సిద్ధమవుతున్న తరుణంలో క్రీడారంగంలో పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనిస్ మాట్లాడుతూ ఈ సదస్సులోని అద్భుతమైన ఉత్సాహం ఇరుదేశాల భాగస్వామ్య బలానికి నిదర్శనమని, భారతీయ సమాజం రెండు దేశాల బంధాన్ని కలిపే ఒక సజీవ వారధి అని కొనియాడారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు

0: కీలక రంగాల్లో నిరంతరం బలపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో కూడిన సరిహద్దు ప్రాంతాల ఎస్పీలతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయడం, చొరబాట్లు, అక్రమ వలసలు అరికట్టడంతో పాటు డ్రోన్ల ముప్పు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు బీబీనగర్ ఎయిమ్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణం పనులను పరిశీలించారు. 1,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం కొనసాగుతున్న ఎయిమ్స్లో 87% పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 1,800 మంది ఓపీ రోగులకు సేవలందుతున్నాయని, టెలిమెడిసిన్ పరిశోధన, వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 2014 తర్వాత దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్లకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.
1: All India Sub Medical Sciences BV Nagar ne lagbhag 64 crores ki grants research ke liye yahan sanction hue hain aur 129 projects kaam chal raha hai 1156 publications. This is now a full fledged patient care center at the same time research center that we have to understand.
0: Gachibowli Sports District Young India Physical Education and Sports University ni తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అధికారిక లోగో, వెబ్సైట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ స్పోర్ట్స్ డిస్టిక్ట్ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి కిషోర్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 14వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భారత్, రష్యాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చాయి. సరిహద్దు ఉగ్రవాదంతో పాటు ఐక్యరాజ్య సమితి 1267 ఆంక్షల కమిటీ జాబితాలోని ఉగ్రవాద సంస్థలు, వారి అనుబంధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు 0-2 వెనుకబడి ఉండడంతో సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. 3వ మ్యాచ్లో భారత్ 125 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్, ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య

5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, రౌడీ అల్లుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట ఇది. భువనచంద్ర గీతానికి సంగీతం బప్పి లహరి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట సీతారత్నం గారి అబ్బాయి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. రాజ్కోటి సంగీత సారథ్యంలో రచన భువనచంద్ర.

0: వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం
1: 18 అధ్యాయాలు,
0: 700 శ్లోకాలు,
1: 700 రోజులు.
0: ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
1: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్,
2: నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి,
1: వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
3: సమయం 7:30 వస్తుంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు.
4: World Football Update from the BBC.
5: Hello, I'm Mike Perkins at the BBC Sports Centre with the latest World Cup news. FIFA's chief refereeing officer, Pierluigi Collina, says nobody can question the integrity of World Cup match officials. On Wednesday, the Egyptian Football Association asked FIFA to remove the officials involved in their 3-2 defeat to Argentina from future matches at the tournament. They claimed there had been double standards of officiating

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 2.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఆదిత్య 369. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జిక్కి ఎస్పీ శైలజ ఆలపించారు. వీటూరి గీతం ఇది, సంగీతం ఇళయరాజా.

శ్రోతల సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించారు. సిరివెన్నెల గీతానికి సంగీతం ఇళయరాజా, చిత్రం ఏప్రిల్ 1 విడుదల.

నిస్సారం అయిపోయింది. తర్వాత దీంట్లో చౌడు శాతం కూడా క్రమేపీ పెరుగుతూ ఉంది. ఎందుకంటే కార్బన్ పదార్థం కలవట్లేదు దాంట్లో. కాబట్టి కార్బన్ పదార్థం కలవపోతే ఇక్కడ కెమికల్ వేసుకుంటా పోతే మనకి ఈ చౌడు శాతం అనేది పెరిగిపోతూ ఉంటుంది. రాను రాను మనకి పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఒకప్పుడు పెట్టుబడి కొద్దిగా ఉండి దిగుబడి బాగుండేది, ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి తగ్గుతూ ఉంది. కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతలు ముత్తాతలు చేసిన వ్యవసాయం ఇదే, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే దాంట్లో కొన్ని సవరణలు చేసి మనం ఏమేమేయాలి, పురుగు వస్తే ఏమేయాలి, బలానికి ఏమేయాలి, హార్మోన్స్ లాగా ఉపయోగపడే అవి మొక్క నుంచి తీసిన ద్రావణాలే, ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడాలి, ఎట్లా వాడితే బాగుంటుంది అనేది రైతుల నుంచి కొంత సేకరించడం జరిగింది. సైంటిస్టులు కూడా దీని మీద ప్రయోగాలు చేశారు, చేస్తున్నారు. ఇంకా సైంటిస్టులు కూడా దాదాపుగా ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ తగ్గించమనే చెప్తున్నారు. ఫస్ట్ మనం బస్తాలు కొన్ని తగ్గించేయమని చెప్పారు, ఇప్పుడు పూర్తిగా తగ్గించినా కూడా నష్టం రాదనేది చాలా మంది రైతులు చెప్తున్నారు. ఫస్ట్లో అయితే రసాయనిక ఎరువులు వాడటం క్షణంగా తగ్గిస్తే నష్టం వస్తుందని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల ఘనజీవామృతం, ద్రవజీవామృతం, తర్వాత బీజామృతం, దశపర్ణ కషాయం అని ప్రతిదానికి దీంట్లో మనకి ఉంది, సొల్యూషన్ ఉంది. మీకు బలం కావాలంటే బలానికి ఉన్నాయి, పురుగులు కావాలంటే పురుగులకి తగ్గట్టు కషాయాలు ఉన్నాయి, అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. కాకపోతే రైతులు తయారు చేసుకొని చేసుకోవడానికి

0: కొంచెం ఓపిక ఉండాలి అంతే. దీంట్లో పెట్టుబడి తక్కువ కానీ కొంచెం రైతులు కష్టపడాల్సి ఉంది. కష్టపడితే తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాతావరణానికి మంచిది, ఆరోగ్యకరమైన పంట పండుద్ది, మనకి నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. దానికి మంచి రేటు పెట్టి కొనేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, మనకి కస్టమర్స్ రెడీగా ఉన్నారు. చాలా మంది రైతులు అడుగుతున్నారు, ఈ రసాయనిక ఎరువు లేకుండా పండించిన ఉంటే మేము ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటామని అడుగుతున్నారు. మార్కెట్ ఉంది, దానికి మార్కెట్ క్రియేట్ అయింది కాబట్టి దాన్ని మనం రైతు సోదరులు తప్పనిసరిగా ఉపయోగించుకొని, వాళ్ళకు కూడా అవసరమే, వాళ్ళు కూడా రైతు సోదరులు, వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పిల్లలకు కానీ మంచి ఉత్పత్తులు, మనకి కెమికల్ లేని ఆహారం పెడితే మంచిదే కాబట్టి వాళ్ళు తినటమే కాకుండా అందరికి అందించినట్టయితే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా మన ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్తున్నారు. రైతు సోదరులు చాలా మంది మారారు, ఇంకా మారాల్సిన వాళ్ళు కూడా దయచేసి మారినట్టయితే మనకి అందరికి కూడా ఆరోగ్యకరమైన పంట తినే అవకాశం వస్తుంది. మనకి మన జిల్లాలో కూడా దాదాపుగా ఇప్పుడు మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. 21 మండలాల్లో కూడా మనకి అన్ని చోట్ల మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 33 సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ జీవ సంబంధమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఒక సెంటర్ పెట్టడం జరిగింది. రైతులు ఎంప్లాయీస్ కాదు, రైతుల నుంచి వచ్చిన వాళ్ళ చేత పెట్టించాము, ఇంట్రెస్ట్ ఉన్నల చేత. తర్వాత ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ పెట్టి ఉత్పత్తి చేసి, ఎందుకంటే ప్రతి రైతు చేసుకోలేకపోతున్నారు. కొంతమంది మనం ఇవన్నీ చెప్పేటప్పుడు మేము చేస్తాం సార్ బాగానే ఉంది కానీ మేము చేసుకోవడానికి కుదరట్లేదు, మాకు మనుషులు లేరు ఇంట్లో అని చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బయో ఏజెంట్స్, ఆ రిసోర్స్ సెంటర్స్ అని కొన్ని ఉన్నాయి, బీఆర్సీలు అంటున్నాం, వీటిల్లో మనం తయారు చేసి ఇస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఏమి లాభాలు ఆశించకుండా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ఇస్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మంచి ఫలితం దక్కుద్ది. వర్షాలు పడితే మామూలుగా మనం విత్తనం వేస్తాం. మన సహజ వ్యవసాయంలో వర్షాలు పడకముందే మనం ఏం చేస్తామంటే పిఎండిఎస్ అని ఉంది మనకి, అంటే నవధాన్యాలు అంటాం మనం. నవధాన్యాలు అంటే 9 ఉంటాయి కానీ మన పిఎండిఎస్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో మనం ఏం చేస్తామంటే మన సీజన్కి ముందే ఒక 15 నుంచి 30 రకాల విత్తనాలు, మనకు తెలిసిన విత్తనాలు అన్ని, కూరగాయల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, తర్వాత మన ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అన్ని కలిపి ఒక 30 రకాల విత్తనాలు. ఇప్పుడు చాలామంది 15 రకాలు వేస్తున్నారు ఇక్కడ. ఈ 15 రకాలు కలగలిపి మొత్తం దాన్ని గుళికలుగా తయారు చేసి వర్షం పడితే మామూలుగా వేసేయచ్చు. వర్షం పడకపోతే మనం ఏం చేయాలంటే ఆ గుళికలను, విత్తన గుళికలను తయారు చేసి దాంట్లో ఏం లేదండి, బీజామృతంతో కొంచెం తడిపి తర్వాత బంకమట్టి లేయర్ వేసి ఒకటి, తర్వాత ఘనజీవామృతాన్ని బాగా పొడి చేసి జల్లిచ్చి దాన్ని ఒక లేయర్ వేసి చివరిలో బూడిద ఒక లేయర్ వేస్తాం మనం. సరిపోయినన్ని మనం నీళ్లు అప్పుడప్పుడు చిలకరించుకుంటా మనం గుళిక తయారు చేసినట్టయితే విత్తనం ఒక 5 రెట్లు పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి వర్షం ఎప్పుడు పడితే అప్పుడు మొలకెత్తుంది, వర్షం పడే వరకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. గింజ ఎండిపోకుండా, ఎండి దాంట్లో తేమ పోకుండా, తేమ పోతే మనకి జీవం లేదు, జర్మినేషన్ రాదు. తేమ పోకుండా తర్వాత దాంట్లో ఒకవేళ మొలక వచ్చినా కూడా బలం కోసం మనం ఘనజీవామృతం ఇస్తున్నాం. తర్వాత బూడిద ఎందుకు వేస్తున్నాం అంటే చివరిలో ఎక్కువ తేమ ఉంటే పీల్చుకుంటుంది, మరి ఎక్కువ తేమ ఉంటే మొలక వచ్చేస్తుంది మీకు తెలిసిందే. కాబట్టి ఎక్కువ తేమ లేకుండా పీల్చుకోవడానికి ఒకటి, వేరే పక్షులు ఇట్లాంటివి ముట్టుకోకుండా. మనం బూడిద వేయటం వల్ల ఏంటంటే పొలాలు వేసినప్పుడు పక్షులు తింటాయి, అడవి పందులు తింటాయి, రకరకాలు విత్తనం రాగానే తినేస్తుంటాయి. కాబట్టి ఇట్లా గుళిక చేసి వేయటం వల్ల అది విత్తనం అనుకోదు అనమాట, ఏది కూడా పక్షులు కానీ అడవి పందులు కానీ వాటిని ముట్టుకోవు కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మనం వర్షం కోసం చూడకుండా వేసేస్తే తర్వాత మనకి ఎప్పుడైతే వర్షం పడితే అప్పుడు ఇది మొలక వస్తుంది, కొంత పెరుగుదల వస్తుంది. ఇంతకుముందు మనం కలిగి దున్నమని చెప్పేవాళ్ళం దాన్ని, ఇప్పుడు కలిగి దున్నకుండా దాన్ని పశువుల మేతగా వాడుకోమని చెప్తున్నాము ఎక్కువ. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్లినో సంవత్సరం అంటున్నారు, కరువు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన పశువులకి మేత కూడా కావాలి కాబట్టి. కొన్ని జిల్లాల్లో మనం చూసాం మేము, ఒక 4 అడుగుల దాకా పెరిగింది, బాగా పెరిగింది వర్షాలు పడి బాగా. దాన్ని అతను కొన్నది 1000 రూపాయలు పెట్టి కొని ఆ దున్నటానికి 1000 రూపాయలు ఖర్చు అయింది, 2000 3000 అయింది మొత్తం మీద. 35000కి ఒక డైరీ, చిన్న రైతు డైరీ పెడితే వాళ్ళకి అమ్మారు. ఆ విధంగా రైతులు దీని నుంచి కూడా అదనపు ఆదాయం తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కట్ చేసిన తర్వాత భూమిని ఎక్కువగా పాడు చేయకుండా మనం, అంటే దున్నకుండా, ఎక్కువ దున్నటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భూమి డిస్టర్బ్ అయితే ఈ జీవులన్నీ చచ్చిపోతున్న ఉద్దేశంతో మనం కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు తీసి విత్తనాలు వేస్తే మనం ప్రధాన పంటది అది కూడా మనకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి పిఎండిఎస్ వేయటం వల్ల కలుపు మొక్కలు విడిగా రావు, మళ్ళీ భూమి అంతా కప్పబడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే టెంపరేచర్ తగ్గుతూ ఉంది మనకు, భూమి టెంపరేచర్ చూసినట్టయితే ఈ పిఎండిఎస్ బాగా పెరిగిన దగ్గర, అంటే మనకు పచ్చగా పొలం అంతా కప్పబడిన దగ్గరేమో 35 డిగ్రీలు ఉంటే, మిగిలిన చోట్ల ఖాళీగా ఉండి భూమి అసలు ఏ గడ్డి గాదం లేకుండా ఉన్నది, అక్కడ చూసినట్టయితే దాదాపు 50 నుంచి 60 డిగ్రీలు కనిపిస్తూ ఉంది వాతావరణ టెంపరేచర్ వేరు, భూమి టెంపరేచర్. నేను చెప్పేది భూమి టెంపరేచర్ పెరగడం వల్ల లోపల ఏ జీవి కూడా బతకలేదు. మనకు పిఎండి వేసేసి పొలం ఎప్పుడు కూడా కప్పి ఉన్నట్టయితే లోపల ఉండే సూక్ష్మజీవులు చచ్చిపోకుండా ఉంటాయి, లోపల కూడా మంచి హ్యూమస్ డెవలప్ అవుతూ ఉంటుంది, అంటే కార్బన్ శాతం పెరుగుతూ ఉంటుంది. దీని వేర్లు ప్రధాన పంట వేసిన తర్వాత దీని వేర్లు కూడా కుళ్ళి మనకి మంచి ఎరువుగా తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లో అనుకున్నాం మనం మనకి పశువుల సంఖ్య తగ్గిపోయింది, పశువుల ఎరువు తగ్గిపోయిందని. కాబట్టి ప్రత్యామ్నాయం పచ్చిరొట్ట ఎరువులు కానీ, తర్వాత పచ్చిరొట్ట పంటలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఉన్నాయి మనకి 30 రకాలలో పచ్చిరొట్ట పంటలు కూడా ఉన్నాయి. వాటితో పాటుగా ఇన్ని రకాలు కలిపేసుకోవటం వల్ల ఏంటంటే ఒక్కొక్క పంట వేరు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అందుకని మనకి దాంట్లో నుంచి ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల రసాలు కూడా భూమిలో కలుస్తాయి. వేరుల్లో నుంచి మనకు కొన్ని రకాల రసాలు కూడా కలవటం వల్ల భూమి సారవంతం అయిపోయి మంచిగా అన్ని రకాల పోషకాలు, మనకు మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు కూడా వీరు అందిస్తుంది. అందుకే ఈ పద్ధతులు పాటించటం వల్ల మనకి ఎరువు తగ్గించినా కూడా దిగుబడులు తగ్గటం లేదు.
1: రసాయన ఎరువులు వాడకుండా ఉండాలి అంటే అటువంటి రైతులకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్?
0: రైతు సోదరులంతా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేసినట్టయితే మన స్టాఫ్ అందరూ వచ్చి కూడా మీకు సహకారం ఇస్తారు, ఎట్లా చేయాలో చెప్తారు, అన్ని నేర్పిస్తారు. మీకు కషాయాలు చేయటం ముందు కావాలంటే మన బీఆర్సీ సెంటర్స్ ద్వారా తయారు చేసి ఇస్తారు, మీరు కూడా సొంతగా తయారు చేసుకోవచ్చు. క్రమేపీ కొద్దిగా ఆవుల సంఖ్య కూడా పెంచుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఆవు మూత్రము ఆవు పేడలో సూక్ష్మజీవులు ఎక్కువగా విపరీతంగా ఉంటాయి. మామూలు గేదె దాంట్లో కూడా ఉంటుంది కానీ తక్కువ ఉంటాయి, ఆవు మూత్రం ఆవు పేడలో చాలా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది చాలా శ్రేష్టమైంది, మన భూమి అంతా కూడా మంచిగా డెవలప్ అయింది, ఆరోగ్యంగా ఉంటుంది. ముందుగా నేల ఆరోగ్యంగా ఉంటేనే మనకు పంట సరిగా పండుద్ది. ముందు తప్పనిసరిగా మనకు ప్రత్యామ్నాయం ఉండాల్సిందే. ఇప్పుడు యూరియా మనకి తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి ఎక్కువ వేస్తున్నారు మనం, దానివల్ల నత్రజని ఎక్కువ అవుతా ఉంది. నత్రజని భాస్వరం పొటాషు ఒక పాలల్లో వేసుకుంటేనే అది బాగుంటుంది. మనకి అన్నం కూర ఉప్పు ఎట్లా వేస్తామో అట్లా ఒక పాలల్లో వేసుకుంటేనే మనకి రుచి వచ్చినట్టు అది భూమి కూడా మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా మనం తక్కువ రేట్ వస్తుందని ఒక మందుని ఎక్కువగా ఒక మందుని తక్కువగా వేస్తే నత్రజని శాతం ఎక్కువైపోయి సాకి ఉత్పత్తి ఎక్కువగా జరిగి దాని ద్వారా మళ్ళీ పురుగులు తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి, మళ్ళీ దానికి పురుగు మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
1: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి చక్కటి సమాచారాన్ని అన్నదాతలకు అందించారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కోపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కోపురం కేంద్రం సమర్పణ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ మామిడిశెట్టి శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు వింటారు.

జీవితానికి అర్థం పరమార్థం ఉంటుందని వివరిస్తూ రాసిన ఈ కవితా శీర్షిక మనిషితనమై మొలకెత్తి కొన్ని అధరాలు మాటల మంటలు రాజేసి

0: ప్రణం నిప్పు రవ్వలై ఎగిసిపడుతున్నప్పుడు నువ్వు శాంతికపూతమై ఎగరాలి. సంధి సుగంధమై స్పృశించాలి. కొన్ని హృదయాలు శోకసంద్రంలో మునిగిపోయి మృత్యువు ముంగిట దీనంగా మోకరిళ్ళినప్పుడు నువ్వు ఓదార్పు వాక్యమై వెన్నుతట్టాలి. ఆశల సంజీవినై ఆయువుపోయాలి. కొన్ని దేహాలు గాయాల గేలానికి చిక్కి నెత్తురుముద్దలై విలవిల్లాడుతున్నప్పుడు నువ్వు సాయం సుడిగాలై చుట్టెయ్యాలి. రక్షణ కవచమై నిలబడాలి. కొన్ని ప్రాణాలు పస్తుల పొయ్యిమీద మాడిపోతూ ఆకలి కేకలతో అల్లాడిపోతున్నప్పుడు నువ్వు అన్నమ్ముద్దై ముద్దాడాలి. రేపటి పొద్దై ఎదురుపడాలి. మనిషంటే మర్రిచెట్టులా ఎదగడం కాదు, మల్లెతోటలా అల్లుకోవడం కదా. మనిషంటే మర్రిచెట్టులా ఎదగడం కాదు, మల్లెతోటలా అల్లుకోవడం కదా. కరెన్సీ కంపుకొడుతున్న కాంక్రీట్ గోడలకి మమతల పరిమళాల వర్ణాల్ని అద్దు. పాసాల తడియంటని తలపుల తలుపులకి అనుబంధాల తోరణాల్ని అందంగా అలంకరించు. మనసుకి మనసును అంటుకట్టి మనిషితనమై మొలకెత్తి స్వార్థం పురుగునాకేసిన సమాజ వనానికి చిరునవ్వుల వసంతాన్ని కానుకగా అందించు. కాలం ఒడిలో నువ్వు కన్నుమూసి కనుమరుగైపోయినా ఏదో ఒకరోజు నీ సమాధి కాళ్లముందు ఈ ప్రపంచం కన్నీటి కాలువై ప్రవహిస్తుంది. ఆరుగాలం స్వేదం చిందించి సేద్యం చేస్తున్నా, అప్పుల బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కర్షకుల దయనీయమైన బ్రతుకు చిత్రాన్ని వర్ణిస్తూ రాసిన ఈ కవితా శీర్షిక వెలసిన బ్రతుకు చిత్రం. దివారాత్రుల కాలదండెంమీద బ్రతుకు వస్త్రాన్ని ఆరేసుకున్న ఆశావాది అతడు. చూపుల దీపాల్ని నింగివంక సారించి చినుకుల పాపల్ని పొలంపొత్తిళ్లలో జోకొట్టి మట్టికి మమతల పరిమళాలు అద్దుతాడు. సుషుప్తావస్థ విత్తు అంతరంగపొరల్ని చీల్చుకుని మొలకెత్తిన పచ్చదనం చిగురులలో చైతన్యగీతమై నత్తిస్తాడు. కొండగాలికి పసిపాపల్లా తలలూపుతున్న మొక్కల రెక్కల్ని పట్టుకుని లాలించి ఆడించే అమ్మతనం అతనికే సొంతం. నిండు చోళాల్లాంటి చేను పురుడుపోసుకుంటున్న తరుణాన ప్రసవ వేదన పడుతూ కునుకు కరువై సరిహద్దు జవాన్లా చేలగట్లపై గస్తీ తిరుగుతాడు. అప్సరసలా హొయలుపోతున్న పసిడరంగు పంటని ఇంటికి చేర్చే వరకు ఆశల పల్లకీలో అందంగా ఊరేగుతాడు. రేటు గిట్టుబాటు కాక పెట్టుబడులు రాక అప్పుల కుప్పలు కొప్పులులాగి భయపెట్టినప్పుడో, ప్రకృతి పగబట్టో చీడపట్టో పంట కళ్ళెదుటే కుళ్ళిపోతున్నప్పుడో గుండె చెరువై బ్రతుకు బరువై వేకువ వాకిట మృత్యునాదమై వినిపిస్తాడు. వెలసిన బ్రతుకు చిత్రమై కనిపిస్తాడు. రాజకీయ రాబంధుల రాక్షస క్రీడకు తాజా బంధువై మూలబిందువై వెలుగొందుతాడు. ఆర్థిక సంతృప్తి లేకపోయినా కేవలం ఆత్మసంతృప్తి కోసం కళాకారులు కళని ఎంతగా ప్రేమిస్తారో, ఎంత అంకితభావంతో కళని ప్రదర్శిస్తారో హృద్యంగా చిత్రించిన ఈ కవితా శీర్షిక కళాకారుడు. పురిటి నొప్పుల బిడ్డ పుడమివుడిని తాకినంత సుతారంగా వేదిక ఎదపై అడుగుపెడతాడతడు. పురిటి నొప్పుల బిడ్డ పుడమివుడిని తాకినంత సుతారంగా వేదిక ఎదపై అడుగుపెడతాడతడు. వేల చూపుల పరిష్వంగంలో పరిభ్రమిస్తూ ఇష్టదైవాన్ని స్మరించి సమస్త శక్తుల్ని కూడగట్టుకుని పంచ ప్రాణాల్లాంటి కళను పంచభూతాల సాక్షిగా పసిపాప నవ్వంత స్వచ్ఛంగా ప్రదర్శిస్తాడు. నవరసాల్ని నవనాడుల్లో నింపుకుని ఆహార్యం హావభావ అభినయ కౌశలంతో కళామతల్లిని పరిపూర్ణంగా అభిషేకిస్తాడు. కాలం స్తంభించినట్లు, కడలికెరటం ఎగిసినట్లు, తొలిపొద్దు పొడిచినట్లు, తొలకరిజల్లు కురిసినట్లు వీక్షకుల హృదయాలు తన్మయత్వం చెందుతాయి. మర్చిపోతున్న నైతిక విలువలు, చేజార్చుకుంటున్న అనుబంధాలు ప్రేక్షకుల ప్రేక్షణాల ముందు కదలాడి మస్తిష్కాల శిలలను మానవీయ శిల్పాలుగా మలుస్తాయి. లోకం చేతుల నుంచి చిల్లరగా తప్ప రూపాయలుగా రాలని ప్రశంసల్ని ఏరుకుంటూ చప్పట్ల దుప్పట్లను కప్పుకుని సమాజ అభివృద్ధి కోసం కళని అంకితం చేస్తాడు. నిద్రలో జనించిన కళని నిద్రపోతున్న జాతిని మేల్కొల్పే కళగా మలచడానికి ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడుపుతాడు కళాకారుడు. ఈ గాయాలకు ఏ పేరు పెడదాం? గుప్పెడు శూన్యాన్ని పోగేసి చిటికెడు రక్తమాంసాలు అద్ది పిడికెడు ప్రాణమున్న ముద్దగా మలిచావు. గుప్పెడు శూన్యాన్ని పోగేసి చిటికెడు రక్తమాంసాలు అద్ది పిడికెడు ప్రాణమున్న ముద్దగా మలిచావు. నీ కళ్లతో ప్రపంచాన్ని చూపించి, నీ కాళ్లతో నడకలు నేర్పించి, నీ పొత్తిళ్లను పట్టుపరుపుల మెత్తను చేశావు. నీ చిన్నారి కీర్తిని కీర్తి శిఖరాలపై నిలబెట్టాలని ఎన్ని నిద్రలేని రాత్రిళ్లు గడిపావో, ఎన్ని కడగండ్ల బండలు మోసావో, ఎన్ని కన్నీళ్ల సంద్రాల్ని ఈదావో, ఆకలిగున్న ఏ గ్రద్ద నీడా నీ కోడిపిల్లపై పడకూడదని తల్లికోడిలా ఎంతగా తల్లడిల్లావో, కాని నీ ప్రేగుబంధమే నీ ప్రేమగంధాన్ని తుడిచేస్తుందని ఆలోచించగలిగావా? నీ ప్రాణవృక్షం నుంచి పెరిగిన కొమ్మే నిన్ను ప్రాణంలేని బొమ్మను చేస్తుందని ఊహించగలిగావా? కామం కంపుకొడుతున్న ఆ కుర్రదేహానికి నీ నిర్జీవ కాయం కంపు కనువిప్పు కలిగించలేకపోయింది. పాడుబడ్డ బావిలాంటి ఆ బాటతప్పిన బంధానికి నీ మాటల మాధుర్యం మమతల మార్గాన్ని చూపించలేకపోయింది. వృద్ధాశ్రమాలు, ఫుట్పాతులు, శ్మశానాల్లో తల్లిదండ్రుల్ని అనాథలుగా వదిలేస్తున్న ఆధునిక పుత్రరత్నాల్ని చూసి గుండెలు బాదుకుంటున్న మాకు ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. నీ హత్యోదంతాన్ని చూసి నశించిన విలువల సిలువలపై వ్రేలాడుతున్న ఈ సంసారాలకి సంస్కారం నేర్పే చదువుల సుగంధాలేవి? వర్తమాన విషసంస్కృతిని ప్రసవిస్తున్న ఈ గాయాలకు ఏ పేరు పెడదాం? కరోనా సమయంలో సొంత ఊళ్లకు వెళ్లడానికి వాహనాలు లేక, డబ్బులు లేక పిల్లా పాపలతో కాలినడకన బయలుదేరి వందల మైళ్లు నడుస్తూ మధ్యదారిలోనే ఊపిరులొదిలేసిన వలసకూలీల దైన్యాన్ని వివరిస్తూ రాసిన ఈ కవితా శీర్షిక ఆ అడుగులు పిడుగులు. నిశ్శబ్ద రోడ్లమీద శబ్ద సౌందర్యాలు ఆ అడుగులు. నిశ్శబ్ద రోడ్లమీద శబ్ద సౌందర్యాలు ఆ అడుగులు. అవి నడుస్తున్న శరీరాలో శవాలో పోల్చుకోవడం కష్టమే. బుక్కెడు బువ్వకోసం బ్రతుకుసంచిని భుజానేసుకుని కాంక్రీట్ కట్టడాల పట్టణాలపై వాలిన వలసపక్షులు, పొద్దుతో పోటీపడుతూ వీధుల్లో విరిసిన హరివిల్లులు, అభివృద్ధి ఆనవాళ్లు దరిచేరని వెలివాడలు. కరోనా సుడిగాలికి కడుపుల కిటికీలు టపటపా కొట్టుకుంటుంటే కన్నవూరు జ్ఞాపకాలతో ఉలిక్కిపడుతున్న పేగుబంధాలు, మూటాముళ్ళు నెత్తికెత్తుకుని ముళ్లదారుల వెంట శూన్యహస్తాలతో సునామీలా సాగిపోతున్న దిగులు వాగులు. ఆ సంకల్పం ముందు మైలురాళ్లు సైతం చిన్నబోతున్నాయి. దూరాల భారాలు కర్పూర కనికళ్లా కరిగిపోతున్నాయి. వాళ్లను పలకరించి బాధల బట్టను దులపకండి. దేశం ఖ్యాతి శిలువపై వేలాడుతుంది. కళ్ల బండ్లు మోస్తున్న కన్నీటి కుండల్ని కదపకండి. మనిషితనం సిగ్గుతో చచ్చిపోతుంది. అంతరంగ అగ్నిశిఖలు స్రవిస్తున్న ఆవేదన సెగల్ని తాకకండి. నాగరికత భళ్ళున వాంతి చేసుకుంటుంది. బొబ్బలెక్కిన ఆ పాదాల రక్తధారలు రోడ్లపై గీస్తున్న పుట్టినూరు పటాలెన్నో, నేలరాలుతున్న ఆ స్వేద బిందువులు ఆరాతీస్తున్న అయినవాళ్ల యోగక్షేమాల ఆరాటాలెన్నో, గమ్యం చేరేవెన్నో, గమనంలో గతించిపోయేవెన్నో. ఆ అడుగులు మన గాజుకట్టడాల్ని కదిలిస్తున్న పిడుగులు. ఆ బిందువులు మన అభివృద్ధిని కుదిపేస్తున్న సింధువులు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ కన్న తల్లిదండ్రులకీ బంధువులకీ పుట్టెడు గర్భశోకాన్ని మిగులుస్తున్న యువతీ యువకుల తొందరపాటు నిర్ణయాల్ని ఖండిస్తూ రాసిన ఈ కవితా శీర్షిక యువతరమా ఆలోచించు. ప్రతి వైఫల్యం ముగింపు మరణమే అయితే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యేవాడా? స్టీఫెన్ హాకింగ్స్ ఖగోళ రహస్యాలను కనిపెట్టేవాడా? ప్రతి వైఫల్యం ముగింపు మరణమే అయితే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యేవాడా? స్టీఫెన్ హాకింగ్స్ ఖగోళ రహస్యాలను కనిపెట్టేవాడా? అమ్మ తిట్టిందనో, అయ్య కొట్టాడనో, పరీక్ష తప్పిందనో, ప్రేమ నొప్పించిందనో క్షణికావేశంలో ఉరికొయ్యలకి వ్రేలాడుతున్న ఉగ్గుపాల శిరస్సులు, రైలు పట్టాలపైన ఛిద్రమవుతున్న పసి శరీరాలు, యువతరం నవతరానికిస్తున్న నాగరిక సందేశమేంటి? యువతరం నవతరానికిస్తున్న నాగరిక సందేశమేంటి? ఆ ప్రాణదీపాల చుట్టూ అందంగా అల్లుకున్న ఆశల గూళ్ళు, అనుబంధాల గిజిగాళ్ళు రెక్కలు తెగి గిజగిజలాడుతున్నాయి. జీవితాంతం గర్భశోకాన్ని మోసే కన్నీటి కుండలవుతున్నాయి. శూన్యం ఆవహించిన దైన్యంతో సైన్యాన్ని కోల్పోయిన సామ్రాజ్యాలవుతున్నాయి. ఒక తొందరపాటు ఎందరి జీవితాల్నో చిందర వందర చేస్తుంది. నట్టింట్లో నవ్వుతూ నడయాడిన ప్రతిరూపాలు, గుండెల్లో గుడులు కట్టుకున్న ఎలవేల్పులు, కనిపించే ప్రతిదృశ్యం, వినిపించే ప్రతిశబ్దం ఆ జ్ఞాపకాల అత్తరుబుడ్డిని తెరిచి అల్లకల్లోలం చేస్తాయి. బ్రతికున్న జీవోత్సవాల్ని క్షణక్షణం బదనాం చేస్తాయి. అయినా పిచ్చికాని పడిపోతే పైకిలేవమా, ఓడిపోతే గెలిచిచూపమా? అయినా పిచ్చికాని పడిపోతే పైకిలేవమా, ఓడిపోతే గెలిచిచూపమా? నేడు పోతే రేపు రాదా, చీకటిచెర వెలుగురాకతో పోదా? ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం, ఉద్రేకం కంటే ఊరడింపు సౌఖ్యం. బ్రతికి చూపాలి, బ్రతికంతా బ్రతికి గెలిచిచూపాలి. రేపటి ఉషోదయంపై విజయ భానుడివై చరిత్ర సృష్టించాలి. స్వామి వివేకానంద నుడివిడినట్లు ఇప్పుడు ఈ దేశానికి ఇనుపకండరాలు, ఉక్కునరాలు, వజ్ర సంకల్పంగల యువతరం కావాలి. సాంకేతికత మాయాజాలంలో, స్వార్థం విషవలయంలో చిక్కుకుని విలువల వలువలు విడిచిన సమాజం అనుసరిస్తున్న వినాశకర పరిణామాల్ని నిరసిస్తూ రాసిన ఈ కవితా శీర్షిక కంప్యూటర్ ప్రగతి. బాధ్యతల ఒడిలో బ్రతుకు బందీ అయిపోయింది. బాధ్యతల ఒడిలో బ్రతుకు బందీ అయిపోయింది. ఈ ఇరుకు రోజుల ఇసుకమేటల్లో కూరుకుపోయి కుంచుకుపోయిన సిలుకు వస్త్రంలా జీవితం వంచబడుతుంది. స్వార్థం కాలసర్పంలా పడగవిప్పి వెల్లివిరుస్తున్న బాల్యాలను కాటేస్తుంది కసిగా. ఆలోచించే సమయం లేక అమావాస్య చీకటి రాజ్యమేలుతుంది తిరుగులేని నియంతలా. కొడిగట్టిన దీపపు టెలుగులో లంకెబిందెలు వెతుకుతున్నారెవరో. అందివచ్చిన అవకాశాలను బట్టి అంతస్తు మారిపోతుంది. రంగులు మార్చే ఊసరవెల్లిలా మనీదెబ్బకు మమకారం తట్టుకోలేక పంచన తలదాచుకుంటుంది బిక్కుబిక్కుమంటూ. సమాజపు సోపానపటంలో నిచ్చెనలిక్కిన వాళ్లకోసం పాములు కాచు కూచుంటున్నాయి పస్తులుంటూ. కాషాయ వస్త్రాలు కట్టుకుని కలియుగాన్ని కడతేర్చడం కోసం కల్కి భగవాన్లు ఉద్భవిస్తున్నారు ఊరికొకరు చొప్పున. మంచితనం ముసుగులో మారణహోమం ఉదయిస్తుంది. విచ్చుకున్న చొరకత్తుల్లా మతాలు మారిపోతున్నాయి. మూఢభక్తుల శిక్షణలో కురుక్షేత్రానికి సిద్ధంగా. ఎవరు ఎందుకు రోధిస్తున్నారో, ఎవరు ఎందుకు ఆనందిస్తున్నారో, ఎవరు ఎందుకు రోధిస్తున్నారో, ఎవరు ఎందుకు ఆనందిస్తున్నారో తెలియని అయోమయం, అనాకారితనం, ఎటుచూసినా అంధకారం, అశాంతి, అసంతృప్తి. ఇదే కలియుగంలో కంప్యూటర్ మనిషి సాధించిన ప్రగతి. ఊరంటే అందంగా కనిపించే ఇల్లు, రోడ్లు, మనుషులు కాదని, బ్రతుకుల్ని తీర్చిదిద్దే గొప్ప బంధం అనుబంధం అని, తరాల వారసత్వాన్ని మోసే అమ్మతనం అని వర్ణిస్తూ రాసిన ఈ కవితా శీర్షిక ఊరొక తీయని జ్ఞాపకం. ఊరంటే అందంగా కనిపించే నాలుగు ఇల్లు, సుఖంగా నడిపించే నాలుగు రోడ్లు కాదు. ఊరంటే అందంగా కనిపించే నాలుగు ఇల్లు, సుఖంగా నడిపించే నాలుగు రోడ్లు కాదు. మనసుని మురిపించే మాటల సవ్వడి, కాలాన్ని మరిపించే మనుషుల సందడి. ఊరుతున్న మాటల ఊటబావి ఊరు, బ్రతుకు తీగెల్ని సంరక్షిస్తున్న తోటమాలి ఊరు. ఊరుతున్న మాటల ఊటబావి ఊరు, బ్రతుకు తీగెల్ని సంరక్షిస్తున్న తోటమాలి ఊరు. ఎన్ని జననాలు చూసినా, ఎన్ని మరణాలు మోసినా మిన్నులా వెన్నుచూపని ధీసాలి ఊరు. అప్పుడప్పుడు ఊరు చీకటి తల్లి ఒడిలో తలపెట్టుకుని ఏడ్చేది. వెలుతురు నాన్న భుజాలపై ఎక్కి ఆడేది. తరువుల తమ్ముళ్లతో గుసగుసలాడేది. చెరువుల చెల్లెమ్మలను గుండెలకు హత్తుకునేది. మాటలు గడపలు దాటనంతవరకు ఊరు అత్తింటి కోడలిలా అనుకుగా ఉండేది. మాటల మధ్య పొత్తుల దారం తెగిపోయాక ఊరు అత్తింటి ఆరళ్లలా అగ్నిగుండమై రగిలిపోయేది. తన ఒడిలో పుట్టి పెరిగిన బిడ్డలు పొట్టచేత పట్టుకుని పొరుగూరు వెళుతుంటే ఊరి చెరువు దుఃఖసంద్రమై పొంగిపొర్లేది. ఆ బిడ్డల రాకకోసం పొలిమేరలో గుట్టమీద చెట్టై ఎదురుచూసేది. కాలం కొండపై శిరసెత్తి నిలబడిన సిన్నది ఊరు. కాలం కొండపై శిరసెత్తి నిలబడిన సిన్నది ఊరు. ఊపిరున్నంతవరకు ఊరొక తీయని జ్ఞాపకం.
1: శ్రోతలు, ఇంతవరకు తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ మామిడిశెట్టి శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు విన్నారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు, ముందుగా వినండి. సూర్య ఐపీఎస్, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట ఇది. సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. సమయం 8:30 వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం.

0: పెళ్లి. ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సముద్ర ఆహార ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీసు సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో జరిగింది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరత్ సేత్ సందర్శించారు. వార్తల వివరాలు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ఈరోజు ప్రసంగించారు. అంతర్జాతీయంగా 2వ అతిపెద్ద 5G మార్కెట్గా భారత్ మారిందని ఈ సందర్భంగా చెప్పారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా 6G దిశగా భారత్ పయనిస్తోందన్నారు. చిప్స్ నుండి షిప్స్ వరకు తయారీ రంగాన్ని సరికొత్త రీతిలో అభివృద్ది చేస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. భారతదేశ స్వదేశీ రక్షణ వ్యవస్థలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతను ప్రస్తావించారు. భారత్ ఆస్ట్రేలియా సంబంధం సాధారణ దౌత్యానికి అతీతంగా ఎంతో అభివృద్ది చెందిందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ మే ఏక్ నయా ఎకోసిస్టమ్ డెవలప్ కియా జా రహా హై. సాథియో, భారత్ కే బడే సప్నో, బడీ ఆస్పిరేషన్స్ కీ నీవ్ హై. భారత్ కా నాగరిక్ వీ ద పీపుల్ ఆర్ ఇన్ సప్నో కో ఎనర్జీ దే రహా హై. పీపుల్ ఫస్ట్ యానీ నాగరిక్ దేవో భవ కా మంత్ర ఈ ఆజ్ కే భారత్ కీ గవర్నెన్స్ కా మూల్ మంత్ర బన్ గయా హై.
0: ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్ మాట్లాడుతూ భారతదేశంతో ఆస్ట్రేలియాకున్న గాఢమైన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దేశ సముద్రపు ఆహార ఎగుమతులు 73,000 కోట్ల రూపాయలను దాటాయని, ప్రస్తుతం 120కి పైగా దేశాలకు అవి చేరుతున్నాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో భారతదేశ సముద్ర మత్స్య వనరుల సుస్థిర వినియోగమన్న అంశంపై నిర్వహిస్తున్న జాతీయ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సముద్ర వనరుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ దేశానికి చోదక శక్తిగా అభివర్ణించారు. వికసిత్ భారత్కి సముద్ర వనరులు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారితమైన మత్స్య సంబంధిత వృత్తులను యువత స్వీకరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ,
2: area and our control over the sea area is huge. India's process large amount of marine wealth, yet much of this potential remains untapped. And today is another day that we want to tap all our potentiality. For decades, most of our fishing activity remained close to the shore. Today, with the launch of this program, we look beyond the horizon.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో ఈరోజు జరిగింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో సహా సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీస్ సూపరింటెండెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయడం, భద్రతాపరమైన చర్యలను మరింతగా మెరుగుపరిచే విధంగా కార్యాచరణను సిద్ధం చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశంగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరత్ సేత్ ఈరోజు సందర్శించారు. అక్కడ నెలకొన్న భద్రతా పరిస్థితిని ఆయన సమీక్షించారు. నగ్రోటాలోని వైట్ నైట్ కార్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు. జమ్మూ ప్రాంతంలోని భద్రతా పరిస్థితి గురించి సీనియర్ కమాండర్లు ధీరత్ సేత్కు ఈ సందర్భంగా వివరించారు. పూంచ్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంలో సైనికాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, ఈ నెల 7వ తేదీ నుండి జమ్మూకాశ్మీర్లో ధీరత్ సేత్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలిసి కాశ్మీర్లో మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు. మహిళా అభివృద్ధికి సంబంధించిన అనేక ఉమ్మడి అంశాలను బ్రిక్స్ సభ్యదేశాలు పంచుకుంటున్నాయని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. కేరళంలోని కొచ్చిలో ఈ నెల 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం ఈ రోజుతో ముగిసింది. ఈ ముగింపు సమావేశంలో పాల్గొన్న అన్నపూర్ణదేవి మాట్లాడుతూ, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య చర్చలను ప్రోత్సహించడానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కృత్రిమ మేధ ఏఐ ఆధారిత పరిష్కారాలకు భారతదేశాన్ని ప్రపంచంలో కీలకంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. సిఐఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ బిజినెస్ సమ్మిట్ 2026ను ఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధను సానుకూల ఆశావాద దృక్పథంతో చూస్తోందన్నారు. విస్తృత శ్రేణి రంగాల్లో ఉత్పాదకత సామర్థ్యం పెంచడానికి ఏఐను వినియోగించడంపై దృష్టి సారించినట్లుగా ఆయన తెలిపారు. కృత్రిమ మేధను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రపంచ ఏఐ ఎకోసిస్టమ్కు భారత్ ఎలా దోహదపడగలదనే దానిపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కృష్ణన్ అన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు సగం గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు భారతదేశంలోనే ఆతిథ్యం లభిస్తోందన్నారు. రైతు ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమిళనాడు

0: లోని రైతుల నుంచి కోప్రా తోతాపూరి మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల ఉత్పత్తిదారులకు మెరుగైన ధర లభిస్తుందని, మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఎదురయ్యే నష్టాలను నివారించడం జరుగుతుందని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమిళనాడు సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా ఈ ఆమోదం లభించింది. దీంతో ఆ రాష్ట్రంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా కోప్రాను సేకరించనున్నారు. దీని ద్వారా తోతాపూరి మామిడి రైతులు తమ పంటకు సరసమైన లాభదాయకమైన ధరలను పొందేలా చూడటం, అలాగే మార్కెట్ ధరలలో ఆకస్మిక తగ్గుదల కారణంగా నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి నుండి వారిని రక్షించడం, ధరల స్థిరత్వాన్ని అందించి రైతుల ఆదాయాలను కాపాడి వారి పంటకు మెరుగైన రాబడిని చేకూరుస్తుందని భావిస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పూణే ముంబై ఘాట్ సెక్షన్లో రైల్వే లైన్ల పునరుద్ధరణ పనులను ఈరోజు సమీక్షించారు. కొండచర్యలు విరిగిపడటంతో రైల్వే లైన్తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా గణనీయమైన నష్టం వాటిల్లింది. వీలైనంత త్వరగా లైన్లను పునరుద్ధరించేందుకు సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే బృందాలు జిల్లా అధికారులు అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా ఒక లైన్ను ఇప్పటికే పునరుద్ధరించామని, ఈ లైన్లలో అన్ని రైళ్లను 2 లోకోమోటివ్లతో నడపాలని రైల్వే శాఖ పేర్కొంది. ఉత్తరాఖండ్ దేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. జాతీయ విద్యా విధానం 2020 ఉల్లాస్ కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన నేపథ్యంలో ఉత్తరాఖండ్కు ఈ ఘనత దక్కింది. ఈ విజయంతో ఉత్తరాఖండ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో మిజోరాం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం సరసన చేరింది. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఇది ప్రభుత్వ నిరంతర కృషికి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యానికి నిదర్శనమన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలకు ఉత్తర అరేబియా సముద్రం వైపుకు మరింతగా విస్తరించాయని IMD పేర్కొంది. IMD సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాల కారణంగా ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
1: The southwest monsoon has further advanced into remaining parts of Rajasthan, Haryana and Punjab. Thus, it covered the entire country today. Under the influence of well-marked low-pressure area over southwest Uttar Pradesh and neighborhood, isolated extremely heavy rainfall likely over west Uttar Pradesh on today and Uttarakhand today and tomorrow. Significant reduction in rainfall activity is likely over central parts of the country including Maharashtra, Gujarat and Madhya Pradesh from today onwards and over south peninsula India from 10th onwards.
0: 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ పురుషుల జట్ల మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని బ్రిస్టన్ వేదికగా ఈరోజు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సముద్ర ఆహార ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో జరిగింది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరజ్ సేత్ సందర్శించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధురాలు పాత చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చిల్లర దేవుళ్ళు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం, కెవి మహదేవన్ సంగీతం.

అక్బర్ సలీం అనార్కలి ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ పి సుశీల పాడిన పాట. గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం సి రామచంద్ర.

ఆపాత మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ముత్యాల ముగ్గు, ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట. గీతరచన గుంటూరు శేషేంద్ర శర్మ, సంగీతం కెవి మహదేవన్.

0: మీరింతవరకు ఆపాత మధుర గీతాలు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఎవ్వనిచే జనించు సంగీత రూపకం. రచన శ్రీ ముక్కామల నాగభూషణం. సంగీతం శ్రీకృష్ణమోహన్. సమర్పణ శ్రీ వై హనుమంతరావు. ఇందులో అన్న శ్రీ డిఎస్ఆర్ ఆంజనేయులు, చెల్లి శ్రీమతి కోట విజయకుమారి, భర్త శ్రీ ఏబి భవానీశంకర్, భార్య శ్రీమతి ఎన్ పద్మజా నిర్మల. వినండి ఎవ్వనిచే జనించు సంగీత రూపకం.

0: పొదుపు
1: చేయాలి,
0: ఇంధనం పొదుపు
1: చేయాలి,
0: ఇంధనం పొదుపు
1: చేయాలి,
0: సేవ్ ఎనర్జీ
1: సేవ్ ది లైఫ్,
0: సేవ్ ఎనర్జీ
1: సేవ్ ది లైఫ్,
0: సేవ్ ఎనర్జీ
1: సేవ్ ది లైఫ్,
0: ఇంధనం పొదుపు
1: చేయాలి,
0: ఇంధనం పొదుపు
1: చేయాలి,
0: ఇంధనం పొదుపు
1: చేయాలి,
0: సేవ్ ఎనర్జీ
1: సేవ్ ది లైఫ్.
2: అన్నయ్య, ఇంధనం అంటే ఏమిటి?
3: ఇప్పుడు మన ఓడలు, కార్లు, విమానాలు ఇలాంటివన్నీ తిరగటానికి, ఎగరటానికి అవసరమైనటువంటి శక్తిని సమకూర్చే ఈ పెట్రోలు, బొగ్గు లాంటి వాటిని ఇంధనాలు అంటారమ్మా.
2: ఓహో, మరి ఇంధ అంటే విద్యుత్ అని మా మాస్టర్ చెప్పారే.
3: నిజమేనమ్మా, మేఘంలో ఉన్న విద్యుత్తును మన పెద్దలు ఇంధ అన్నారు. మేఘంలో విద్యుత్ ఉంటే సూర్యగోళంలో హీలియం అనేటువంటి ఇంధనం ఉంది. అలా మన సృష్టి యావత్తు కూడా ఇంధనంతో నిండి ఉందన్నమాట.
2: సృష్టి యావత్తు అని అంటున్నావు? మరి సముద్రాల్లో, నదుల్లో, భూమిలో, ఇంకా వృక్షాల్లో, విశ్వాంతరాళంలో, అన్నింటిలో ఇంధనం ఉందంటావా?
3: అంతేగా మరి. ఇదిగో.

0: అలాగా? అయితే వెలుతుర్లోనూ వేడిలోనూ కూడా ఇంధనం ఉందా?
1: అంతేకాదమ్మా, వెలుగుకు వేడికి చివరకు మనం జీవించటానికి కూడా ఇంధనం చాలా అవసరం.

0: ఎందరూ లేకపోతే అంత ప్రమాదం అన్నయ్య?
1: అవునమ్మా, మనకు అన్నం లేకపోతే ఏమవుతుంది?
0: అన్నం కూడా ఇంధనమేనంటావా?
1: కాకపోతే మనకు జీవశక్తి ఎలా లభిస్తున్నది? అన్నం ఇంధనం కనుకనే మన ఋగ్వేద ఋషులు ఇంధే భూతాని అని వివరించారు.
0: ఇంధే భూతాని అంటే?
1: అంటే ప్రాణుల దేహాల్లో చైతన్యాన్ని సృష్టించేది ఇంధ, అంటే ఆహారం అని అర్థం. ఆహారం లేకపోతే మన పని గోవిందో హరి
0: అంతేగా మరి.
1: అలాగే పెట్రోలు డీజిల్ వంటి ఇంధనాలు లేకపోతే మన కార్లు తిరగవు, విమానాలు ఎగరవు, ఫ్యాక్టరీలు నడవు.
0: కాబట్టి ఇంధనాన్ని పొదుపు చేయాలంటున్నారన్నమాట.
1: అవునమ్మా, అంతేకాదు దుబారా ఖర్చును కూడా తగ్గించాలి అంటున్నారు.
0: ఈ దుబారా ఎందువల్ల జరుగుతుందంటావు? కేవలం ఇంధనాన్ని ఎక్కువగా వాడటం వల్లేనా?
1: అంతేగా మరి.

0: అంటే రహదారులు రోడ్లు చెడిపోవడం వల్ల మన వాహనాలు పెట్రోలు డీజిల్ ఎక్కువగా తాగేస్తున్నాయన్నమాట. అంతేకాకుండా కండిషన్లో లేని ఇంజన్లు, అధిక వేగం, అవసరం లేకపోయినా ఎక్కువగా దీపాలంకరణలు చేయటం వల్ల ఇంధనం దుబారా అవుతుందంటావు. మరి కార్ల వేగం తగ్గిస్తే ఆయిల్ ఖర్చు తగ్గుతుందా?
1: బాగా తగ్గుతుందమ్మా. వేగాన్ని తగ్గించడంతో పాటు ఎప్పటికప్పుడు మన కార్లను మంచి కండిషన్లో ఉంచుకుంటే ఆయిల్ కొరత ఉండదు.
0: నువ్వు అలాగే అంటావులే. కండిషన్ సరిగ్గా లేకపోతే కార్లు నడుపుతారా?
1: నడుపుతున్నారు. అదిగో అటు చూడు.

ఆ బండి కండిషన్ అంతే అంతే అదంతే ఆ బండి కండిషన్ అంతే.

0: అలా ఆయిల్ తగలాడుతున్నా వాళ్ళకి లెక్కలేదా అన్నయ్య?
1: వాళ్ళకేం లెక్కమ్మా, ఏమీ లెక్కలేదు.
0: మరి ఆయిల్ తగలబడిపోతే వాళ్లకు నష్టమేగా.
1: నష్టమే మరి, కనుకనే కార్లను జాగ్రత్తగా నడపండి అని హెచ్చరిస్తున్నారు. అయినా వినేది ఎంతమంది?

0: ఎంతో చక్కగా ఆర్టీసీ వారన్ని రూట్లలో బస్సులు నడుపుతూ
1: ఆయిల్ పొదుపుకు బహుమతులందుకు ఆదర్శంగా నిలబడుతుంటే
0: ఇతరులు మాత్రం ఆయిల్ పొదుపును చేయగలేరా?

0: పెద్ద పెద్ద సంస్థలే సరైన చర్యలు తీసుకుని ఇంధనాన్ని పొదుపు చేస్తుంటే మనలాంటి వాళ్ళం మాత్రం ఎందుకు చేయలేం? అయినా ఈ హెచ్చరికలు ఏమాత్రం పనిచేయటం లేదు అని అన్నయ్య.
1: కొంతవరకు చేస్తున్నాయమ్మా. అదిగో వినోటు, ఆ ఇల్లాలు కారు నడుపుతున్న తన భర్తని ఎలా అదుపులో పెడుతున్నదో.
2: ఏమండో మిమ్మల్నే ఎందుకండి అంత స్పీడు? గంటకు 30 మైళ్లకు మించిన వేగం దేనికి? ఫస్ట్ క్లాసు డ్రైవర్కైనా ప్రమాదమండి వేగం. ఏమండో మిమ్మల్నే ఎందుకండి అంత స్పీడు? అదేమిటండి మీకు అలవాటిక తప్పదా అండి? క్లచ్ మీద కాలుంటే హెచ్చుగా ఆయిల్ ఖర్చట. గుర్తుందా అండి ఆ హెచ్చరికలు రేడియోలో వచ్చాయి?
1: ఎస్ ఎస్ మై డియర్, ఇక మీదట చూడు డియర్, సేఫ్టీని పాటిస్తా, కన్సంప్షన్ తగ్గిస్తా.
0: అన్నయ్య, వృధాగా ఆయిల్ ను ఖర్చు పెట్టకుండా ఉంటే సరిపోతుందా? మరి విద్యుత్ శక్తి మాటేమిటి?
1: అందుకే మనలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
0: ఏమని?
1: అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వెయ్యొద్దని. అలా వృధా చేస్తే వ్యవసాయ పారిశ్రామిక విజ్ఞాన రంగాలు కుంటుపడతాయి అని. మరి ఇటీవల మన టీవీ రేడియోల్లో కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు కదా.
0: అవునవును.
3: ఎందుకండి?
4: దేనికండి?

0: వారి ఆయిల్తో పాటు విద్యుత్తును కూడా పొదుపుగా వాడుకుంటే సరిపోతుందా?
1: ప్రస్తుతానికైతే సరిపోతుందమ్మా, కానీ ముందు ముందు చాలదు.
0: మరైతే ఏం చేయాలి?
1: ఏం చేయాలంటే ఈ ఆయిలు, బొగ్గు, గ్యాసు, ఇంకా ఈ కట్టెలు, విద్యుత్తు మొదలైన వాటిని మనం పొదుపుగా వాడుకోవటంతో పాటు ఈ బయోగ్యాస్, సౌరశక్తి మొదలైన వాటిని కూడా మనం సంతరించుకోవాలమ్మా.
0: నిజమే అన్నయ్య, సౌరశక్తిని వంట వార్పుకే కాక నీళ్లు తోడటానికి, నీళ్లు కాయటానికి, ఇంకా విద్యుత్ శక్తిని రూపొందించడానికి కూడా ఉపయోగిస్తున్నారు.
1: ఆహా, నీకెట్లా తెలుసు? మీ టీచర్ చెప్పారా?
0: నేను ఆ మధ్య ఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్ కు వెళ్లానుగా, అక్కడ చూసాలి. వీటన్నింటినీ అమలు చేస్తే ఇబ్బంది ఏమీ ఉండదు కదన్నయ్య.
1: నిజమేనమ్మా, ఆ పని చేస్తే మన దేశం సుభిక్షం అవుతుంది. అది ముమ్మాటికి నిజం.

మీరింతవరకు ఎవ్వనిచే జనించు సంగీత రూపకం విన్నారు. రచన శ్రీ ముక్కామల నాగభూషణం. సంగీతం శ్రీకృష్ణమోహన్. గాయనీగాయకులు ఎన్ శారద, ఎన్ శివలీల, శ్రీమతి ఎస్ రాజ్యలక్ష్మి, శ్రీమతి సిహెచ్ విజయశ్రీ, శ్రీ డివి మోహన్ కృష్ణ, శ్రీ బి విజయ్ కుమార్, శ్రీ ఎన్ బాబు నాజరస్, శ్రీ ఎం శ్రీరామ్ ప్రసాద్. సమర్పణ శ్రీ వై హనుమంతరావు. సహాయం శ్రీమతి కె విజయ్ కుమారి. సాంకేతిక సహకారం శ్రీమతి ఆర్ అఖిలాండేశ్వరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచేస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకి ఎలాంటి తావు ఇవ్వకండి.
2: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో.

0: చూసినడు ఎగురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఆపాత మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సుఖదుఖాలు ఈ చిత్రానికి పి సుశీల పాడిన దేవులపల్లి గీతం. సంగీతం ఎస్పి కోదండపాణి.

కార్యక్రమంలో ఇప్పుడు నోము ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన సత్యం సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు ఆత్మీయులు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాశరథి గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

గోపాలుడు భూపాలుడు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీతరచన సి నారాయణరెడ్డి. సంగీతం ఎస్పి కోదండపాణి.

0: initiative, efforts are being made to prevent migration, create jobs, and ensure 100% implementation of government welfare schemes. Mr. Shah said, the government is fencing the over 1,600-kilometer-long India-Myanmar border at a cost of 31,000 crore rupees. He stressed the importance of ensuring that information on demographic changes caused by abnormal factors in border areas is communicated from the grassroots to the highest level at the earliest. The Home Minister stated that the government's objectives are to prevent proxy war, illegal infiltration, radicalization, narcotics trafficking, smuggling, drone-related threats, cybercrime, organized crime, and demographic changes, and to make border areas more livable. External Affairs Minister Dr. S. Jaishankar has arrived in Oman after concluding his visit to Kuwait. Upon arrival, the External Affairs Minister was received by Director General, Foreign Ministry of Oman, Sheikh Ahmed Al Maskari. Dr. Jaishankar is currently on an 11-day trip to Qatar, Bahrain, Kuwait, Oman, New York and Brussels. The National Commission for Women, that is NCW, to reconstituted a high-level expert committee amid growing concerns over irregularities in the rapidly expanding assisted reproductive technology, that is ART, sector. The panel will undertake a comprehensive review of the regulatory framework and concerned laws governing IVF clinics, ART centers and gamete banks, with a focus on protecting the reproductive rights, dignity and safety of women. Former judge of the Delhi High Court, Justice Asha Menon, will chair the expert committee. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ శ్రీమతి షరీఫా. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు నాతీయ కలాం ప్రసారమవుతాయి. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన వివరాలు గురించి శ్రీ గోపరాజు సతీష్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు. తరువాత కేతు విశ్వనాథరెడ్డి గారి జయంతి సందర్భంగా కథారచనలో కేతు విశ్వనాథరెడ్డి, శ్రీ కందిమళ్ల శివప్రసాద్ గారి ప్రసంగం గాంధీ మార్గం ప్రసారమవుతాయి. 8:30 వార్తా వ్యాఖ్య. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారి వైలిన్ వాద్యం. 10:00 దీర్ఘకాలిక వ్యాధుల అవగాహనా దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి డాక్టర్ గోపీచంద్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం. 12:40 శ్రీమతి మల్లాది స్వాతి గారిచే భక్తి సంగీతం. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో తెలుగు సంస్కృతికి పట్టుకమ్మలు, కొండపల్లి బొమ్మలు, శ్రీమతి పి లలితకుమారి గారితో పరిచయం, లలిత గీతం విశేషాలు ప్రసారమవుతాయి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ సిహెచ్ కోటేశ్వరరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో ఆయిల్ పామ్ తోటల్లో మేలైన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటనామన్నగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ చాందిని రాజు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. అనంతరం జానపద గీతం, పత్తిమూళ్లను సద్వినియోగం చేసుకునే విధానాలు గురించి విశేషాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో శాస్త్రీయ జనగణనతో అభివృద్ది పథకాల రూపకల్పన, డాక్టర్ తుమ్మల శ్రీకుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. రాత్రి 10:00 సీతారామ కళ్యాణం హరికథాగానం వింటారు. కథకులు శ్రీ కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ భాగవతార్. మీరింతవరకు రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. వినయంతో కూడిన మాటతో, సాయపడే చేతితో విశ్వాన్నే జయించవచ్చు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సమయం 11:13 దాటి 12 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.